ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 27వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 17వ తేదీ ఆదివారం నిలయంలో సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 33 సెకండ్లైంది. శుభోదయం.

ఆసియా ఖండంలోనే అరుదైన విశేషాలతో అతిపెద్ద చర్చిగా పేరుగాంచిన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న క్రీస్తు జ్యోతి చర్చ్ ఒక అద్భుతంగా, ఆహ్లాదకరంగా, ఆధ్యాత్మికంగా విరాజిల్లుతోంది. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురంలో ఈ చర్చ్ ఒక అపురూప కట్టడంగా దర్శనమిస్తుంది. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద చర్చిగా రికార్డ్స్లో ఉంది. 1992లో ఒక చిన్న గుడిసెన ప్రార్థనా మందిరంగా నిర్మించి అందులోనే ప్రార్థనలు చేసేవారట. అంచెలంచెలుగా మందిరాన్ని నిర్మిస్తూ ఇప్పుడు అత్యంత విశాలవంతమైన చర్చిగా భక్తులకు దర్శనమిస్తుంది. అయితే ఇక్కడికి వెళ్ళడానికి చాలా సులభం, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది కాబట్టి. ఇంకా చెప్తాను ఈ ప్రార్థనా స్థలం గురించి. మీరు వింటున్నారు అర్చనా.

మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం అర్చన క్షేత్రదర్శినిలో భాగంగా క్రీస్తు జ్యోతి చర్చ గురించి తెలుసుకుంటున్నాం. ఈ చర్చలో ఫ్రాన్స్ నుండి తెప్పించిన నెక్సో సౌండ్ సిస్టమ్ మందిరం లోపల అంతటా రీసౌండ్ రాకుండా సౌండ్ ప్రూఫ్ మెటీరియల్ను వినియోగించారట. ఇక్కడికి వచ్చే భక్తుల కోసం హెలికాప్టర్ పంక తరహాలో భారీ ఫ్యాన్లను ఏర్పాటు చేశారట. అంతేకాదు ఈ ప్రార్థనా మందిరం లోపల వియత్నాం నుండి తెచ్చిన మార్బుల్స్ పిల్లర్స్ నిర్మాణంలో హాలాండ్ టెక్నాలజీని వినియోగించడం విశేషం. చర్చి భవనం చుట్టూ ఏస్తుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని, బైబిల్లోని అనేక ఘట్టాలను తెలియచేసేలా అద్దాలను, చిత్రాలను రూపొందించారు. ఇక ఈ ప్రార్థనా మందిరం చుట్టూ ఏర్పాటు చేసిన దీపస్తంభాలు వేటికవే ప్రత్యేకం. నిర్మాణంలో జెరూసలం నుంచి తెప్పించిన మట్టిని వినియోగించారట. భవన నిర్మాణానికి ముందు శంకుస్థాపనలో వజ్రాలను వేశారట. లోపల ముత్యాలతో పొదిగిన బైబిల్లోని రూపాలని ఉన్నాయని కథనం. ఇంకా తెలుసుకుంటాం ఈ అద్భుత కట్టడం గురించి. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇది అర్చన సమయం.

అర్చన క్షేత్రదర్శనంలో భాగంగా క్రీస్తు జ్యోతి చర్చి గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రపంచంలోనే గుర్తింపు పొందే విధంగా ఈ చర్చ నిర్మాణం వెనుక, ఈ అద్భుతమైన కళా సంపద సృష్టి వెనుక ఏస్తుక్రీస్తు ఉన్నాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. 1600 సంవత్సరాల నాటి ఇజ్రాయెల్ దేశంలోని ఆలివ్ చెట్లను ఇక్కడ పెంచుతున్నారు. ఎన్నో విశేషాలు ఉన్న క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరానికి అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు కూడా ఉన్నాయి. దేశ విదేశాల నుండి ప్రముఖులు వస్తుంటారు ఈ స్థలానికి. క్రిస్మస్ పర్వదినాల సందర్భంగా యేసుక్రీస్తు జన్మను తెలియజేసేలా పశువుల పాకలో ఏర్పాటు చేసిన బాలయేసు పుట్టుక ఘట్టం ప్రస్తుతం ఇక్కడికొచ్చే ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. ఇందులో ఏర్పాటు చేసిన విగ్రహాలను ఈజిప్ట్ నుంచి తెప్పించారట. యుఎస్, ఫ్రాన్స్, జపాన్, చైనా, హాలాండ్, ఇజ్రాయెల్, వియత్నాం ఇలా అనేక ప్రాంతాల నుండి తీసుకొచ్చిన నిర్మాణ సామాగ్రితో, విదేశీ టెక్నాలజీతో ఈ ప్రార్థనా మందిరం సర్వాంగ సుందరంగా ఆకట్టుకుంటుంది భక్తులను. ఇంకా చెప్తాను, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇది అర్చన సమయం.

హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురంలోని క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ మందిరం మొత్తం నాలుగు దిక్కుల నుంచి చూసినా ఒకే రీతిలో కనపడుతుందట. ఈ మందిరాన్ని వీక్షించేందుకు రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా పక్క రాష్ట్రాల నుండి ఎంతో మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. ఈ మందిరానికి వచ్చిన వారు ప్రార్థన చేసుకున్న తర్వాత ఆహ్లాదకరంగా గడిపేందుకు మందిరం చక్కని గార్డెన్స్తో కూడా ఏర్పాటు చేశారట. మందిరంలో ప్రార్థన చేసుకున్న తర్వాత పరిసరాల్లో ఆహ్లాదకరంగా గడిపే విధంగా రూపొందించారు ఈ ప్రార్థనా స్థలాన్ని. ఇది ఆసియాలోనే అతిపెద్ద చర్చిగా పేరొందింది. వీలు కుదిరినప్పుడు మీరు కూడా వెళ్ళిరండి. మరి ఇది ఇవాల్టి అర్చన. బౌ టు జీసస్. గాడ్ బ్లెస్ ఆల్. వెంటనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఈరోజు ఉదయం 7:15 ఇది మన చట్టం కార్యక్రమంలో హైకోర్టులో కేసులు ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది కౌటూరు వినయ్ కుమార్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న బెంగళూరులో రాజకీయ పార్టీలు న్యాయ నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. మహారాష్టలో వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ అంతిమ్ ప్రహార్లో 8 మంది మావోయిస్టులు అరెస్టయ్యారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టుపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. భారత్ స్వీడన్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర సమీక్షతో పాటు హరిత పరివర్తన, కృత్రిమ మేధ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, రక్షణ, అంతరిక్షం, వాతావరణ మార్పులు,

పరస్పర ప్రజా సంబంధాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల ప్రధానమంత్రులు యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. 2026 జనవరిలో చారిత్రాత్మక భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత మోదీ ఐరోపా ఖండంలో పర్యటించడం ఇదే మొదటిసారి. భౌగోళిక అంతరాయాల పరిష్కారానికి విశ్వసనీయ పారదర్శక భవిష్యత్ సరఫరా సంసిద్ధతకు భారత్ నెదర్లాండ్స్ దేశాలు కలిసిమెలిసి పనిచేస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 5 దేశాల పర్యటనలో భాగంగా నిన్న నెదర్లాండ్స్లోని హేగ్లో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ మోదీ, అంతర్జాతీయంగా కోవిడ్-19 మహమ్మారి, దేశాల మధ్య ఘర్షణలు, ఉత్పన్నమవుతున్న ఇంధన సంక్షోభం వంటి అసాధారణ

0: ఐదు దేశాల పర్యటనలో భాగంగా నిన్న నెదర్లాండ్స్లోని హేగ్లో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ మోదీ, అంతర్జాతీయంగా కోవిడ్-19 మహమ్మారి, దేశాల మధ్య ఘర్షణలు, ఉత్పన్నమవుతున్న ఇంధన సంక్షోభం వంటి అసాధారణ సవాళ్లను ప్రపంచం ఎదుర్కొంటోందని చెప్పారు.
1: पहले कोरोना आया, फिर युद्ध होने शुरू हो गए और अब आज की एनर्जी क्राइसिस है. ये दशक दुनिया के लिए आपदाओं का दशक बन रहा है. हम सभी देख रहे हैं, अगर ये स्थितियां तेजी से नहीं बदली गई तो बीते अनेक दशकों की उपलब्धियों पर पानी फिर जाएगा. दुनिया की बहुत बड़ी आबादी फिर से गरीबी के दलदल में चली जाएगी.
0: ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న బెంగళూరులో రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన జేపీసీ చైర్మన్ పీపీ చౌదరి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీలతో పాటు బీజేపీ, ఇతర పార్టీల ప్రతినిధులు పార్లమెంటు ద్వారా జేపీసీకి పంపించిన ఈ బిల్లుపై తమ అభిప్రాయాలు సమర్పించారని తెలియజేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాలు, అవిశ్వాస తీర్మానాలు, రాష్టపతి పాలన వంటి వివిధ అంశాలపై ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించేందుకు వివిధ రాష్ట్రాల పర్యటనల ద్వారా ఆయా వర్గాల అభ్యంతరాలను, సిఫారసులను జేపీసీ సేకరిస్తోందని ఆయన చెప్పారు. ఎన్నికలను ఒకేసారి నిర్వహించడానికి కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలను నిర్ణీత గడువు కంటే ముందే రద్దు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజీ అత్యాచారం హత్య కేసు విచారణను కోల్కతా హైకోర్టుకు చెందిన జస్టిస్ శంపా సర్కార్, జస్టిస్ తీర్థంకర్ ఘోష్లతో కూడిన డివిజన్ బెంచ్ చేపడుతుంది. అంతకుముందు మే 11 జస్టిస్ రాజశేఖర్ మంథా, జస్టిస్ రాయ్ చటోపాధ్యాయులు ఈ కేసు విచారణ నుంచి తప్పుకున్నారు. ఈ కేసులో ఏకైక నిందితుడిగా తేలిన సంజయ్ రాయ్కు 2025 జనవరిలో కోర్టు జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ విచారిస్తుండగా నిందితుడికి మరణశిక్ష విధించాలని సీబీఐ డిమాండ్ చేస్తోంది. మరోవైపు తాను నిర్దోషినంటూ తనను విడుదల చేయాలంటూ సంజయ్ రాయ్ కోర్టును వేడుకున్నాడు. మరణించిన వైద్యురాలి తల్లిదండ్రులు ఈ కేసులో మాజీ టీఎంసీ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్, సంజీవ్ ముఖోపాధ్యాయ, అప్పటి ఘేలా పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఇన్ఛార్జీలను అరెస్టు చేయాలని అభ్యర్థించారు. వైద్యురాలి మృతదేహానికి రెండవసారి పోస్టుమార్టం నిర్వహించకుండా ఈ ముగ్గురు వ్యక్తులు అడ్డుకున్నారని, అలాగే సరైన నిబంధనలు, విధానాలు పాటించకుండా మృతదేహాన్ని అత్యంత వేగంగా దహనం చేశారని బాధితురాలి తల్లిదండ్రులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మహారాష్టలో వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ అంతిమ్ ప్రహార్లో గడ్చిరోలి పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు నిర్వహించిన ఆపరేషన్లో 8 మంది మావోయిస్టులను అరెస్టు చేశారు. 5 సీనియర్ మావోయిస్టు నాయకులు లొంగిపోయారు. వీరి వద్ద నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన ఈ కేడర్లపై మహారాష్ట ప్రభుత్వం గతంలో 64 లక్షల రివార్డును ప్రకటించింది. రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో వచ్చే వారం జరపనున్న 2 రోజుల పర్యటన సందర్బంగా చైనా నాయకుడు షీ జిన్పింగ్తో సమావేశమవుతారు. ఈ నెల 19-20 తేదీల్లో పుతిన్ పర్యటన ఉంటుందని క్రెమ్లిన్ ఒక ప్రకటనలో తెలిపింది. అదే సందర్భంలో 2001 నాటి సైనో రష్యన్ ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ 25వ వార్షికోత్సవం ఉంటుందని పేర్కొంది. పలు కీలక ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, ఆర్థిక సహకారంపై ఇరువురు నేతల మధ్య చర్చ జరుగుతుందని వివరించారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యకుడు షినో వాణిజ్యం, అమెరికా ఇజ్రాయెల్ ఇరాన్తో జరుపుతున్న యుద్దంపై చర్చించిన 24 గంటల్లోపే రష్యా అధ్యక్షుని పర్యటన అంశం వెల్లడైంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టుపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచింది

0: గుజరాత్ టైటాన్స్ ఫీల్డింగ్ను ఎంచుకోవడంతో మొదట బ్యాటింగ్ చేపట్టిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. 248 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 218 పరుగులు మాత్రమే చేయగలిగింది. కాగా ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. రాత్రి 7:30 నిమిషాలకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే మరొక మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కేరళం, మాహే, లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, ఈశాన్య భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు ఉంటాయని పేర్కొంది. రాబోయే 2-3 రోజులపాటు బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్య మహారాష్ట, మరఠవాడా, ఒడిశా, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్, కొంకణ్, గోవా, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని తెలిపింది. కాగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న బెంగళూరులో రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. మహారాష్టలో వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ అంతిమ్ ప్రహార్లో 8 మంది మావోయిస్టులు అరెస్టయ్యారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి కోల్కతాలో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టుపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 నిమిషాలకు జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:15 దాటి 17 సెకండ్లైంది. ఇది మన చట్టం. ఈనాటి కార్యక్రమంలో హైకోర్టులో కేసులు ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది కౌటూరు వినయ్ కుమార్ గారితో పరిచయం విందాం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన హైకోర్టులో కేసులు. ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ న్యాయవాది కౌటూరు వినయ్ కుమార్ గారు మన ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి అడ్వకేట్ గారు.
1: నమస్కారం అండి.
0: మామూలుగా కోర్టుకు వెళ్లాలంటేనే ఎంతో సంశయిస్తారు. కింది కోర్టుల్లో చాలా కాలం పోరాడి ఏదైనా కారణం చేత మనకు సరైన న్యాయం జరగలేదను లేదా మనకు రావాల్సిన ఫలితం రాలేదను రిలీఫ్ రాలేదని అనుకున్నప్పుడు హైకోర్టుకు వెళ్తుంటారు. ఒక సామాన్యుడు హైకోర్టుకు వెళ్ళాలంటే ఎంత ఖర్చుతో కూడుకున్న పని ఉంటుంది, ఎంత కష్టతరం ఉంటుంది?
1: సో అంత కష్టతరమైన విషయం కాదండి. మన న్యాయ వ్యవస్థ, మన రాజ్యాంగంలో అన్ని ప్రతిదానికి ఆన్సర్లు రిలీఫ్ ఓరియంటెడ్ ఉన్న మన రాజ్యాంగం ఇది. అన్ని రకాల వారు, అన్ని జాతుల వారు కోర్టుని అప్రోచ్ కావచ్చు న్యాయం జరగడం కోసం. ప్రతి వ్యక్తి, ప్రతి పౌరుడు హైకోర్టును ఆశ్రయించవచ్చు. దానికి అనేక విధాలుగా మార్గాలు ఉన్నాయి. ముందుగా కింద కోర్టులో నిజాయితీ నిజం అని ప్రూవ్ చేసుకోవడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. అన్ని న్యాయస్థానాల్లో లాభార్థంగా కేసులు నడుస్తాయి, కోర్టులో ఆర్గ్యుమెంట్ జరుగుతాయి, న్యాయస్థానం ఒక

0: జడ్జిమెంట్ పాస్ చేస్తుంది. అది ఒక పార్టీకి నాకు సంతృప్తిగా లేదు అనుకున్నప్పుడు ఆ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించడం, అటు అప్రైట్ కోర్టు ఏదన్నా సరే ఆశ్రయించడం అనేది రాజ్యాంగబద్దమైన హక్కు. ప్రతి వ్యక్తి సపోజ్ కింద కోర్టు ఏదైనా జరిగితే నెక్స్ట్ హైకోర్టు కనుక అప్లైన్ అథారిటీగా ఉంటే తప్పనిసరిగా ఒక హైకోర్టు లాయర్ని సంప్రదించవచ్చు. సంప్రదించడం ఏ లాయర్ అయినా అడ్వకేట్ ప్రొఫెషన్ ఎవరైనా నాకు తెలిసినంత వరకు ఎవరు కూడా పూర్తిగా కమర్షియల్ దృష్టితో దీన్ని ఆలోచించరు. అడ్వకేట్ అనే వాడు ప్రతి వ్యక్తి సమాజానికి న్యాయం చేయాలి, ప్రతి బీద వ్యక్తికి తన చేతనే సహాయం తన పరిధి లోపల సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎవరినైనా తమకు ఇష్టమైన లాయర్ని అప్రోచ్ కావడానికి సంశయించాల్సిన పని లేదు. తప్పనిసరిగా నేను అప్రోచ్ కావచ్చు. అప్రోచ్ అయిన తర్వాత దానికి సంబంధించిన రికార్డు తయారు చేసిన తర్వాత దాన్ని కోర్టులో దాఖలు చేసిన తర్వాత ఒక ప్రొసీజర్ ఉంటుంది, ప్రొసీజర్ ప్రకారం ఫైల్ చేస్తారు. చేసిన తర్వాత దీనికి ముందు తను ఏ విధంగా తన కింద కోర్టు అప్రోచ్ అయ్యాడు, తన పాయింట్ ఏంటి, తను ఏ విధంగా కోర్టులో సాక్షి ప్రూవ్ చేశారు, ఎందుకు తను విఫలమయ్యాడని కూడా తను లాయర్ అడుగుతారు. దానికి సమాధానంగా దానికి అప్పీల్ సంబంధించిన రికార్డును తయారు చేసిన తర్వాత కోర్టులో దాఖలు చేయడం జరుగుతుంది. అప్పీల్ కోర్టులో హైకోర్టు అనుకోండి, హైకోర్టులో కూడా చక్కగా గ్రౌండ్ చూసి తగిన న్యాయం హైకోర్టు తప్పనిసరిగా చేస్తుంది. విత్ ఇన్ ది ఫోర్ కార్నర్స్ ఆఫ్ లా కోర్టు తప్పనిసరిగా న్యాయం చేయడానికి చూస్తుంది. కాబట్టి కింద కోర్టు ఫెయిల్ అయ్యాము, మనకు న్యాయం జరగాలన్నప్పుడు ఏ వ్యక్తి అయినా పైకోర్టును ఆశ్రయించడం అనేది రాజ్యాంగబద్దమైన హక్కు. ఇంకొకటి, మీరు అన్నట్టు కామన్ మ్యాన్ పోగలుగుతాడా లేదా హైకోర్టుకి, హైకోర్టు లాయర్ని సంప్రదించగలుగుతాడా అనేది ఏమి లేదండి. ఏ లాయర్కైనా మన స్తోమత్ చెప్తే తప్పనిసరిగా లాయర్ సహాయం చేస్తారు. అట్లాంటి పరిస్థితులు లేనప్పుడు ఈవెన్ మన కాన్స్టిట్యూషన్ లోని ప్రొవిజన్ ఉంది, ఆర్టికల్ 31, ఇట్ ది డ్యూటీ ఆఫ్ ది స్టేట్ ఆల్సో టు ప్రొవైడ్ లీగల్ ఎయిడ్ టు ది పూర్ సిటిజన్స్, ఎస్సీ ఎస్టీలకు కానీ ఇంకా ఎనీ అదర్ లీగల్ సెక్షన్స్ కానీ ఎనీ నీడ్ పర్సన్స్ కి దే హావ్ టు ప్రొవైడ్ ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ది సిటిజన్స్. అది రాజ్యాంగబద్దంగానే రాజ్యాంగమే కల్పించిన హక్కు. అది దాని ప్రకారం ప్రతి జిల్లా కోర్టులో కానీ ప్రతి కోర్టులో లీగల్ సర్వీస్ అథారిటీస్ ఉంటాయి. ఆ సర్వీస్ అథారిటీని హైకోర్టులో కూడా లీగల్ సర్వీస్ అథారిటీ ఉంటుంది. తప్పనిసరిగా మీరు పోయి వారికి సంప్రదిస్తే ఆ కేసులు వారు తయారు చేస్తారు. వారికి తగిన దానికి సంబంధించిన ప్యానల్ లాయర్కి అది కేసులు అలాట్ చేస్తారు. కొన్ని సందర్భాలను బట్టి మీరు ఒక ఎవరైనా కొంచెం ఇంకా సీనియర్ పెట్టమన్నా కూడా వారికి సంప్రదించి తగిన న్యాయ సహాయం తప్పనిసరిగా లీగల్ అథారిటీ చేస్తాయి. ఇవన్నీ కూడా రాజ్యాంగబద్దమైన హక్కులే, ఎవరు భయపడక్కర్లేదు. అది అప్పీల్ కుర్చి. ఇంకా కొన్ని కేసుల్లో ఒక పౌరుడికి అన్యాయం జరుగుతుంది, లేకపోతే నా హక్కులకు భంగం కలుగుతుంది, నా ఫ్రీడమ్ కి ఎఫెక్ట్ అవుతుంది, లేకపోతే నాకున్న హక్కులు అధికారులు కానీ అని అథారిటీ కానీ అమలు జరపలేనప్పుడు తప్పనిసరిగా ఒక పౌరుడు డైరెక్ట్ గా హైకోర్టుని ఆశ్రయించి ఆర్టికల్ 226 కింద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కింద రిట్ ఫైల్ చేసుకోవచ్చు. 226 లో ఆనరబుల్ హైకోర్టు ఉన్న పవర్స్ ఎంతో ఉన్నతమైన పవర్స్, దాన్ని ఉపయోగించి తప్పనిసరిగా హైకోర్టు ఆ పౌరుడికి న్యాయం చేస్తారు. మా రాజ్యాంగంలోనే ఆర్టికల్ 14 ఉంటుంది, ఈవెన్ సర్వీస్ మ్యాటర్స్ అయితే ఆర్టికల్ 16 ఉంటుంది, ఆర్టికల్ 19, ఆర్టికల్ 21. ఎక్కడైనా యొక్క డిస్క్రిమినేషన్ జరిగింది లేకపోతే స్వేచ్ఛ లేకుండా పోయింది అనుకున్నప్పుడు ఆ వ్యక్తి తప్పనిసరిగా డైరెక్ట్ గా హైకోర్టు అప్రోచ్ కావచ్చు. హైకోర్టు తగిన న్యాయం తప్పనిసరిగా చేస్తుంది. మీ అందరూ చూస్తూనే ఉంటారు, ఏదైనా ఎమర్జెన్సీ కేసుల్లో ఒకసారి సెలవుల్లో కూడా కోర్టు ఆశ్రయిస్తే అప్పర్ ఆపరేట్ కేసెస్లో అప్పర్ ఆపరేట్ ఆర్డర్స్ హైకోర్టు వారు ఇస్తుంటారు. ప్రపంచంలోనే డీటైల్ న్యాయ వ్యవస్థ మనకు మన భారతదేశానికి ఉంది. ఇక్కడ న్యాయమూర్తులు గాని న్యాయవాదులు గాని అత్యున్నత పరిణతితో ప్రవర్తిస్తుంటారు. కాబట్టి ఎక్కడైనా అన్యాయం జరిగింది నేను హెల్ప్లెస్ అనేది ఏ పౌరుడు ఫీల్ కావాల్సిన పనే లేదు. ఓన్లీ థింగ్ అప్రోచింగ్ లాయర్ ఆర్ అప్రోచింగ్ అథారిటీ కన్సర్న్ ఈజ్ సఫిషియెంట్. సర్టన్లీ కోర్ట్ విల్ ప్రొటెక్టెడ్, కోర్ట్ ఆల్వేస్ 24 అవర్స్ పనిచేస్తూనే ఉంటుంది. ఎమర్జెన్సీ కేసెస్ లో ఇఫ్ ఇట్ విత్ ఇన్ ది ఫోర్ కార్నర్స్ ఆఫ్ లా కోర్టు సర్టన్ గా ప్రొవైడ్ చేస్తుంది. దానికి భేద అవ్వడం గానీ ఒక కులం గానీ మతం గానీ ఏమి సంబంధం లేదు. ప్రతి వాడు ఫ్రీగా కోర్టును అప్రోచ్ కావచ్చు, దాంట్లో సంశయించాల్సిన పనే లేదు.
1: చాలా మంచి విషయాలు చెప్పారు వినయ్ కుమార్ గారు. ముఖ్యంగా తెలిసిన అడ్వకేట్ ని అప్రోచ్ కావడము, లేదు ఆర్థికమైన పరిస్థితులు సహకరించక కోర్టు విహారాలకు సరైన జ్ఞానం లేకపోయినప్పటికీ కూడా లీగల్ సర్వీస్ అథారిటీని ఆశ్రయించి ప్రభుత్వం ద్వారా సహాయం తీసుకుని ఆ ఏదైతే అడ్వకేటు వీళ్ళకి నియమింపబడి వీరి కోసం పోరాడతారో వారికి గవర్నమెంటే డబ్బులు ఇస్తుందండి. హైకోర్టుకు వెళ్లేటప్పుడు ఏ రకమైన కేసులు మామూలుగా ఫైల్ చేస్తుంటారు?
0: హైకోర్టుకి వెళ్లే విషయాలంటే జనరల్ గా కామన్ గా కింద కోర్టులో జరిగిన ఒక జడ్జిమెంట్ తనకు సంతృప్తిగా లేదు, తనకు న్యాయపరంగా జరగలేదు అనుకున్నప్పుడు అప్పీల్ రూపంలో హైకోర్టుకు వస్తారు. లేకుండా డైరెక్ట్ గా ఇందాక నేను చెప్పినట్టు ఇక్కడ హక్కులకు భంగం కలిగినప్పుడు గానీ తప్పనిసరిగా డైరెక్ట్ గా హైకోర్టుని ఆశ్రయించవచ్చు. ఎవ్రీబడి ఈక్వల్ బిఫోర్ లా కాబట్టి హైకోర్టు అన్ని రకాల డైరెక్షన్స్ విత్ ఇన్ ఫోర్ కార్నర్స్ ఆఫ్ లా మీన్స్ కాన్స్టిట్యూషన్ కోర్ట్స్ తప్పనిసరిగా ఇంకా తన పవర్స్ ఉపయోగించి నెసరీ ఇమీడియట్ రిలీఫ్ కూడా ఇస్తారు. కేసులు మనం అందరం చూస్తుంటాం. అల్టిమేట్ గోల్ ఈస్ హైకోర్టు విల్ సీ ఇష్యూ నెసరీ రిలీఫ్ టు ది సిటిజన్.
1: వినయ్ కుమార్ గారు.

0: కింది కోర్టులో మనకు కేసులో సాఫల్యత లభించింది అనుకుందాం, అంటే గెలిచాం, అదర్ పార్టీ అప్పీల్కి వెళ్ళి మనకు రావాల్సిన రిలీఫ్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనుకోండి, మన హక్కుని మనం పరిరక్షించుకునే మార్గం ఏమైనా ఉందా?
1: దానికి మనకు జడ్జిమెంట్ కాపీ తీసుకోగానే ఇమీడియట్ గా మనం హైకోర్టులో క్యావేట్ అనే ప్రొవిజన్ ఉంటుంది, క్యావేట్ ఫైల్ చేసుకుంటే తప్పనిసరి ముందుగానే మీకు ఇంటిమేట్ చేస్తారు మీకు మీరు యాడ్ గారికి, దాన్ని బట్టి యూ కెన్ అపోజ్ ది కేస్ ఎట్ ది నేమ్ ఆఫ్ అడ్మిషన్ గానీ ముందుగానే మీరు చెప్పి మీ గ్రీవెన్స్ మీరు చెప్పచ్చు, మీ వాదన మళ్ళా మీరు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా మంచి ప్రొవిజన్, ప్రపంచంలో లేదు ఎక్కడికన్నా కూడా అత్యుత్తమైన ప్రమాణాలతో మన లా నడుస్తుంది, మన కోర్టు పనిచేస్తున్నాయి, ఇది మై ఒపీనియన్. అండ్ ఆల్సో సమాజంలో ఆ విధంగానే ఉంది, దట్ ఈస్ రీజన్ కోర్టులో కేసులు బాగా ఫైల్ అవుతున్నాయంటే పార్టీస్ ఆర్ అప్రోచింగ్ కోర్టు.
0: అడ్వకేట్ గారు, ఒకవేళ కింది కోర్టులు అనుకోండి మనకి ఏదైనా నిర్ణయం వచ్చిన తర్వాత ఆ నిర్ణయాన్ని అమలు పరచడంలో జాప్యం జరుగుతుంటే కూడా హైకోర్టు కపీలు వేయచ్చు అంటారా?
1: డెఫినెట్ అండి, మన విత్ ఇన్ టైమ్ లో కనుక కోర్టు వారి ఆర్డర్ కనుక అమలు జరపకపోతే ఆ దాన్ని ఇండెఫినెట్ గా వాళ్ళు పోస్ట్ పోన్ చేస్తున్నా, ఆ డెలిబరేట్ గా పోస్ట్ పోన్ చేస్తున్నా, సట్టన్లీ హైకోర్టు పవర్స్ ఉపయోగిస్తే మన పార్టీ ఎగ్జిక్యూటివ్ పార్టీ కంటెంప్ట్ ఫైల్ చేయొచ్చు, ఆ కంటెంప్ట్ లో కోర్టు తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటుంది, దాంతో చాలా వరకు అధికారులు పనిచేస్తారు, చేయనప్పుడు కోర్టు విల్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ అగైన్స్ట్ ది రెస్పాన్సిబుల్ పర్సన్స్. దాంట్లో కోర్టు ఎక్కడ హెసిటేట్ చేయదు.
0: ఒకవేళ ఏదైనా ఒక కేసు ఫైల్ అయిన తర్వాత ఆ కేసు నిర్ణయింపబడడానికి చాలా సమయం పడుతుంది, కానీ ప్రస్తుతం ఉండే పరిస్థితుల్లో వాళ్ళు జీవనం గడవడానికి కావలసిన తాత్కాలికంగా ఏదైనా రిలీఫ్ పొందాలంటే కూడా హైకోర్టుకు వెళ్ళొచ్చా?
1: కోర్టులో వర్క్ లోడ్ బట్టి కానీ ప్రొసీజర్లను బట్టి కానీ కొంత జాప్యం జరిగే మాట సహజం, అట్లాంటప్పుడు పార్టీ ఇంటర్వ్యూ రిలీఫ్ గా కోర్టు వారిని ప్రే చేయొచ్చు, దాన్ని బట్టి తగిన ఇంటర్వ్యూ ఆర్డర్స్ కూడా కోర్టు వారు ఇస్తుంటారు. ఈవెన్ మెయింటెనెన్స్ కేసులు లాంటి చోట కూడా తప్పక ఇంటర్వ్యూ రిలీఫ్ ఇస్తారు. అదేవిధంగా ఈవెన్ ఎంప్లాయిస్ మ్యాటర్ లో మీకు తెలుసు, చాలా మంది ఎంప్లాయిస్ మ్యాటర్ లో కూడా రిటైర్ అయిన తర్వాత లేదా సస్పెన్షన్ లో ఉండి లేకపోతే ఏదైనా పనిష్మెంట్ అయినా కూడా కోర్టు కనుక జెన్యున్ కేసు అయితే ఈవెన్ సబ్సిస్టెన్స్ సెలవు చేయకపోతే కూడా మీ అందరూ తెలుసు, సబ్సిస్టెన్స్ సెలవు చేయకపోతే కూడా ఇంటర్వ్యూ ఆర్డర్ ఇస్తుంటారు కోర్టు, అంటే ఫర్ ఎగ్జిస్టెన్స్ ఆ మనిషి మరుగడ కోసం కోర్టు ఆల్వేస్ తపన పడుతూనే ఉంటాయి, ప్రయత్నం చేస్తూనే ఉంటాయి, సబ్జెక్ట్ టు వీఆర్ ప్రూవింగ్ ప్రైమ్ ఫేస్ కేసెస్.
0: సబ్సిస్టెన్స్ అంటే నిత్య జీవనానికి మనుగడకి కష్టంగా ఉన్న పరిస్థితుల్లో హైకోర్టును అప్రోచ్ అయినట్టయితే తగిన రిలీఫ్ ఇవ్వడానికి అవకాశం ఉందంట.
1: మనం ప్రూవ్ చేయగలగాలి,
0: మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నామన్న దాని మీదే ఫలితం ఆధారపడి ఉంటుంది.
1: అది మనం సబ్జెక్ట్ టు ప్రూవింగ్ అవర్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ అండ్ అవర్ గ్రీవెన్సెస్ వెంటిలేటింగ్ అవర్ గ్రీవెన్స్ కోర్టు సర్టన్లీ విల్ ఎస్టాబ్లిష్ అండ్ గ్రాంట్ రిలీఫ్.
0: వినయ్ కుమార్ గారు, డాక్యుమెంట్ అన్నారు కాబట్టి హైకోర్టు స్థాయికి వెళ్లి కేసు ఫైల్ చేయాలి అనే పరిస్థితి వచ్చినప్పుడు ఏ ఏ రకమైన డాక్యుమెంట్స్ మనము సమర్పించాల్సి వస్తుంది, అడ్వకేట్ గారికి కానీ ఎలా చూపించాలి?
1: కింద కోర్టు నుంచి కనుక అప్పీల్కి వస్తున్నప్పుడు అండి కింద కోర్టులో మనం వేసిన ప్లీడింగ్స్ అన్ని, తర్వాత అక్కడ మనం ఎవిడెన్స్ ఏమి రికార్డ్ చేసాము ఆ పేపర్స్ అన్ని, తర్వాత డాక్యుమెంట్స్ ఏమేమి మనం అక్కడ అఫీషియల్ గా కోర్టు ముందు ప్లేస్ చేసాము ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇక్కడ మనం దాయర్ గారికి ఇవ్వాలి. తర్వాత ఇంకేదైనా అడిషనల్ గా ఫైల్ చేసుకోవాలంటే మీరు సపరేట్ గా ఒక పిటిషన్ ఫైల్ చేసి అక్కడ మిస్ అయిన వాటి కూడా మనకి అడిషనల్ డాక్యుమెంట్ రూపంలో ఇక్కడ మనం కోర్టు సమర్పించాల్సి ఉంటుంది.
0: కింది కోర్టులో మనం గమనిస్తూ ఉంటాము ట్రయల్ జరుగుతుంది, అంటే సాక్షుల్ని విచారించడము, ఎగ్జామినేషను, క్రాస్ ఎగ్జామినేషను, డాక్యుమెంట్స్ ని వెరిఫై చేయడం ఇవన్నీ జరుగుతుంది. ఇలాంటి సాక్షుల్ని పునర్విచారణ హైకోర్టులో కూడా జరుగుతుందా?
1: సాక్షులు పునర్విచారణ అనేది డైరెక్ట్ గా జరగదండి, కింద కోర్టు జరిగిన రికార్డు మీద అప్పీల్ ఫైల్ చేస్తారు. ఇఫ్ నెసరీ కోర్టు ఫౌండ్ దట్ అగైన్ దీంట్లో రీ ఎగ్జామిన్ జరగాలంటే కోర్టు హైకోర్టు రిమాండ్ మ్యాటర్ టు ట్రయల్ కోర్టు.
0: ఏదైతే అంశాలు
1: పరిగణలో తీసుకోలేదో అట్లాంటి విషయాలు మన పరిగణలో తీసుకోవాలని మనం మరి కోర్టు వారికి మన లాయర్ గాని మన పార్టీ గాని చెప్పుకోగలిగితే అట్లాంటి స్పెసిఫిక్ నిర్దేశంగా చెప్పగలిగితే అట్లాంటి మ్యాటర్లో కోర్టు వారు డిమాండ్ చేసి మళ్ళీ ట్రయల్ నడపడం కూడా ఇస్తారు. బట్ అవన్నీ మీరు అప్పీల్ కోర్టులో కానీ హైకోర్టులో కానీ ఆ డాక్యుమెంట్స్ అడిషనల్ పేపర్ మీరు చూపించగలగా సబ్జెక్ట్ టు ప్రొడ్యూసింగ్ ఎగ్జామిన్ డాక్యుమెంట్స్ కోర్టు మీద డిమాండ్ ఇస్తుంది ట్రయల్ కోర్టు.
0: సహేతుకంగా ఉన్నాయి అనిపించినప్పుడు తిరిగి విచారణ చేపట్టమనే అవకాశం కూడా ఉంటుంది. వినయ్ కుమార్ గారు, పబ్లిక్ ఇంట్రెస్ట్ మీరు అన్నారు కదా ఫండమెంటల్ రైట్స్ కానీ ఇలాంటివి కాల్ రాసినప్పుడు ఒక వ్యక్తిగానే కాకుండా సమాజానికి హితం కోరి కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేస్తుంటారు, అది కూడా హైకోర్టులోనే వేయాలా?
1: బేసికల్లీ హైకోర్టు ఆనరబుల్ సుప్రీంకోర్టులో ఫైల్ చేయొచ్చు అండి, బేసికలీ స్టేట్ సబ్జెక్టులన్నీ హైకోర్టులో వేయడం కరెక్ట్. ఫైల్ అయిన తర్వాత ఇక కోర్టు వారి ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూసి దాని తర్వాత గవర్నమెంట్ వారిని సర్టన్ ఆదేశాలు ఇచ్చి ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ అండ్ పబ్లిక్ ఎట్ లార్జ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్. పబ్లిక్ ఇంట్రెస్ట్ మన ఇండియాలో చాలా డెవలప్ అయిందని చెప్పాలి, దానివల్ల ఎన్నో ఎన్నో కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఈ దేశంలో ప్రూవ్ అయింది, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఆ రోజుల్లో జస్టిస్ భగవత్ రాజు వారు గొప్ప న్యాయమూర్తి ఆయన పోస్ట్ కార్డ్ ఇస్ సఫిషియంట్ అన్నారు, ఆయన ఒక పోస్ట్ గార్డ్ కంటే ఒక రిమోట్ ఏరియా నుంచి పోస్ట్

0: స్టార్ట్ పంపించినా కూడా మనం దాని రేట్లో పరిగణన తీసుకొచ్చాను. ఆనాడు ఫస్ట్ ఇంట్రెస్ట్ ఇటిగేషన్ అప్పటి రోజుల్లోనే ఆ రోజుల్లోనే ఆ న్యాయమూర్తి జగత్ అగ్రవాల్ చేసి చిన్నపరెడ్డి గారు లాంటి మహా మేధావులు జడ్జెస్ వాళ్ళు దాన్ని డెవలప్ చేసి ఈనాడు వీఆర్ ఎంజాయింగ్ దట్ ఫ్రూట్స్ ఆఫ్ ఆ ఫౌండేషన్ లేడ్ బై ఎమినెంట్ జడ్జెస్ అండ్ స్టిల్ ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇటిగేషన్ లో ఇట్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫెయిల్ ఇటిగేషన్ సర్టన్లీ ఆనర్ హైకోర్టు విల్ ఇష్యూ నెసరీ డైరెక్షన్ అండ్ కండక్ట్ ఎంక్వైరీ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్.
1: హైకోర్టు నుంచి ఒక రిలీఫ్, ఒక ఆర్డర్ వచ్చింది అనుకుందాం, ఆ ఆదేశాలు పాటించని పరిస్థితుల్లో ఏ రకమైన కేసులు ఫైల్ చేయాల్సి ఉంటుంది?
0: దాని ఇనిషియల్ గా ఒక రిమాండింగ్ అథారిటీ లీగల్ నోటీస్ ఇవ్వడం అనేది ప్రైమరీ డ్యూటీ ఎనీ లాయర్ ఆర్ పార్టీ. తర్వాత విత్ ఇన్ టైమ్ లో కంటెంప్ట్ ఫైల్ చేయడం అనేది ఒక హక్కు. దాన్ని బట్టి కోర్టు ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలని మీరు చూస్తూ ఉన్నారు. కోర్ట్ ట్రై టు ఇంప్లిమెంట్ దిస్ ఓన్ ఆర్డర్ అండ్ ఆల్సో టు జస్టిస్ టు ది పర్సన్
1: అగ్రీ.
0: కాబట్టి ఎవ్రీథింగ్ అన్నిటికీ రిలీఫ్ రెమెడీస్ లాగా ఉన్నాయంటే దాని మనం అమలు జరుపుకునే విధానం బట్టి ఉంటుంది.
1: అడగంది అమ్మాయిని అన్నం పెట్టదని మనకున్న కష్టాన్ని కోర్టు వారి దృష్టికి సరైన పందాలో సరైన రిప్రజెంటేషన్ చేసినట్లయితే మన కాన్స్టిట్యూషన్ పరిధిలో అన్ని ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రావాల్సిన న్యాయం మనకు వస్తుంది అంటారు. చాలా మంచి విషయాలు తెలియజేశారు. నమస్కారం.
0: ఇది మన చట్టం.

0: ఇంతవరకు ఇది మన చట్టం కార్యక్రమంలో హైకోర్టులో కేసులు ఈ అంశం గురించి ప్రముఖ న్యాయవాది కౌటూరు వినయ్ కుమార్ గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:30 దాటి 30 సెకండ్లైంది.

జనరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాల వింద మాకోసం ఒక మంచి పాట వినిపించండి, జనరంజని అంటే మాకెంతో ఇష్టం అంటూ మెసేజ్ చేశారు. కేసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మలేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవాని, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృంద, చిన్నమంతుల, అలాగే మాకోసం కూడా మంచి పాట కావాలి అంటూ కరీంనగర్ అమ్మనగుర్తి నుండి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ్, అభినయ్, సాయి కిరణ్, ఏదైనా మంచి పాట వినాలనుకుంటున్నాం, జనరంజని రోజూ వింటూ ఉంటాం, తప్పక మా పేర్లు చదివి మంచి పాటను వినిపించండి అంటూ విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుండి ఎం ప్రతాప్ గారు మెసేజ్ చేశారు. తప్పకుండా అండి, అందరి కోసం వచ్చేస్తుంది ప్రేమ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన గీతం, ఆత్రేయ రచన, ఇళయరాజా సంగీతం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ FM 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

0: Tu.
1: కమ్మల పాటల కార్యక్రమం జనరే నుంచి అంటే మాకెంతో ఇష్టం. కమ్మని పాటలు వినిపిస్తారు కాబట్టి ప్రతిరోజు వింటాము అంటూ మెసేజ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా శ్రీరామ్ హనుమానులు ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు మంచి పాట వినిపించమంటూ నార్కట్పల్లి మండలం నెమ్మోని గ్రామం శ్రోతలు పున్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ ఇంకా ఎద్దుమలారం శ్రోతలు బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ, కృష్ణా జిల్లా పెడన నుండి అప్పలరాజు గారి కోసం ఇంకా మేడ్చల్ జిల్లా కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుండి మానస, మాధురి, మాలక్ష్మి, మాధవి ఒక మంచి పాట వినిపించండి మాకోసం అంటూ మెసేజ్ చేస్తున్నారు. అలాగే రంగారెడ్డి జిల్లా బండి రావిరాల గ్రామం నుండి వరలక్ష్మి, లక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారు లక్ష్మి గారి కోసం, అలాగే ఎద్దుమలారం శ్రోతలు వేరునూరి దేవునూరి వీరయ్య ఇంకా వాళ్ల కుటుంబ సభ్యుల కోసం వచ్చేస్తుంది. తిక్కశంకరయ్య చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆల్పించిన గీతం, డాక్టర్ సి నారాయణ రెడ్డి రచన, టీవీ రాజు సంగీతం.

విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: కమ్మని పాటల కార్ఖానా జనరంజని శ్రోతలు కోరిన సినిగీతలు వింటున్నారు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం శ్రోతలు దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన్, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి రిక్విత్ కోసం ఇంకా మా కోసం కూడా మంచి పాట వినిపించండి అంటూ నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం నుండి చిన్న తుమ్మలగూడ గ్రామం నుండి శివకోటి శేఖర్, వరలక్ష్మి, వైష్ణవి, సుధీర్, మహాలక్ష్మి, ఐశ్వర్య, ఇంకా హైదరాబాద్ వనస్థలిపురం శ్రోతలు దొర్నాల రేణుక, బాలాజీ కోసం ఇంకా మేడ్చల్ జిల్లా డాక్టర్స్ కాలనీ నుంచి మెసేజ్ చేశారు. రుద్రవల్లి రమేష్ కుమార్, అనిత, భరత్ కుమార్, అమృతమ్మ, బోయిన్పల్లి నుండి ప్రహ్లాద్, అపూర్వ, ఇంకా రేహాన్ అందరి కోసం వచ్చేస్తుంది. మగధీరుడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీలాల్పించిన గీతం, వేటూరి రచన, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీత సారథ్యంలో

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
2: जिंदगी परीक्षा के लिए नहीं है, हमारे जीवन को बनाने के लिए शिक्षा एक माध्यम है.
1: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.

గూఢాచారి 116 చిత్రం కోసం ఘంటసాల పి సుశీల్ ఆల్పించిన గీతం విన్నారు. ఈ పాటని పటాన్ చెరువు నవ్యాది గ్రాండ్ కాలనీ నుండి స్వరాగిణి రవికుమార్, స్వరూప, శ్వేత, శృతి, శ్రీజ, సిరివేద, ఇమ్మడి నాగరాజు, లతా, నిహాల్, నిగమశ్రీ, విశ్వనాథ్, శ్రీకాంత్, కుషల్రెడ్డి, చార్విక్, సూర్య, శేఖర్, శాంతి, శిఖర, కిట్టు, సంధ్య కోసం, అలాగే మాకెంతో ఇష్టం జనరంజని అంటే కమ్మని పాటలు వింటూ ఉంటాం జనరంజనిలో అంటూ మెసేజ్ చేశారు. జయశ్రీనగర్ లక్ష్మీ నిలయం నుండి రామయ్య, రాజ్యలక్ష్మి, శ్రియ, నిర్వాన్, ప్రజ్ఞాన్, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఇంకా నిజామాబాద్ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి, అలాగే బెంగళూరు నుంచి కూడా మెసేజ్ చేశారు గిరిజ. వీళ్ళందరి కోసం ఆ పాట వినిపించడం జరిగింది.

0: చేయాలి.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: సంబంధిత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: మధురమైన మనసుతో చేపాటలు, చెనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాలు. మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించగలరు అంటూ చౌటుపల్లి నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పుద్బీ రానాయన, ఇంకా చిలక నారాయణ, అనసూయ, ఎం

నా జానకం పేట్ నిజామాబాద్ నుంచి మెసేజ్ చేశారు, మంచి పాట వినాలనుకుంటున్నామంటూ. సహస్ర వర్షశ్రీ అంకిత్ హర్షిత్ ఎద్దుమైలారాం నుండి, అలాగే భూదాన్ భోజంపల్లి శ్రోతలు భోగ మార్కండయ్య, అనిత, సాయి, యశ్వంత్, విజయకుమార్, వెంకటమ్మ, నిఖిల్, తన్విక, శ్రీ, హరితేజ్ అందరి కోసం వచ్చేస్తుంది పంతలమ్మ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం, వేటూరి రచన, రాజన్ నాగేంద్ర సంగీతం.

ఇదే పాట కోసం కేసర్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి బబ్బుదిరి సదానంద గౌడ్ సత్యం శ్రీధర్ గౌడ్ విజయలక్ష్మి నయోమి మహాలక్ష్మి సంతోష్ గౌడ్ మాధవి వినయ్ కుమార్ గౌడ్ కోసం కూడా ఈ పాట వినిపిస్తున్నాం.

ఇటువంటి కమ్మని పాటలు వివిధ భారతిలో ప్రసారమవుతూనే ఉంటాయి. 8:17 జనరంజన్లో ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాలు వినవచ్చు. స్టూడియో క్లాక్లో టైం 8 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్ లో టైం 8:15 దాటి 43 సెకండ్లైంది. జనరజని శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినికి తలవిద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి శ్రోతలందరికీ శుభోదయం. ఈ ఉదయం హాయ్ అయిన పాటతో మెరిసిపోవాలి, ఉత్సాహంతో ఉరకలేయాలి. ఇష్టమైన పాటలు, తీయని మాటలు కలిసిన సందడి ఇదే మన జనరంజని. హలో జనరంజని, ఎవరు మాట్లాడుతున్నారు?
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్.
1: బాగున్నారా మేడం?
0: బాగున్నాను. మీ పేరు తెలుసుకోవచ్చా?
1: నా పేరు పోలిశెట్టి మెహర్బాబు అండి, జూబిల్స్ నుంచి మాట్లాడుతున్నాను.
0: మెహర్బాబు గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నానండి.
0: ఏం చేస్తుంటారు మీరు?
1: 100% కంప్లీటెడ్ బ్లైండ్ పర్సన్ అండి. నేను సెక్యూరిటీ డ్యూటీ చేస్తున్నాను మేడం.
0: మరి సెక్యూరిటీ డ్యూటీ ఎలా చేయగలుగుతున్నారు మీరు?
1: ఒక ఆనవాళ్ళు పెట్టండి, తప్పుని పెట్టండి, కార్లు వెళ్ళినా ఏమి వెళ్ళినా తప్పుని పెట్టండి, వచ్చినా పిలుస్తారు, గేట్ బయట నిలబడి కొరియర్ లోళ్ళు గట్టా పిలుస్తారు మేడం.
0: అవునా? అద్భుతం. నిజంగా
1: తీసుకుంటాం.
0: అద్భుతం అండి. ఎందుకంటే అన్ని ఉన్న మేము ఎన్ని కంప్లైంట్స్ చేస్తాము, మాకు అవి లేవు ఇవి లేవు అని చెప్పి చాలా సార్లు మేము బాధపడుతుంటాము. కానీ మీకు దృష్టిలోపం ఉన్నా కూడా జీవితం ఆగకూడదు అని మీరు ఉద్యోగం చేస్తున్నారు, అది కూడా ఒక సెక్యూరిటీ జాబ్. అద్భుతం. మీ ప్రయాణమే అద్భుతం నిజంగా. మాకు మీరు ఫోన్ చేసినందుకు నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను.
1: థాంక్స్ మేడం, థాంక్స్ మేడం.
0: మరి ఏ పాట వింటారు మీరు?
1: బుబ్బులి బ్రహ్మన్న చిత్రం నుంచి అండి. గాలి వీచింది సనజాజి పూచింది అన్న పాట.
0: ఓకే, సరే. మీరు కోరుకున్న పాట తప్పకుండా వినిపిస్తాము. ధన్యవాదాలండి.

0: హలో జనరల్ ఇంజనీర్, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్కారం మేడం.
0: నమస్తే, మీ పేరు?
1: నా పేరు ఇదురు లక్ష్మయ్య, యాదాద్రి జిల్లా ఒలిగొండ మండలం. మేడం
0: ఏం చేస్తుంటారు? మేమందరం బాగున్నాము, ఏం చేస్తుంటారు మీరు?
1: మేము చేనేత పట్టు చీరలు నేస్తాం మేడం.
0: ఇప్పుడు పట్టు చీర నేస్తున్నారా మరి?
1: నేస్తున్నాం.
0: సరే, ఏ పాట వింటారు ఈరోజు?
1: గరణ గంగులు సినిమా నుండి కుమ్మకో పండంట.
0: సరే, తప్పకుండా మీరు కోరిన పాట వినిపిస్తాను. ధన్యవాదాలండి.

0: హలో, జనరల్ ఇంజనీర్ ఎవరు మాట్లాడుతున్నారు?
1: గుడ్ మార్నింగ్ మేడం, నేను నరసింహారెడ్డి మేడం, ప్రేమావతిపేట్ రాజేంద్ర నగర్.
0: రాజేంద్ర నగర్ నుంచి ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు మేడం?
0: అందరం బాగున్నాము. ఏం చేస్తుంటారు మీరు?
1: జనరల్ స్టోర్ ఉంది మేడం.
0: జనరల్ స్టోర్ అయితే రోజంతా సందడే?
1: అంతే సార్, ఏడాది సందడే సందడి ఉంటుంది మేడం, ఆరు నుంచి నైట్ తొమ్మిది వరకు.
0: సరే, ఈ రోజు ఏ పాట వింటారు?
1: గూడుపుటాని సినిమాలో తీరలేదే నా మనసు నిండా.
0: తప్పకుండా. మీరు ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అండి.

0: హలో జనరంజని, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్తే మేడం. గుట్ల రమేష్, కరీమాబాద్, వరంగల్ నుంచి అండి.
0: రమేష్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం.
0: అందరం బాగున్నాము. ఏం చేస్తుంటారు మీరు?
1: నేను కాదు రాని మేడం.
0: సరే చెప్పండి, ఏ పాట వింటారు?
1: కిల్లర్ దేవుళ్ళ మూవీలోకి వెళ్ళి కలువకు చంద్రుడు ఎంతో దూరం.
0: సరే, కలువకు చంద్రుడు ఎంతో దూరం పాట వినిపిస్తాం చిల్లర దేవుళ్ళ నుంచి.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి.

0: హలో జనరంజని, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: నా పేరు వీరభద్రరావు మేడం, అంబర్పేట నుంచి చేస్తున్నాను.
0: బాగున్నారా?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: బాగున్నాం. ఏం చేస్తుంటారు మీరు?
1: నేను టైలర్ షాప్ మేడం.
0: ఓ, అయితే మీ టైలరింగ్ పనులు చేసుకుంటూ వింటారా రేడియో? మరి
1: చెప్పాము, ఇంకా ఉంటాం మేడం.
0: ఈ రోజు జనరంజనిలో ఏ పాట వింటారు?
1: సినిమా పేరు చక్రవాకం మేడం. ఈ నదిలా నా హృదయం పరుగులు తీస్తుందన్న సాంగ్ ఉంటది.
0: తప్పకుండా మీరు కోరిన పాట వినిపిస్తాము. ధన్యవాదాలండి.

హృదయం పాటలతో చాలా హాయిగా గడిచిపోయింది. ప్రతి స్వరం ఒక తీయని జ్ఞాపకం. అందరూ ఇష్టపడే మన జనరంజని, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ஜனரஞ்சனி போன் துவாரா கூறின சினிகி தலைவினரும் ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8:40 దాటి 15 సెకండ్లైంది.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: జనరంజని శ్రోతలు కోరిన సినిగీతాలు మా కోసం ఒక మంచి పాట వినిపించండి అంటూ భువనగిరి అర్బల్ కాలనీ నుండి కొండ యాదగిరి, కొండ శాంత, అభి, హాసిని, వైష్ణవి, నితిన్, ఇంకా అడ్డగుట్ట నుండి వంశీ, శుభు, బన్నీ, శశాంక్, సంజు, శైలజ, కవిత, చరణ్, మీనాక్షి, సునీత, కోటి, ఇంకా ఒక మంచి పాటను వినాలనుకుంటున్నాం, జనరంజని అంటే మాకు ఎంతో ఇష్టమంటూ అల్మాస్గూడ నుంచి రవికుమార్ మెసేజ్ చేశారు. ఏదైనా పాట వినిపించడం నా కోసం అంటూ హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్, సుప్రియ అందరి కోసం వచ్చేస్తుంది బాంబే చిత్రం కోసం. చిత్ర ఆలపించిన గీతం వేటూరి రచన, యా రెహమాన్ సంగీతం.
3: గుమ్సుమ గుమ్సుమ గుప్ప చప్పు గుమ్సుమ గుమ్సుమ గుప్ప చప్పు.

0: కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670464944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
2: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
2: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
3: స్టూడియో క్లాక్ లో సమయం 8:49 దాటి 16 సెకండ్లు అయింది. జనన జని శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. మా కోసం కూడా మంచి పాట కావాలి అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ ని, అలాగే పులిపాటి వెంకటేష్, పులిపాటి సత్యవతి, లక్ష్మీకాంత్, ఇంకా విహాన్ష్ రవళి మెసేజ్ చేశారు. తప్పకుండా అండి, ఏదైనా మంచి పాట వినాలనుకుంటున్నాం జనరంజన్లో అంటూ చోటుపల్లి నుంచి హేమలత, విశ్వనాథ్, ఇంకా వాళ్ల కుటుంబ సభ్యులు, ఇంకా ఆసిఫాబాద్ వట్టివాగు గ్రామం నుండి గణేష్, సంధ్య, అభిలాష్, ఆర్యన్, అపూర్వ, ఇంకా వాళ్ల కుటుంబ సభ్యులు, అలాగే చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ, శశాంత్, గాయత్రి, విస్తృత, మహాజ్యుతి, సాయిమన్విత, గీతానగర్, హైదరాబాద్ నుంచి జనరంజని ప్రతిరోజు వింటుంటాం, మా పేర్లు చదివి మంచి పాటలు వినిపించగలరు అంటూ రాయగిరి నుండి దాసరి రవి మెసేజ్ చేశారు. తప్పకుండా అండి, అందరి కోసం వచ్చేస్తుంది బ్రహ్మ చిత్రం కోసం కేజే యేసుదాస్ ఆలపించిన గీతం, జాలాది రచన బప్పిలహరి సంగీతం.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: ఈరోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే ఆరోగ్య జీవనం కార్యక్రమంలో స్పాండిలైటిస్ ఈ అంశం గురించి డాక్టర్ నేలపట్ల సుధీర్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
4: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
5: ఏ చోటైనా
6: శ్రోతల ఆనందాలగని
5: మధుర గానాల మనోరంజని
6: మన జనరంజని జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9:00 నుండి 10:00 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్ 2324085

0: マナジェネレンジェニ
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
3: జనరంజని శ్రోతలు కోరిన సినిగితలు విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 9 గంటలకు వస్తుంది మరికొద్ది క్షణాల్లో వివిధ భారతి ప్రసారాలు ముంబై కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేరళ తిరువనంతపురం నుండి ఢిల్లీ వెళుతున్న రాజధాని ఎక్స్ప్రెస్లోని ఏసీ కోచ్లో ఈ ఉదయం 5 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అధికారులు సకాలంలో స్పందించడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. బోగీ పూర్తిగా కాలిపోయిన ఈ ఘటనలో ఎవరికీ కూడా గాయాలు కాలేదని రైల్వే అధికారులు తెలిపారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ అబ్సెట్ ఫలితాలను అధికారిక వెబ్సైట్లో ఈ ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ నిర్మాణం పనుల్లో భాగంగా ఉప్పల్ చౌరస్తాను ఈరోజు నుండి తాత్కాలికంగా మూసివేస్తారు. ఉప్పల్ రింగ్ రోడ్డు మీదుగా వరంగల్ వైపు వెళ్లే అన్ని రకాల వాహనాలను అధికారులు దారిమళ్లిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన కోసం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రాష్ట్రంలో తాత్కాలిక పద్ధతుల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల సేవలను పొడిగిస్తూ ఇచ్చే కంటిన్యూయేషన్ ఆర్డర్స్ ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో జూన్ 30 వరకు ఆయా ఉద్యోగుల బిల్లులను ఆమోదించి వేతనాలు చెల్లించాలని ట్రెజరీ సంబంధిత హెచ్ఓడీలను రాష్ట ప్రభుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఆదిలాబాద్ బోరాజ్లో నిన్న అత్యధికంగా 44.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో గత రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై కోల్కతా నైట్ రైడర్స్ 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్ లో టైం 10:03 దాటి 20 సెకండ్లు అయింది. ఆదివారం సమ్మర్ హాలిడేస్, ఈ రెండు కలిస్తే సండే సూపర్బ్ సండే అయిపోతుంది. దాంతోపాటు వివిధ భారతిలో వచ్చే పాటలు వింటుంటే ఫుల్ ఫ్లెడ్జ్గా సండే అయిపోయింది.

చక్కటి పాట వింటే ఓ గంట సేపు అలాగ హమ్ చేస్తూనే ఉంటాం. ఇష్టమైన పాట వింటే మనం మనతో పాటు మరో వాళ్ళని కూడా, పక్కన ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ఈ పాట విని చాలా బాగుంది అని చెప్తాం. అలా కాకుండా ఒక ఎవర్ గ్రీన్ హిట్ పాట విన్నాం అనుకోండి, ఖచ్చితంగా అవర్లీ బేస్లో ఆ పాటని హమ్ చేస్తూనే ఉంటాం. దాంట్లో మ్యూజిక్ కానివ్వండి, దాంట్లో పాట పాడిండే వాళ్ళ గురించి కానివ్వండి, అటువంటి గ్రేస్ ఓన్లీ ఎవర్ గ్రీన్ హిట్స్ మాత్రమే ఉన్నాయి. మరి నెక్స్ట్ 10 to 11 ఇప్పటి నుంచి 11 గంటల వరకు మంచి ఎవర్ గ్రీన్ పాటలతో నేను సిద్ధంగా ఉన్నాను. మీరు సిద్ధమేగా? ఇప్పుడైతే వినిద్దాం అంతం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, సిరివెన్నెల రచన, ఆర్డి బొమ్మన్ సంగీతం.

0: వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వింటున్న పాట డిటెక్టివ్ నారదా చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించింది. వేటూరి రచన, వంశీ సంగీతం.

0: ఉన్నది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

నిన్నెంతగా ప్రేమిస్తున్నానో చెప్పటానికి భాష లేదు. ఆశే తప్ప నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం, నువ్వు లేని లోకం నాకు శూన్యం.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇందాక మీరు విన్న పాట కలిసిందమ్రా చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడింది. వేటూరి రచన ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం.
2: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
1: వంశీ చిత్రం కోసం ఉదిత్ నారాయణ సుజాత పాడిన పాట వింటున్నాం. సిరివెన్నెల రచన, మణిశర్మ సంగీతం.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే మేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

ఎవర్గ్రీన్ హిట్స్ వినేస్తున్నాం. ఇప్పుడైతే వినేద్దాం మనసంతా నువ్వే చిత్రం కోసం చిత్ర ఆలపించిన గీతం సిరివెన్నెల రచన ఆర్పి పట్నాయక్ సంగీతం.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఉంటది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: స్టూడియో క్లాక్ లో టైం 10:48 దాటి 48 సెకండ్లైంది. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడైతే వినేద్దాం. ప్రేమంటే ఇదర చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన గీతం, సిరివెన్నెల రచన రమణగోకుల సంగీతం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నంబర్ మరవకండి, 9490463863.
4: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 సంప్రదించండి.

5 నిమిషాలకు వస్తుంది ఎవర్ గ్రీన్ హిట్స్లో. చివరిగా మంచి పాట వినేద్దాం. ప్రేమతో చిత్రం కోసం శ్రీకుమార్ చిత్ర పాడిన పాట సిరివెన్నెల రచన, యా రెహమాన్ సంగీతం.

ఇటువంటి కమ్మని పాటలు విద్యార్థిలో వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ ఆర్జే వచ్చారు కాబట్టి మైక్ ఇచ్చేయాలి, నేను మ్యూట్ అయిపోవాలి, మీరు మాత్రం విద్యార్థి వింటూనే ఉండాలి. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ అబ్సెట్ ఫలితాలను మరి కాసేపట్లో అధికారిక వెబ్సైట్లో విడుదల చేస్తారు. హైదరాబాద్ ఉప్పల్ విద్యుత్ జంక్షన్ సమీపంలో ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ల నిర్మాణం పనుల్లో భాగంగా ఉప్పల్ 4 రోడ్ల కూడలిని ఈరోజు నుండి తాత్కాలికంగా మూసివేస్తారు. రింగ్ రోడ్డు మీదుగా వరంగల్ వైపు వెళ్లే అన్ని రకాల వాహనాలను హబ్సిగూడ మీదుగా దారి మళ్లిస్తున్నారు. నగరంలోకి వచ్చే వాహనాలు ఓఆర్ఆర్ మీదుగా ప్రయాణించి హయత్నగర్ నుండి చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 16 శాఖల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, పీసీఏ సమావేశాలకు సభ్యుల హాజరు సగటున 53% పరిమితమవుతుందని లోక్సభ వెబ్సైట్లోని గణాంకాలు వెల్లడించాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి భేటీ అయ్యారు. రాష్ట్రంలో గిగ్ వర్కర్లు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై చర్చించారు. కేరళ తిరువనంతపురం నుండి ఢిల్లీ వెళుతున్న రాజధాని ఎక్స్ప్రెస్లోని ఏసీ కోచ్లో ఈ ఉదయం 5 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అధికారులు సకాలంలో స్పందించడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. బోగి పూర్తిగా కాలిపోయిన ఈ ఘటనలో ఎవరికీ కూడా గాయాలు కాలేదని రైల్వే అధికారులు తెలిపారు. కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో తిరుపతి ఐఐటీలో యువ సంఘం ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ 6వ దశ కార్యక్రమం నిన్న ప్రారంభమైంది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు సంభాషించుకోవడానికి, సాంస్కృతిక వైవిధ్యం, వారసత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ కార్యక్రమం ఒక గొప్ప అవకాశాన్ని కల్పిస్తుందని ఐఐటి తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణ పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈ మధ్యాహ్నం 3:30 ధర్మశాల మైదానంలో పంజాబ్ బెంగళూరు జట్లు తలపడతాయి. సాయంత్రం 7:30 అరుణ్ జైట్లీ మైదానంలో ఢిల్లీ రాజస్థాన్ల మధ్య మరొక మ్యాచ్ జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 11:03 దాటి 50 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటారు.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి, అండ్ నేను మీ ఆర్జే భవాని. మరి సండే గుర్తుకొస్తున్నాయిలో స్పెషల్ ఏంటి? ఎస్, హిట్ సాంగ్స్ వింటున్నాం. 1980 నుండి 1990 మధ్యలో వచ్చిన సాంగ్స్ అలా వింటూ కబుర్లు చెప్పుకుంటూ ఇవాళ గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం గడపబోతున్నాం అనమాట. మరి లేట్ చేయకుండా మీ సండేని సూపర్ హిట్ సాంగ్స్తో ఎంజాయ్ చేసేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం. స్టే ట్యూన్డ్.

రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. టాలీవుడ్ లో గోల్డెన్ ఎరా 1980 నుంచి 1990 వరకు ఎన్నో భక్తి పాటలు వచ్చాయి పీరియడ్ లో, అండ్ అన్ని సూపర్ హిట్ అనే చెప్పాలి. కె విశ్వనాథ్, జంధ్యాల ఇలా సెలబ్రేటెడ్ డైరెక్టర్స్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీలమ్మ, యేసుదాస్, ఇంకా చెప్పుకుంటూ వెళ్తే ఎంతో మంది గొప్ప సింగర్స్, అలాగే కెవి మహాదేవన్, చక్రవర్తి, ఘంటసాల లాంటి సెలబ్రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. సిరి వెన్నెల, వేటూరి సుందరరామూర్తి, భువన చంద్ర లాంటి ఎంతో మంది లిరిసిస్ట్, మరి వీళ్ళందరూ కలిసి చేసిన మ్యాజికే అప్పటి సాంగ్స్. మరి సినిమాల్లో భక్తి పాటలంటే కొంచెం రిస్క్ ఉంటుంది, అయినా కూడా వెనకాడకుండా చాలా మంది డైరెక్టర్స్ ఈ భక్తి అనే ఎలిమెంట్ ని సినిమాల్లో చూపించారు. కమర్షియల్ సినిమాలు ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కూడా మైమర్చిపోయాయి ఈ డివోషనల్ సాంగ్స్ అనే చెప్పాలి. మరి మీకోసం బ్యాక్ టు బ్యాక్ ఈ హిట్ సాంగ్స్ వస్తున్నాయి సూత్రధారులు మూవీ నుంచి అండ్ అల్లుడు గారు మూవీ నుంచి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఉండాలి. జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు విత్ మీ ఆర్జే భవానీ. అండ్ స్టూడియో క్లాక్ లో టైం 11:25 దాటి 41 seconds అవుతుంది. డైరెక్టర్ వంశీ, మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాల కాంబినేషన్ గురించి స్పెషల్గా చెప్పక్కర్లేదు, ఎందుకంటే అది ఆల్ టైమ్ హిట్. మరి ఆ హిట్ కాంబినేషన్కి వేటూరి గారి కలంతోడైతే అది సూపర్ హిట్ కాంబినేషన్గా నిలిచిపోతుంది. మరి వంశీ ఇళయరాజాల కాంబినేషన్లో వచ్చిన కొన్ని మూవీస్ సితారా, ప్రేమించు పెళ్ళాడు, ఆలాపన, మహర్షి, ఇంకా చెప్పుకుంటూ వెళ్తే చాలా సినిమాలే ఉన్నాయి. సితారా సినిమాకి నేషనల్ అవార్డు వచ్చింది. అండ్ వంశీ గారి దర్శకత్వంలో వచ్చిన చాలా మూవీస్ ఎప్పటికీ జనాలకి గుర్తుండిపోతాయి. మరి అలాంటి సినిమా ఒకటి ప్రేమించు పెళ్ళాడు. రాజేంద్ర ప్రసాద్, భానుప్రియల కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమాలోని పాటలు అన్నీ సూపర్ హిట్. మరి ఇదే సినిమా నుండి మీకోసం ఈ ట్రాక్ వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు.

మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. కొండవీటి దొంగ, ఇది సినిమా కాదు ఒక ఇమోషన్, అవునా? చిరంజీవి, రాధా, విజయశాంతి నటించిన ఈ సూపర్ హిట్ సినిమా కోదండ రామరెడ్డి దర్శకత్వంలో వచ్చింది. మరి ఈ సినిమాలోని పాటలు అన్నీ సూపర్ హిటే. క్యాసెట్ యుగంలో అయితే ఓ డిఫరెంట్ క్రేజ్ని నింపింది జనాల్లో ఈ పాట. మరి ఇప్పుడు ఈ సినిమా నుండి వినబోయే పాట క్లాసిక్ అవుట్డోర్ సాంగ్గా పేరు తెచ్చుకుంది. రొమాంటిక్ హిట్, మంచి డాన్స్ కొరియోగ్రఫీతో ఒకప్పుడు కుర్రకారిని ఒక ఊపు ఊపిన పాట ఇది. ఇక విజువల్స్ విషయానికి వస్తే, సన్ రైజ్ దగ్గర నుంచి షూటింగ్ స్టార్ట్ చేసి పాటంతా పచ్చని చెట్ల మధ్య, క్యాండిల్ లైట్ డిన్నర్ టేబుల్స్ మధ్య, హిల్ స్టేషన్స్లో షూట్ చేశారు సాంగ్ని. బాక్సాఫీస్లో ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసింది సినిమా. అంతేకాకుండా ఈ సినిమాని తమిళ్, మలయాళంలో కూడా డబ్ చేశారు. ఎంతైనా మన మెగాస్టార్కి ఉన్న క్రేజే వేరు కదా.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.
1: గుర్తుకొస్తున్నాయి. Go Retro with Akashwani Telugu. తెలుగు మ్యూజిక్ డైరెక్టర్స్ లిరిసిస్ట్ మరి 1980 నుండి 1990 మధ్యలో మ్యాజిక్ చేశారు అని చెప్పాలి. ఆ ట్యూన్స్ కానీ లిరిక్స్ కానీ ఒక సాంగ్లా మాత్రమే కాకుండా మంచి స్టోరీలా వినిపిస్తాయి. అండ్ హీరోస్ అండ్ హీరోయిన్స్ కూడా టాప్ నాచ్ యాక్టింగ్ అందించారు. కల్చర్ని బాగా ప్రజెంట్ చేశారు ఈ సినిమాల్లో వచ్చిన సాంగ్స్లో కూడా, ఈ సినిమాల్లో కూడా. అండ్ అంతే ఇంపార్టెన్స్ ఇచ్చారు కళలకి. ఎస్, కళలని సెంటర్ చేసి తీసిన మూవీస్ అన్నీ సూపర్ హిట్టే అయ్యాయి. అది వెంకటేష్ భానుప్రియల స్వర్ణకమల మూవీ నుండి కమల్ హసన్ జయప్రదల సాగర సంగమం, గిరీష్ కర్నాడ్ కాంచనల ఆనంద భైరవి, సుధా చంద్రన్ నటించిన మయూరి, ఇలా కళలని ఎంకరేజ్ చేసి చూపించిన మూవీస్ కొన్ని మాస్టర్ పీసెస్లా నిలిచిపోయాయి అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు కూడా. మరి అలాంటి సూపర్ హిట్ సాంగ్స్ ఆనంద భైరవి సినిమా ఇంకా మయూరి సినిమా నుండి మీకోసం వచ్చేస్తున్నాయి. వాటి గుర్తుకొస్తున్నాయిలో వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టే ట్యూన్డ్.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

0: మన జనరంజని.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12:05 దాటి 43 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
1: మాననీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ కా దేశ్ కే సభీ ఎగ్జామ్ వారియర్స్ కే లియే విశేష సందేశ్.
2: అగర్ టైమ్ మేనేజ్మెంట్ సీఖ్ లియే ఔర్ సమయ కా ప్రొడక్టివ్ యూజ్ సీఖ్ లియా తో ఆప్ దేఖియే ఆప్ కభీ భీ ప్రెషర్ నహీ లగేగా, थकान नहीं लगेगी.
1: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
0: పెద్ద పెద్ద ప్రయాణాలన్నీ చిన్న చిన్న అడుగులతో మొదలవుతాయంటారు. అది మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వాలన్నా, లైఫ్లో ముందుకు సాగాలన్నా, చిన్న చిన్న స్టెప్స్ డూ మ్యాటర్ అ లాట్. అవునా, ఆ చిన్న స్టెప్సే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి అండ్ మన గోల్కి మనని కొంచెం దగ్గర చేస్తాయి. మరి అవే స్టెప్స్ని డైలీ రొటీన్లో అప్లై చేస్తే మన డే కూడా పీస్ఫుల్గా ఉంటుంది. అసలు పొద్దున్న లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక విషయంపై చిరాకు పడుతూనే ఉంటామండి బాబు. ఆఫీస్కి మనం వేసుకోవాలనుకున్న డ్రెస్ కనిపించకపోయినా చిరాకు, నచ్చిన బ్రేక్ఫాస్ట్ లేకపోయినా చిరాకు, ట్రాఫిక్ అన్నా, బస్సులో సీట్ దొరకకపోయినా, మెట్రో నారోగా మిస్ అయినా, బాస్ ఒక మాట అన్నా కూడా చిరాకు చిరాకు చిరాకు. చిన్న చిన్న విషయాల్ని భూతద్దం వేసి చూసి ఈ డ్రామా అంతా బ్రెయిన్కి తీసుకుని ఒక ట్రామాకి గురవుతాం. మన చేతిలోనే కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి ఈ చిరాకు స్ట్రెస్ని తగ్గించుకోవడానికని మాత్రం మర్చిపోతాం. ఏంటి ఆ సీక్రెట్స్, ఏంటి ఆ చిన్న చిన్న హ్యాబిట్స్ చెప్పవా భవాని అంటారా, చెప్పేస్తా ఇవాళ చైతన్య స్ఫూర్తిలో ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఎస్, మన డైలీ లైఫ్లో మనం ఇన్కల్కేట్ చేసుకోగలిగే కొన్ని చిన్న చిన్న హ్యాబిట్స్ గురించి చెప్తానన్నాను కదా ఇవాళ చైతన్య స్ఫూర్తిలో. ఎస్, మరి అందులో ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్మైల్. ఎస్, చిరునవ్వు. హే, మీరు చాలా బాగుంటారు, నవ్వితే ఇంకా ఇంకా బాగుంటారు అన్నప్పుడు మనం నవ్వుతాం కదా, కరెక్ట్గా అదే చిరునవ్వు. ఇది పొద్దున్న లేవగానే మొహం పైన మెయింటైన్ చేస్తే చాలు, డే అంతా సెట్ అన్నమాట. సో నిద్ర లేస్తూనే ఒక చిన్న స్మైల్ మనం చేస్తే మన బ్రెయిన్కి హ్యాపీ హార్మోన్స్ వెళ్తాయి, దాంతో డే అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. అండ్ అలా స్మైల్ చేయగానే మనతో మనం ఒక మాట చెప్పుకోవాలి, అదేంటో తెలుసా, ఈరోజు డే వండర్ఫుల్గా ఉండబోతోంది అండ్ నేను చాలా హ్యాపీగా ఉండబోతున్నానని ఒక్క డైలాగ్ కొట్టి చూడండి, దాని ఎఫెక్ట్ ఏంటో మీకే తెలుస్తుంది. ఎందుకో తెలుసా, అలా మనం మనతో మాట్లాడుకున్నప్పుడు మన బ్రెయిన్లో మనం ఆడి ఫిక్స్ చేసేస్తున్నాం దాట్ ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అంటే డే అంతా హ్యాపీగా ఉంటుంది, అన్ని పాజిటివ్ యాక్షన్సే ఉండబోతున్నాయి అని సబ్ కాన్షియస్ బ్రెయిన్లో మనం నమ్మడం స్టార్ట్ చేసేస్తాం. సో మన యాక్షన్స్ కూడా అదే రూట్లో వెళ్తాయన్నమాట. ఇంకా బోల్డ్ అనే సీక్రెట్స్ ఉన్నాయి, మాట్లాడుకుందాం అవన్నీ ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో టైం 12:18 దాటి 50 సెకండ్లు అండ్ చైతన్య స్ఫూర్తి వింటున్నారు విత్ మీ ఆజే భవాని. అరే నేను డాన్స్ చేసి ఎన్ని రోజులైందో, డాన్స్ చేస్తే నాతో నేను ట్రావెల్ చేసినట్టు అనిపిస్తుంది. అబ్బా ఒక పాట పాడుకుని ఎన్ని నెలలైందో, ఈరోజు ఏదైనా పాట ప్రాక్టీస్ చేయాలబ్బా. అవును ఆ రోజు బుక్ చదువుదామని తీశాను కదా, ఇవాళ ఎలాగైనా స్టార్ట్ చేయాలి. ఇలా అనుకుంటూ ఉంటాం కదా కొన్నిసార్లు మనం, మన ప్యాషన్ని ఫాలో అవ్వాలి అని చాలా ఉంటుంది కానీ ఫర్ వాట్ ఎవర్ రీజన్ దాన్ని పక్కకు పెట్టేస్తాం. సో నేను చెప్పబోయే కొన్ని సీక్రెట్స్లో ఇంకో సీక్రెట్ మన ప్యాషన్ని ఫాలో అవ్వడం. అదేదైనా కావచ్చు, దానికి దగ్గరగా ఉంటే మనతో మనం దగ్గరగా ఉన్నట్టే. అప్పుడు ఈ కోపాలు, అలకలు, జెలసీ, స్ట్రెస్ ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్కి కిలోమీటర్కి ఏం కర్మ, అంతకన్నా ఎక్కువే దూరంలో ఉంటాం. సో కుదిరితే మండే మార్నింగ్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే మీ ప్యాషన్ని మళ్ళీ ఫాలో అవ్వడం స్టార్ట్ చేయండి. ఆ డిఫరెన్స్ ఏదో మీకే తెలుస్తుంది. కానీ వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

మనందరి లైఫ్లో ఒక పర్సన్ ఉంటారు, ఎవరంటే మనకి ఏమనిపించినా షేర్ చేసుకోగలం అండ్ ఏ టైంకి కాల్ లేదా మెసేజ్ చేసినా అందుబాటులో ఉంటారు అని అనిపించే ఆ ఒక్క పర్సన్. మన బ్రెయిన్లో ఉన్న బ్యాగేజ్ అంతా ఆ పర్సన్ మోసేస్తాడు. మీ లైఫ్లో కూడా ఉన్నారా ఆ పర్సన్? అయితే జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన ఎమోషనల్ ట్రామా అంతా వాళ్ళ మీద వేయకుండా కొంత మనం డీల్ చేసుకోవడం నేర్చుకుంటే అది వాళ్ళకి, మనకి అండ్ వాళ్ళతో మనం పంచుకునే బాండ్కి మంచిదన్నమాట. సో మన ఎమోషన్స్ని డీల్ చేసుకునే ఒక వే ఏంటంటే రాయడం. ఎస్, ఒక పెన్ తీసుకుని పేపర్ మీద పెడితే మన ఫీలింగ్స్ అన్నీ రాస్తే మనసు చాలా తేలిగ్గా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేశారా? చేసి చూడండి. అండ్ ఈ సీక్రెటే మనని ఇంకో సీక్రెట్కి తీసుకెళ్తుంది, అదేంటంటే గ్రాటిట్యూడ్. ఎస్, కృతజ్ఞతా భావం. ఇది లేదు అది లేదు అని కంపారిజన్స్కి వెళ్ళి చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు చాలామంది. మరి ఆ కంపారిజన్స్తో కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే లైఫ్ ఈజీగా ఉంటుంది. ఎస్, ఇవండి మరి స్ట్రెస్ఫుల్గా ఉండే మన డేని తేలిగ్గా మార్చుకోవడానికి కొన్ని సీక్రెట్స్. మరి మీరు కూడా పాటిస్తారని ఆశిస్తూ ఇది ఈనాటి చైతన్య స్ఫూర్తి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. జనాభా గణన 2027 మొదటి దశ కింద ఇళ్ల జాబితా గణన క్షేత్రస్థాయి ప్రక్రియలు 5 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. ఈరోజు ప్రపంచ రక్తపోటు దినోత్సవం నిర్వహిస్తున్నారు. నైరుతి ఋతుపవనాలు అరేబియా, బంగాళాఖాతం,

అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. భారత్ స్వీడన్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర సమీక్షతో పాటు హరిత పరివర్తన, కృత్రిమ మేధ, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్లు, రక్షణ, అంతరిక్షం, వాతావరణ మార్పులు, పరస్పర ప్రజా సంబంధాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడానికి, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరు దేశాల ప్రధానమంత్రులు యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ ఏడాది జనవరిలో చారిత్రాత్మక భారత యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం అమలులోకి వచ్చిన తర్వాత మోదీ ఐరోపా ఖండంలో పర్యటించడం ఇదే మొదటిసారి. 2025లో ద్వైపాక్షిక వాణిజ్యం రికార్డు స్థాయిలో 7.75 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది. అలాగే 2000 నుండి 2025 సంవత్సరం మధ్యకాలంలో భారత్లో స్వీడన్ పెట్టుబడులు మొత్తం 2.8 బిలియన్ డాలర్లకు పైగా ఉన్నాయి. జనాభా గణన 2027 మొదటి దశ కింద ఇళ్ల జాబితా తయారీ క్షేత్రస్థాయి ప్రక్రియలు 5 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న జనాభా గణన ప్రక్రియలో భాగంగా రాజస్థాన్, మేఘాలయ, మహారాష్ట, జార్ఖండ్, ఢిల్లీలో ఈ పనులు ప్రారంభమయ్యాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, బీహార్, చండీగఢ్, ఛత్తీస్గఢ్, దాద్రా నగర్ హవేలీ, డామండయ్యూ, హర్యానా, మధ్యప్రదేశ్, పంజాబ్, తెలంగాణ, ఉత్తరాఖండ్లలో ఎన్యూమరేటర్ల ద్వారా ఇంటింటికి వెళ్లి ఇళ్ల జాబితా రూపొందించే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. సమగ్రమైన, ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించడానికి ఇంటింటి లెక్కింపు ప్రక్రియను కొనసాగిస్తూనే మొదటిసారిగా డిజిటల్ సాధనాలను ఉపయోగించి జనాభా గణన 2027 నిర్వహిస్తున్నట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య సవరణ ఆర్డినెన్స్ 2026 ప్రకటన ద్వారా ప్రధాన న్యాయమూర్తి కాకుండా సుప్రీంకోర్టులో మంజూరైన న్యాయమూర్తుల సంఖ్యను 33 నుండి 37 పెంచేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ ఆర్డినెన్స్ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యా చట్టం 1956 సవరిస్తుంది. ఈ సవరణతో భారత ప్రధాన న్యాయమూర్తితో కలిపి సర్వోన్నత న్యాయస్థానం మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 38 పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా ఏర్పేడులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతిలో నిన్న యువ సంగమం ఫేజ్ 6 ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమాన్ని ఆ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐఐటి తిరుపతి డైరెక్టర్ ప్రొఫెసర్ కెఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ వివిధ ప్రాంతాల విద్యార్థులు ఒకరితో ఒకరు సంభాషించడానికి, దేశ సాంస్కృతిక వైవిధ్యం, వారసత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ కార్యక్రమం ఒక అవకాశం కల్పిస్తుందన్నారు. కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ 10 రోజుల కార్యక్రమం ఈ నెల 27 వరకు కొనసాగుతుంది. విద్యార్థుల్లో సాంస్కృతిక మార్పిడి, మేధో వికాసం, జాతీయ సమగ్రతను పెంపొందించడం దీని ముఖ్య ఉద్దేశం. ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న బెంగళూరులో రాజకీయ పార్టీలు, న్యాయ నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన జేపీసీ చైర్మన్ పిపి చౌదరి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీతో పాటు బీజేపీ, ఇతర పార్టీల ప్రతినిధులు పార్లమెంటు ద్వారా జేపీసీకి పంపించిన ఈ బిల్లుపై తమ అభిప్రాయాలు సమర్పించారని తెలియజేశారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ రక్తపోటు దినోత్సవం నిర్వహిస్తున్నారు. రక్తపోటు అవగాహనా మాసంలో భాగంగా ఈ రోజును జరుపుకుంటారు. అధిక రక్తపోటు పట్ల ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడం, దాని నివారణ, గుర్తింపు, నియంత్రణను ప్రోత్సహించడం, అలాగే వ్యక్తిగత, సమాజ, ఆరోగ్య వ్యవస్థల స్థాయిల్లో చర్యలను ప్రోత్సహించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం.
రక్తపోటును కలిసికట్టుగా నియ

0: నియంత్రిద్దాం. మీ రక్తపోటును క్రమం తప్పకుండా పరీక్షించుకోండి, ఈ నిశ్శబ్ద మహమ్మారిని ఓడించండి అనేది ఈ సంవత్సరపు ఇతివృత్తంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.4 బిలియన్ల మంది ప్రజలు రక్తపోటుతో బాధపడుతున్నట్టు అంచనా. ఈరోజు అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ సమాచార సమాజ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1865లో ప్యారిస్లో డిజిటల్ సాంకేతికతలకు సంబంధించిన ఐక్యరాజ్య సమితి సంస్థ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ స్థాపించిన జ్ఞాపకార్థం ఈ రోజును జరుపుకుంటారు. ఇంటర్నెట్, ఇతర సమాచార సమాజ సాంకేతికతల ఉపయోగం వల్ల సమాజాలకు, ఆర్థిక వ్యవస్థలకు లభించే అవకాశాలపై అవగాహనను పెంచడం, అలాగే డిజిటల్ విభజనను తొలగించే మార్గాలను అన్వేషించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ప్రపంచాన్ని ముందుకు నడిపించే డిజిటల్ వ్యవస్థను బలోపేతం చేయాలని ఈరోజు ప్రభుత్వాలు, పరిశ్రమలు సమాజాలకు పిలుపునిస్తున్నాయి. నైరుతి ఋతుపవనాలు, అరేబియా సముద్రంలోని కొన్ని భాగాలు, బంగాళాఖాతం, అండమాన్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవుల మొత్తానికి విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 26న నైరుతి ఋతుపవనాలు కేరళంలోకి ప్రవేశించే అవకాశాలున్నాయని పేర్కొంది. రాబోయే 3-4 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, కేరళ, మాహే, దక్షిణ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల పాటు బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్య మహారాష్ట్ర, మరఠ్వాడా, ఒడిశా, రాయలసీమ, ఆంధ్రప్రదేశ్, కొంకణ్, గోవా, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ తెలిపింది. రేపు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, విదర్భల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే ఈరోజు రాత్రి 7:30 గంటలకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగే మరొక మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. కాగా నిన్న రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు గుజరాత్ టైటాన్స్ జట్టుపై 29 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 31వ తేదీ చివరి ఆదివారం 11:00 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 134వ సంచిక. ఈ కార్యక్రమం కోసం ప్రజలు తమ ఆలోచనలు, సూచనలను టోల్ ఫ్రీ నెంబర్ 1800117800 ద్వారా పంపించవచ్చు. అలాగే నరేంద్ర మోదీ యాప్ లేదా మై గౌ ఓపెన్ ఫోరం ద్వారా కూడా ఆన్లైన్లో తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే లింకును అనుసరించడం ద్వారా నేరుగా ప్రధానమంత్రికి తమ సూచనలను అందించవచ్చు. రాబోయే సంచిక కోసం సూచనలు ఈ నెల 29వ తేదీ వరకు స్వీకరిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం ఈరోజు స్వీడన్లోని గోథెన్బర్గ్ చేరుకుంటారు. ఆ దేశ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. జనాభా గణన 2027 మొదటి దశ కింద ఇళ్ల జాబితా గణన, క్షేత్రస్థాయి ప్రక్రియలు 5 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో టైం 12:40 దాటి 35 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్.
2: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్ట్అప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఒరేయ్, అర్ధరాత్రి ఆర్డర్లేంట్రా? టైం కాని టైంలో తింటే ఎలా అరుగుతుంది? మా కాలంలో ఎంత డిసిప్లిన్గా ఉండేవాళ్ళము, ఈ కాలం పిల్లలకి బొత్తిగా తెలీదు. అన్నీ బాడాబిచ్చే చిచ్చి. అబ్బా డాడీ, ఏం కాదు, ఆకలేస్తోంది మరి. ఇప్పుడు మళ్ళీ వంట అంతా ఎవరు చేస్తారు? అందుకే ఆర్డర్ చేసుకుంటున్నా. అయినా ఒక్కరోజుకి ఏం అవ్వదులేండి డాడీ, రేపటి నుంచి ఆర్డర్ చేయనులేండి. ఏదో ఒకటి నీకు చెప్పి చెప్పి నా కోపిక అయిపోయింది, కానీ నువ్వు మారేటట్లేవు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో పో. ఎక్కడైనా విన్నారా ఈ కాన్వర్జేషన్? ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది మీకు, అవునా? చాలామంది ఇళ్లలో ఉన్న హ్యాబిటే ఈ మిడ్ నైట్ క్రేవింగ్స్. స్పెషల్గా జెన్జీలో ఈ హ్యాబిట్ ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం. జెన్జీ అంటే లేట్ 1990s నుండి 2010 మధ్యలో పుట్టిన వాళ్ళు అనమాట. అంటే అరౌండ్ 97-98 అనుకోండి. ఈ జెన్జీ ట్రెండ్ ఎక్కువగా నడుస్తుంది ఈ కాలంలో. మరి వాళ్ళకి ఉన్న కొన్ని టిపికల్ ఫుడ్ హ్యాబిట్స్, అవి మంచివా కాదా, అసలు అవి ఫాలో అవ్వచ్చా లేదా, ఈ విషయాలన్నీ మాట్లాడుకోబోతున్నాం. ఇవాళ మనం ఈట్ ఫిట్లో మీరేం చేయాలి వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టే ట్యూన్డ్.

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఈట్ ఫిట్ వింటున్నారు అన్న ఆకాశవాణి వివిధ భారతి అండ్ స్టూడియో క్లాక్ లో టైం 12:49 దాటి 42 సెకండ్స్. అరే మామా, ఆకలేస్తుందిరా, బిర్యానీ ఆర్డర్ పెట్టు అంటాడు ఫ్రెండ్ అర్ధరాత్రి 12 ఇంటికి. ఇంకా ఆర్డర్ పెట్టేవాడికి ఆకలేస్తుందా లేదా అని సంబంధం లేదు, కానీ బిర్యానీ అన్న మాట వినగానే చాలు ఆకలి క్రేవింగ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఇలా ఇద్దరు కలిసి పుష్టిగా టైం కాని టైంలో కుమ్మేస్తారు. ఈ ట్రెండ్ ఈ మధ్య ఎక్కువ కనిపిస్తోంది. వర్క్ వల్ల, ట్రావెల్ వల్ల స్లీప్ సైకిల్స్ డిస్టర్బ్ అయ్యి వర్క్ అవ్వగానే స్ట్రెస్లో ఏదైనా తినేస్తున్నారు. అండ్ మిడ్ నైట్ తింటే వచ్చే డిసడ్వాంటేజెస్ మనందరికీ తెలుసు. హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది, బాడీలో ఉన్న బయోలాజికల్ క్లాక్ డిస్టర్బ్ అవుతుంది, డైజెషన్ ప్రాబ్లమ్స్, యాసిడిటీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువ చెప్పాను, కానీ ఒకవేళ మిడ్ నైట్ క్రేవింగ్స్ తగ్గించుకోవాలి కానీ మన వల్ల కావట్లేదంటే మాత్రం కొన్ని సొల్యూషన్స్ ఇస్తున్నారు న్యూట్రిషనిస్ట్. అవేంటంటే, రాత్రి త్వరగా పడుకోవడం. ఏ అలా కుదురుతుంది, షిఫ్ట్ ఉండేదే 12 ఇంటి వరకు, మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 1 గంట, ఆకలేస్తుంది ఏదో ఒకటి తినాలి కదా అంటారు. రైటే, ఆకలేస్తుంది. మరి ఆ టైంలో హెవీగా స్పైసీగా తినే బదులు ఫ్రూట్స్ కానీ ఓ గ్లాస్ మజ్జిగ కానీ లేదంటే పాలు ఇలాంటి లిక్విడ్ ఫుడ్ తీసుకున్నప్పుడు డ్యామేజ్ని పూర్తిగా ఎలిమినేట్ చేయలేకపోయినా అట్లీస్ట్ మినిమైజ్ చేయొచ్చు, అంటే తగ్గించవచ్చు. ఇంకా రెండోది, మన

మైండ్ని కంట్రోల్లో పెట్టుకోవడం. అది అసలు అవ్వట్లేదంటే మాత్రం ఏదో ఒకటి చేసి ఇంకా డిస్ట్రాక్ట్ అవ్వాలండి, తప్పదు. అంటే ఒక స్టోరీ బుక్ చదవడం, వాటర్ తాగడం, లేదా లైట్గా స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేయడం, ఇవన్నీ చేసినా కూడా క్రేవింగ్స్కి కొంచెం దూరంగా ఉండొచ్చు అన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం ఈట్ ఫిట్లో ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: జెన్ జీ అండ్ వాళ్లకున్న ఫుడ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాళ ఈట్ ఫిట్ లో. చేతిలో ల్యాప్టాప్ ఉంటుంది, ఒళ్ళో స్నాక్స్ ఉంటాయి, టీవీ ముందు ఉంటారు, సోఫా మీద అంతా చిప్స్, కూల్ డ్రింక్స్, పిజ్జా, బర్గర్ అండ్ ఫ్రెండ్తో ఫోన్ మాట్లాడుతుంటారు ఒక పక్క.

0: స్నాక్స్. ఇలా ఏ సిచ్యువేషన్లో ఉన్నా స్నాక్స్ మాత్రం కాన్స్టెంట్గా ఉంటున్నాయి, అవునా? మరి ఈ ట్రెండ్ని స్నాకిఫికేషన్ అంటున్నారు, అండ్ జెన్జీలో చాలా ఎక్కువ కనిపిస్తోంది. ఇంకో మాటలో చిరుతిండి అనమాట. మరి పూర్వకాలంలో సాయంత్రం అలా ఆరు బయట కబుర్లు చెప్పుకుంటూ ఏ జంతికలో పప్పు చెక్కలో రెండు మూడు అలా పంట కింద పడేసి తీరిగ్గా మాట్లాడుకునేవారు. మరి ఇప్పుడు ఆ స్నాక్స్ పోయాయి, ఆ టైము పోయింది. స్నాక్స్ అంటే వీళ్ళకి చిప్స్, నాచోస్, ఫ్రాంకీస్, ప్రోటీన్ బార్స్ ఇలా అనమాట. తినడంలో ప్రాబ్లం లేదు, కానీ మీల్స్ని స్కిప్ చేసి మరీ ఇదే తీసుకుంటున్నారు. దాంతో బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ మిస్ అయిపోతున్నాయి. అనవసరం అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, అదైతే ఏదైతే అనవసరమో అది మాత్రం బాడీలో పెరుగుతుంది. సో ఈ ట్రెండ్ కూడా ఎంత తగ్గితే అంత మంచిది అంటున్నారు డాక్టర్స్. మరి స్నాకింగ్తో పాటు వీళ్ళకున్న ఇంకో అలవాటు కాంబినేషన్స్ని ట్రై చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ చీజ్ మ్యాగీ ఇంకా మయోనీస్ని మిక్స్ చేస్తారు, మ్యాగీ విత్ చాక్లెట్, ఫాంటా మ్యాగీ, ఓరియో పకోడా, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ని ట్రై చేస్తున్నారు జెన్జీ. మరి ఇవి కొంతమందికి ఇష్టం, కొంతమంది దూరంగానే ఉంటున్నారు. కానీ అల్టిమేట్గా డాక్టర్స్ ఏమంటున్నారంటే, ఇలాంటి కాంబినేషన్స్ టేస్టీగా ఉన్నా కూడా అవి మన బాడీలోకి వెళ్ళాక ఫుడ్ పైప్ని కానీ స్టమక్ని కానీ డ్యామేజ్ చేయొచ్చు. మరి కొన్ని కాంబినేషన్స్ వల్ల యాసిడిటీ ప్రాబ్లమ్స్ కూడా ట్రిగర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు. సో నెక్స్ట్ టైం ఏ కాంబినేషన్ ట్రై చేసే ముందు ఒకసారి వెరిఫై చేసుకుని ట్రై చేయడం బెటర్ అన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: గగనమునీలే మహారాజు,
2: తర్వాత

బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

మార్నింగ్ లేవగానే ఓ కాఫీ ఓ టీ పడనిదే చాలా మందికి డే స్టార్ట్ అవ్వదు, అవునా? కొంతమందికి అలవాటు కంటిన్యూ అయ్యి డే అంతా వర్క్ మధ్యలో కూడా తాగుతూ ఉంటారు. టీ తాగితేనే బ్రెయిన్ పనిచేస్తుంది, కాఫీ తాగితేనే స్ట్రెస్ తగ్గుతుంది, సో బెటర్గా వర్క్ చేయగలుగుతాం, ఇలాంటి జోన్స్లో ఉంటారు. వర్క్ చేస్తూనే మధ్యలో స్టైలిష్గా ఓ పెద్ద గ్లాస్ కాఫీ ఫిల్ చేసుకుని వర్క్ చేస్తూ తాగుతారు. మరి దీనివల్ల బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇలా ఇంపార్టెంట్ మీల్స్ అన్నీ కూడా స్కిప్ చేస్తున్నారు జెన్సీ. కాఫీ తాగి మీల్స్ స్కిప్ చేస్తే కాఫీలో ఉండే ఆ కెఫీన్ బాడీకి ఎక్కువైనప్పుడు యాసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ పడుకునే కనీసం ఒక 6-7 గంటల ముందు తాగితే కనుక స్లీప్ కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు డాక్టర్స్. అండ్ చాలా స్టడీస్లో కూడా ఇది ప్రూవ్ అయింది. సో లిమిట్లో ఉంచుకోవడం బెటర్ అంటున్నారనమాట. ఎస్, ఇదండి మరి ఈనాటి ఈట్ ఫిట్. వింటూనే ఉండండి ఆకాశవాణి, వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్ను నిన్న రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా చట్టం ముందు అందరూ సమానమేనని, న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహలే కార్యక్రమంలో భాగంగా రాష్ట వ్యాప్తంగా మారుమూల గిరిజన ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్టంలో పగటి ఉష్ణోగ్రతల రికార్డు స్థాయిలు నమోదవుతున్నాయి. రానున్న 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2-3 డిగ్రీలు

0: పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని కేంద్ర భూగోగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. నాంపల్లి రాష్ట బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమాపేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్ పేరిట ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపించారు. రుణమాఫీ కాకపోవడంతో లక్షలాది మంది రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్ల కోసం అయ్యే బస్తాలు, రవాణా, నిల్వ ఖర్చులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. అయినప్పటికీ కొనుగోళ్లు జరపకుండా రాష్ట ప్రభుత్వం కాలయాపన చేస్తూ కేంద్రంపైనే అబద్దపు ప్రచారాలు చేస్తోందని ఆయన విమర్శించారు. దేశంలోని 83 కోట్ల మందికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉచిత బియ్యం అందిస్తున్న విషయాన్ని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
1: కాంగ్రెస్ రుణమాఫీ వైఫల్యం చెందిన కారణంగా లక్షలాది మంది రైతులు బ్యాంకుల దృష్టిలో డిఫాల్టర్స్ అయ్యారు. అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గిట్టుబాటు ధర విషయంలో కూడా కేంద్రం

0: రుణమాఫీ కాకపోవడంతో లక్షలాది మంది రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్ల కోసం అయ్యే బస్తాలు, రవాణా, నిల్వ ఖర్చులను కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. అయినప్పటికీ కొనుగోళ్లు జరపకుండా రాష్ట ప్రభుత్వం కాలయాపన చేస్తూ కేంద్రంపైనే అబద్దపు ప్రచారాలు చేస్తోందని ఆయన విమర్శించారు. దేశంలోని 83 కోట్ల మందికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉచిత బియ్యం అందిస్తున్న విషయాన్ని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
1: కాంగ్రెస్ రుణమాఫీ వైఫల్యం చెందిన కారణంగా లక్షలాది మంది రైతులు బ్యాంకుల దృష్టిలో డిఫాల్టర్స్ అయ్యారు. అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గిట్టుబాటు ధర విషయంలో కూడా కేంద్రం ముందుకొచ్చి ప్రకటించి అండగా నిలబడినప్పటికీ ధాన్యం కొనుగోలు విషయంలో ఏ రకంగా ఇబ్బందులకు గురవుతున్నారో ఈరోజు ప్రచార ప్రసార సాధనాల ద్వారా మనం చాలా స్పష్టంగా చూస్తాం.
0: పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథను నిన్న రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఉదయం పోలీసులు భగీరథ్పై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారని, రాత్రి 8 గంటల తర్వాత నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్స్ టీం భగీరథ్ను అదుపులోకి తీసుకుందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం రమేష్ రెడ్డి వెల్లడించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన అనంతరం మేడ్చల్లోని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారని ఆయన చెప్పారు. భగీరథ్ను పోలీసులు రాత్రి 12 గంటలకు చెర్లపల్లి జైలుకు తరలించినట్లు తెలియజేశారు. ఇదిలా ఉండగా లాయర్ల సమక్షంలో తమ కుమారుడిని పోలీసు విచారణకు అప్పగించినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని, చట్టం ముందు అందరూ సమానమేనని మంత్రి పునరుద్ఘాటించారు. కేంద్ర ప్రభుత్వం సౌజన్యంతో ఆసిఫాబాద్ జిల్లాలోని గిరిజన ప్రాంతాల అభివృద్దిపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి రమాదేవి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహలేలో భాగంగా వారం రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక కార్యక్రమానికి సంబంధించి ఎస్సీఆర్పీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో నివసించే అత్యంత వెనుకబడిన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు నేరుగా అందించేందుకు ప్రత్యేక అవగాహన, సేవల సాచ్యురేషన్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రమాదేవి చెప్పారు. జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహలే కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి జిల్లాలోని గిరిజన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు బ్లాక్ లెవెల్ మాస్టర్ ట్రైనింగ్ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నట్లు ఐటీడీఏపీఓ రాహుల్ తెలియజేశారు. ఆది కర్మయోగి అభియాన్ పథకం కింద ఎంపిక చేసిన 19 మండలాల్లోని 130 గ్రామాల్లో ప్రత్యేకంగా మెడికల్ క్యాంపులు కూడా నిర్వహిస్తారు. రేపటి నుంచి నెల 25వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం కల్పించి విజయవంతమయ్యేలాగా ఎంపీడీఓలు చొరవ చూపాలని పీఓ కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 167 కొనుగోలు కేంద్రాల్లో 167 మంది ప్రత్యేక అధికారులను నియమించి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేస్తున్నట్లు కలెక్టర్ అంకిత్ తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర క్వింటల్కు 2,400 రూపాయల చొప్పున రైతులకు చెల్లించి ఇప్పటి వరకు 32,000 మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. వేసవికాలం దృష్టిలో ఉంచుకుని కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, టార్పాలిన్లు, తూకం యంత్రాలు, హమాలీలు, రవాణా సదుపాయాలు తదితర అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. ఎటువంటి సమస్యలు ఎదురైనా రైతులు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కలెక్టర్ సూచించారు. నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు 676,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా మరో 2,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ చెప్పారు. మిల్లర్లు ధాన్యాన్ని వెంట వెంటనే అన్లోడింగ్ చేయాలని ఆదేశించారు. హమాలీల కొరత లేకుండా చూడాలని, ప్రతిరోజు కనీసం 400 లారీల ధాన్యాన్ని మిల్లులో దించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్తో కలిసి మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో పౌర సరఫరాల అధికారులు, రైస్ మిల్ యజమానులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ధాన్యం సేకరణ ప్రక్రియలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, క్షేత్రస్థాయిలో కొనుగోళ్ల ప్రక్రియ, ఆన్లైన్ ఎంట్రీలు వేగవంతమయ్యేలా చూడాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. మండలాల ప్రత్యేక అధికారులతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ధాన్యం తూకం వేయడం, మిల్లులు, గోదాములకు తరలించడంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ నిర్వహించనున్నట్లు మంచిర్యాల జిల్లా కెమిస్ట్ డ్రగ్గిస్ అసోసియేషన్ సభ్యులు తెలియజేశారు. జిల్లా కేంద్రంలో పోస్టర్లను ఆవిష్కరించిన సందర్భంగా అసోసియేషన్ జిల్లా కార్యదర్శి తోగరు సుధాకర్ మాట్లాడుతూ ఆన్లైన్లో మందుల విక్రయాలపై నియంత్రణ సరిగ్గా ఉండలేదని, తద్వారా నకిలీ మత్తు కలిగించే మందులు కూడా ప్రిస్క్రిప్షన్ లేకుండా

0: విచ్చలవిడిగా దొరికే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి ఇళ్ల తెచ్చే ముందు, వారిని ఇళ్లలో పనికి పెట్టుకునే ముందు పూర్తి వివరాలు సేకరించాలని, అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. మంచిర్యాల హమాలీవాడలో సీఐ ప్రమోదరావు ఆధ్వర్యంలో నిర్బంధ తనిఖీలు నిర్వహించి జిల్లా కేంద్రంలో ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన 55 మందిని గుర్తించారు. అనుమానాస్పద వ్యక్తుల వివరాలు సేకరించారు. నంబర్ ప్లేట్లు, పత్రాలు లేని వాహనాలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, మత్తు పదార్థాలకు బానిసైన వారిని డీఅడిక్షన్ సెంటర్లలో చేర్పించాలని, మహిళల భద్రతకు షీటీం భరోసా సెంటర్లు పనిచేస్తున్నాయని చెప్పారు.
1: శాంతి భద్రతకి ఒక పెద్ద క్రైటీరియా ఉంటది, లేడీస్ సేఫ్టీ, ఉమెన్ సేఫ్టీ. మేము సీ టీమ్ ద్వారా, భరోసా టీమ్ ద్వారా చాలా ఎఫర్ట్స్ జరుగుతూ ఉంది. మీ దృష్టిలో ఎప్పుడు కూడా పిల్లలకి, స్పెషలీ గర్ల్ చైల్డ్ కి బాధ ఉంటే మీరు మాకు ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, మేము సీ టీమ్ పంపిస్తున్నాము. ఎవరికి భయం లేకుండా అట్మాస్ఫియర్ ఇవ్వడానికి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ కి. ఈ సహాయం మీ వైపు మాకు కావాలి.
0: రాష్ట్రంలో ఒకవైపు పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండగా, మరోవైపు అకాల వర్షాలు పిడుగులతో నష్టం వాటిల్లుతోంది. ఆదిలాబాద్ బురాజ్లో నిన్న రాష్ట్రంలోనే అత్యధికంగా 44.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఎండల తీవ్రతకు వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని ఒక కోళ్లఫారంలో సుమారు 3,000 కోళ్లు మృత్యువాత పడ్డాయి. రానున్న 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇదిలా ఉండగా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో శనివారం సాయంత్రం కురిసిన అకాల వర్షంతో మార్కెట్ యార్డుల్లోని ధాన్యం రాసులు నీటిలో కొట్టుకుపోయాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో పొలంలో పంటను కాపాడుకునే ప్రయత్నంలో నగేష్ అనే యువకుడు పిడుగుపడ్డ గురై మరణించాడు. కొల్లాపూర్ మండలంలో పిడుగుపడ్డంతో 30 గొర్రెలు మృత్యుబాత పడ్డాయి. రేపు ప్రపంచ మ్యూజియం దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మ్యూజియంలు, వారసత్వ కట్టడాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్ మహబూబ్ నగర్ అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటేశం చెప్పారు. ప్రజలకు చారిత్రక, సాంస్కృతిక వారసత్వంపై అవగాహన పెంపొందించేలాగా వివిధ సాంస్కృతిక, విద్యా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. టీజీఎన్పీడీసీఎల్ రాజన్న సిరిసిల్ల జిల్లా సర్కిల్ పరిధిలో విధులు నిర్వహించే సిబ్బంది భద్రతకు అత్యుత్తమత ప్రాధాన్యతనిస్తూ 1 మినిట్ రూల్ అమలు చేస్తున్నట్లు సూపరింటెండింగ్ ఇంజనీర్ వేణుమాధవ్ చెప్పారు. క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించే ముందు ప్రతి ఉద్యోగి 1 నిమిషం సమయం తీసుకుని భద్రతా ప్రమాణాలను సమగ్రంగా పునః పరిశీలించడం దీని ప్రధాన ఉద్దేశం. ఆధునిక సాంకేతికత అనుగుణంగా విద్యార్థులు, యువకులు ఉద్యోగ అవకాశాలు పెంపొందించే ఉద్దేశంతో ఏఐ లైఫ్ స్కిల్స్పై 4 రోజుల ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జిల్లా వెంకటస్వామి ఒక ప్రకటనలో తెలియజేశారు. సికింద్రాబాద్ పారాడైజ్ జంక్షన్ నుంచి షమీర్పేట ఔటర్ రింగ్ రోడ్ వరకు ప్రతిపాదించిన 18.15 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు భూసేకరణ, నష్టపరిహారాల పంపిణీ ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. సుమారు 2,232 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ చేపడుతున్న ప్రాజెక్టు కోసం 197 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. విశేషాలు మరొకసారి. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. పాక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్ను పోలీసులు నిన్న రాత్రి అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. రానున్న 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో టైం 1:20:40 అవుతుంది. మరికొద్ది క్షణాల్లో షో టైం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

Yes, మీరు వింటున్నారు షో టైమ్ ఆన్ ఆకాశవాణి విత్ మీ ఆర్జే భవాని. మరి మీరు చాలా వెయిట్ చేస్తున్న ఈ షో టైంలో మీకోసం నేను కొన్ని క్వశ్చన్స్తో రెడీగా ఉన్నాను. మరి నాకు తెలుసు ఆన్సర్స్ పంపించడానికి మీరందరు కూడా రెడీగా ఉన్నారని. సో లేట్ చేయకుండా ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తాను. జంక్ ఫుడ్ ఎక్కువ అయిపోయిందబ్బా, ఎలాగైనా తగ్గించాలి, రేపటి నుంచి తగ్గిద్దాం. పొద్దున్నే 5 o'clock లేవాలబ్బా, అలవాటు చేసుకోవాలి, రేపటి నుంచి లేద్దాం. ఇలా రేపటి నుంచి చేద్దాం, రేపటి నుంచి చేద్దామని కొన్ని హ్యాబిట్స్ మనం పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం, అవునా? మరి మీరు పోస్ట్పోన్ చేసిన హ్యాబిట్ ఏంటి అండ్ దానికి ఇప్పటికీ కూడా ఫాలో అవ్వడానికి ఛాన్స్ రాలేదు, రేపు రేపు రేపు అని అలా పోస్ట్పోన్ చేస్తూనే ఉండే ఆ హ్యాబిట్ ఏంటో నాతో షేర్ చేసుకోవచ్చు నా వాట్సాప్ నంబర్ పైన. మరి నా నంబర్ STD కోడ్ 040 యాడ్ చేస్తూ 2324 08 52.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో షో టైమ్ విత్ మీ ఆర్జే భవాని. మరి షో టైంలో నేను అడిగినటువంటి క్వశ్చన్, రేపు చేద్దాంలే రేపు చేద్దాంలే అని పోస్ట్ పోన్ చేసిన ఒక్క హ్యాబిట్ ఏంటి అని అడిగాను. చాలామంది ఆన్సర్స్ పంపించారు. వాకింగ్ ఇన్ ద మార్నింగ్, కానీ పేరు పంపించలేదు ఎవరు అని. టీ తాగడం మానేద్దాం అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు అంటున్నారు. సుచిత్ర సర్కిల్ రామరాజు నగర్ హైదరాబాద్ నుంచి సతీష్, శాంతి, రిషిత. ఇంకా ఎస్, ఎర్లీ మార్నింగ్ లేచి వాకింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను, సేమ్ ఆన్సర్ ఇచ్చారు. పద్మజ నాగకుమార్ మల్లాపూర్ హైదరాబాద్ నుంచి, అలాగే మురహరి యశోద నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి కూడా అదే ఆన్సర్ పంపించారు. ఇంకా స్క్రీన్ టైం రెడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. భాను మియాపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. జంక్ ఫుడ్ తిననంటున్నారు బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. ఓకే, వెరీ గుడ్. బట్ మీరు పోస్ట్ పోన్ చేసిన హ్యాబిట్ ఏంటి అని అడిగాను. ఎస్, మళ్ళీ వాకింగ్ అనే ఆన్సర్ చెప్తున్నారు. చిక్క చక్రపాణి చందన జిబ్లాక్పల్లి నుంచి, ఇంకా చోడవరపు నాగేశ్వరరావు గీతానగర్ హైదరాబాద్ నుంచి సేమ్ వాకింగ్. ఓ, చాలామంది వాకింగ్ కోసమే చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టున్నారు కానీ అవ్వట్లేదు. ఆడపు సంతోష్ కుమార్ కూడా అదే ఆన్సర్ చెప్తున్నారు. నిజామాబాద్ నుంచి చంద్రశేఖర్ శర్మ, గాయత్రి జపం చేసుకుందాం అనుకుంటున్నాను కానీ రేపు చేద్దామని సుమారు 24 సంవత్సరాల నుంచి చేయలేకపోతున్నారంట. వామ్మో, చాలా పోస్ట్ పోన్ చేసేసారండి మీరు. 4 o'clock వెళ్ళేద్దాం పొద్దున్న కానీ అవ్వట్లేదు అంటున్నారు. ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య, అండ్ టీ తాగకుండా వాకింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు అంటున్నారు. ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి కీర్తి రాజ్ కుమార్, అలాగే సేమ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, ఎస్ వాకింగ్ చేయాలనుకుంటున్నాను కానీ అది అవ్వట్లేదు అంటున్నారు. పాలెం పోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి, ఇంకా రేపటి నుంచి ఫోన్ చూడొద్దు అనుకుంటున్నాను షరా మామూలే అంటున్నారు. కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం, ఎస్ చార్మినార్ చూడాలనుకుంటున్నాను కానీ పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వస్తుంది. షాపల్లి నుంచి చింతా శ్రీనివాస్, ఏంటండో అవ్వట్లేదా, వచ్చేసేయండి ఈరోజు చార్మినార్ చూసేయండి బాగుంటుంది. కరెంటు బిల్లు రేపు కడదాం అనుకుంటున్నాను కానీ లేట్ చేస్తున్నాను, తద్వారా ఫైన్ పడుతుంది. నెక్స్ట్ టైం ఫోన్లో రిమైండర్ పెట్టుకోవడానికి ట్రై చేయండి, మేబీ అది వర్క్ అవుతుందేమో. నల్గొండ జిల్లా నుంచి దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి చెప్తున్నారు, పాపం బిల్ కట్టట్లేదంట ఫైన్ కడుతున్నారంట. కార్ డ్రైవింగ్ నేర్చుకోమని పదే పదే అడుగుతున్నారు కానీ నేను దాదాపు దాన్ని 10 సంవత్సరాల నుంచి పోస్ట్ పోన్ చేస్తున్నాను. నిజామాబాద్ నుంచి నాగ్నాథ్ గుప్తా, గోదావరి రవి కళ్యాణ్,

రాజు కళ్యాణి మెసేజ్ చేస్తున్నారు. ఈరోజే జాయిన్ అయిపోండి, పోస్ట్ పోన్ చేయొద్దు. సూరారాం హైదరాబాద్ నుంచి, టీవీ సీరియల్స్ చూడొద్దనుకుంటున్నారట ఎస్ఎన్ మూర్తి. పెండింగ్ వర్క్ పెట్టకూడదు అనుకుంటున్నాను. పాపిరెడ్డి కాలనీ నుంచి హనుమంతరావు మెసేజ్ చేస్తున్నారు. ఇంట్లో ఇండోర్ మొక్కలు తేవాలనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. మీరు కూడా ఈరోజు బయలుదేరిపోండి సార్. ఎవరు, శివగంగా నగర్ నుంచి ధనరాజ్ సునీత మెసేజ్ చేస్తున్నారు. సూర్యోదయం ప్రశాంతంగా ఉంటుందంటున్నారు ఎం రాధా. అవును కానీ ఓ మీరు లేవలేకపోతున్నారా ఆ టైంలో? ఓకే ఓకే, అలారం కొంచెం గట్టిగా పెట్టుకోండి. గుడ్ మార్నింగ్ మెసేజ్ మానేయాలనుకుంటున్నాను రేపటి నుంచి అని, ప్రతిరోజు వాయిదా వేస్తానంటున్నారు కానీ పేరు ఎవరో చెప్పలేదు వీళ్ళు. ఓకే, ఏదైనా ఒక మంచి పాట పాట వినిపిస్తానండి. మరి ఆన్సర్ ఏది? స్వీట్లు తినడం మానేద్దాం అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి. డైటింగ్, ఎస్ డైటింగ్, అది ఎప్పటికీ అవ్వదండి. రాహుల్ కొండాపూర్ నుంచి స్క్రీన్ టైం రెడ్యూస్ చేయాలనుకుంటున్నాను అంటున్నారు. అండ్ వాకింగ్ కూడా తగ్గించాలనుకుంటున్నారు కట్ల సతీష్, సుమలత. ఎస్, చాలా చాలా హ్యాబిట్సే మీరు ట్రై చేస్తున్నారు కానీ మీరు పాపం వాటిని అచీవ్ చేయలేకపోతున్నారు. పర్లేదు, కీప్ ట్రయింగ్, ఏదో ఒక రోజు అచీవ్ చేస్తారు. ఎస్, మరి షో టైంలో మీకోసం నెక్స్ట్ క్వశ్చన్. మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంటుంది. మీరు ఒకరోజు ఒక పాట పాడారు కదా, ఆ పాట బాగుంటుంది, అలా ఎవరైనా మనకి చిన్న చిన్న కాంప్లిమెంట్స్ ఇస్తే మనకి చాలా బాగా అనిపిస్తుంది కదా. మరి మీరు మర్చిపోలేని ఆ కాంప్లిమెంట్ మీకు ఏదైతే వచ్చిందో అది గుర్తుంటే కనుక నాతో షేర్ చేసుకోవచ్చు. మీరు మీకోసం ఎవరైనా మిమ్మల్ని కాంప్లిమెంట్ చేస్తే ఆ కాంప్లిమెంట్ మీకు గుర్తుండిపోయింది అంటే ఆ కాంప్లిమెంట్ ఏంటో నాతో షేర్ చేసుకోవచ్చు. నా వాట్సాప్ నంబర్ 0402324085 2. వింటూనే ఉండండి ఆకాశవాణి, వివిధ భారతి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూలు ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

షో టైం వింటున్నారు. అండ్ షో టైంలో నేను అడిగిన క్వశ్చన్కి చాలామంది ఆన్సర్స్ పంపించారు. ఎస్, మీరు మర్చిపోలేని ఒక కాంప్లిమెంట్ మీకు ఏదైతే వచ్చిందో అది నాతో షేర్ చేసుకోవచ్చు అని చెప్పాను. సో పద్మజ నాగకుమార్ మల్లాపూర్ నుంచి చెప్తున్నారు, మీరు లావు తగ్గారండి అని కాంప్లిమెంట్ చేసినప్పుడు బాగా అనిపిస్తోంది అని. ఎస్, ఇంకా మీరు ఏదైనా చేయగలరు అని మా ఆవిడ కాంప్లిమెంట్ ఇస్తే నాకు బాగుంటుంది, అది నేను మర్చిపోలేను అంటున్నారు. సూర్యారాం నుంచి ఎస్ఎన్ మూర్తి, రాణి, సుప్రియ, శ్రీహర్ష, ఇంకా మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరిగినప్పుడు పాట పాడితే పంతులు గారు కాంప్లిమెంట్ చేశారు అన్నారు, దట్స్ అన్ఫర్గెటబుల్ మూమెంట్ అంటున్నారు. పావని, విజయ్ కుమార్, సుశీల, చంగిచెర్ల నుంచి మెసేజ్ చేస్తున్నారు. మీరు ఎప్పుడు ఇంత యాక్టివ్గా ఎలా ఉంటారండి? రమణి సికింద్రాబాద్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఎస్, దానికోసం ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంటున్నారు. మీ డాన్స్ చాలా బాగుంటుంది, సేమ్ యాజ్ మైకల్ జాక్సన్, వావ్. ఆడపు సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఆకాశవాణి ఆత్మీయ సమ్మేళనం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రంలో నిర్వహించారు, అండ్ అధికారులు, శ్రోతలు నన్ను చాలా పొగిడారు, చాలా సంతోషంగా అనిపించింది అని. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని మెసేజ్ చేస్తున్నారు. ఎస్, అండ్ ఆర్టిస్ట్, ఎస్, నేను పేపర్ మీద బొమ్మలు వేస్తాను, నేను ఒక ఆర్టిస్ట్ని, సో నా పెయింటింగ్స్ అన్నీ బాగున్నాయన్నప్పుడు నాకు బాగా అనిపిస్తుంది అంటున్నారు. దస్తగిరి ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి దస్తగిరి సంధ్య, అలాగే సార్ మీరు నవ్వితే సూపర్గా ఉంటుంది అని కాంప్లిమెంట్ చేస్తే నాకు బాగుంటుంది అంటున్నారు. కీర్తి రాజ్కుమార్ ఆదర్శ్ నగర్ హైదరాబాద్ నుంచి, అలాగే సాంగ్ పాడితే నన్ను మెచ్చుకుంటారు అది నాకు ఇష్టం అంటున్నారు. చింతా శ్రీనివాస్ షాపల్లి నుంచి, ఇంకా ఎస్, ఎన్ఐ యాక్ట్ నేరస్తుడిని ఒకసారి నేను అచ్చా నేరస్తుడిపై నేను గెలిచినప్పుడు నన్ను అందరు అభినందించారు అంటున్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా నుండి కే ఆనందరావు, కొండాపూర్ నుంచి రాహుల్ మెసేజ్ చేస్తున్నారు, నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్కి దండన్ రా బాబు, నీతో ఉంటే మమ్మల్ని కూడా కొడతారని చెప్తారట వాళ్ళ ఫ్రెండ్స్, అది తనకి బాగా అనిపిస్తుందంట. ఇంకా వివిధ భారతి హైదరాబాద్ ప్రోగ్రామ్స్ని నేను రికార్డ్ చేసి గ్రూప్లో పెడతాను, మా ఫ్రెండ్స్ నుంచి కాంప్లిమెంట్స్ వస్తాయంటున్నారు. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హైదరాబాద్ నుంచి శ్యామ్ మెసేజ్ చేస్తున్నారు, మా ఫ్రెండ్స్ భవానీ అండ్ దేవప్రియ నాకు ఇచ్చిన

కాంప్లిమెంట్. నేను ఫొటోస్ బాగా తీస్తున్నప్పుడు మంచి మూమెంట్స్ని క్యాప్చర్ చేస్తాను అండ్ ఆ కాంప్లిమెంట్ నాకు చాలా నచ్చుతుంది అంటున్నారు శ్యామ్ ఫ్రమ్ హైదరాబాద్. నేను ఒకప్పుడు నాటకాల్లో నటించేవాడిని, ఇప్పుడు ఎస్ డైలాగ్స్ అన్నీ నేను చెప్తాను. సో ఆ డైలాగ్స్ చెప్పినప్పుడు నా ఫ్రెండ్స్ నన్ను పొగుడతారు అంటున్నారు. పోలిసెట్టి మోహర్ బాబా జూబ్లీ హిల్స్ నుంచి. ఎర్లీ మార్నింగ్ తొందరగా లేచి ఒకదాన్ని వాకింగ్కి వెళ్తావు, స్కిప్ చేయకుండా గ్రేట్ అని చాలామంది చెప్పారట. కృష్ణకుమారి ఖమ్మంకి ఎస్. ఇంకా ఇంకా మెసేజ్ చేస్తున్నారు, కొత్త ఊరికి వెళ్ళినప్పుడు మీ పేర్లు రేడియోలో వస్తున్నాయని చాలామంది పరిచయాలు అవుతున్నారు, ఇంతకు మించి ఇంకో సంతోషం లేదు అంటున్నారు. నల్గొండ జిల్లా నుంచి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి. మేము హోలీ పండుగ బాగా చేసుకుంటాం, నన్ను ఖచ్చితంగా గుర్తు చేసుకుంటారు. ఓకే, మీరు హోలీ బాగా చేసుకుంటారని అందరూ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు, సో అది మీకు ఇష్టం అంటున్నారా? ఓకే ఓకే. సుచిత్ర సర్కిల్ నుంచి సతీష్, శాంతి, దీపిక ఎస్ మంచి మంచి ఆన్సర్స్ పంపించారు. మంచి మంచిగా మీరు మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ అన్నీ గుర్తుపెట్టుకున్నారు, అది అన్నింటికన్నా మంచి విషయం.

ఎస్ మరి మీకోసం షో టైంలో నెక్స్ట్ క్వశ్చన్. ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క ఫుడ్ ఇష్టపడుతూ ఉంటాం కదా, ఎలా అంటే ఆ ఫుడ్ మనకి ఎవరైనా పెట్టినప్పుడు మనకి ఇంకెవ్వరితో పంచుకోవాలనిపించదు, మనం మాత్రమే తినేద్దాం అనుకుంటాం. అంటే పైకి అలా చెప్పము కానీ లోపల ఎక్కడో అనిపిస్తుంది కదా, ఇది నా ఫేవరెట్ ఫుడ్, నేనే తినాలి, ఎవరితో షేర్ చేసుకోవాలనుకోవట్లేదు అని. మరి ఆ ఫుడ్ ఏంటి, ఎవరితో షేర్ చేసుకోకుండా నేనే తినేయాలి ఫుడ్ అంతా అనిపించే ఆ ఫుడ్ ఐటెం ఏంటి, నాతో నా వాట్సాప్పై చెప్పచ్చు. 0402324 0852 నా వాట్సాప్ నంబర్. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: ఎస్, షో టైంలో నేను అడిగాను ఎవరితో షేర్ చేసుకోకుండా తినేయాలి అనిపించే ఆ ఫుడ్ ఏంటి అని. ఫస్ట్ మనకి మెసేజ్ చేశారు సతీష్, శాంతి, రిషిత, సుచిత్ర సర్కిల్ హైదరాబాద్ నుంచి వెజ్ మంచూరియా. ఎస్, ఐస్ క్రీమ్ అంటున్నారు సురేష్ నేరేడ్ మెట్ క్రాస్ రోడ్స్ నుంచి, అండ్ బిర్యానీ కూడా అంట. మ్యాంగో ఫ్రూట్ ఖైరతాబాద్ నుంచి జయలక్ష్మి, జున్ను అని మెసేజ్ చేస్తున్నారు. వావ్, సికింద్రాబాద్ నుంచి రమణి, షాపల్లి నుంచి చింత, శ్రీనివాస్ చికెన్ బిర్యానీ, సూరారాం నుంచి ఎస్ఎన్ మూర్తి మిల్క్ మైసూర్ పాక్, ఇంకా తాటి ముంజులు అంటే నాకు చాలా ఇష్టం అంటున్నారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద, భాను మియాపూర్ నుంచి కూడా బిర్యానీయే, ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావతి కూడా బిర్యానీయే. ఇంకా బిర్యానీ లవర్స్ ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ ఆడెప్పు సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుంచి అదే ఆన్సర్ పంపించారు. గోంగూర ప్రాన్స్ కర్రీ అంటున్నారు ప్రొద్దుటూరు కడప నుంచి సివి శ్రీనివాస్ రెడ్డి. వంకాయ కూరతో భోజనం చేయాలి, సో వంకాయ కూర నేను ఎవరితో షేర్ చేసుకోను. వావ్, మా హార్ట్స్ అన్ని గెలుచుకున్నారండి మీరు. దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు. నెల్లూరు చేపల పులుసు నేను ఒక్కడనే తయారు చేసుకుని తింటానంటున్నారు, ఇప్పుడు కూడా అదే తింటున్నారట. కర్నూలు నుంచి బ్రహ్మయ్య గారు, అండ్ మటన్ బిర్యానీ ఫ్యాన్స్ ఉన్నారు అనంతపూర్ నుంచి, అలాగే చికెన్ బిర్యానీ ఫ్యాన్స్ ఉన్నారు మళ్ళీ సిరిసిల్ల నుంచి సాయి. ఇంకా నా ఫేవరెట్ ఫుడ్ అంటే అన్నీ ఇష్టమే, ఎంత కావాలో అంత తినడానికి ఇష్టం ఏంటి అంటారా? ఓకే, మీరు బాగా కంట్రోల్లో ఉన్నట్టున్నారు, బట్ కొంతమంది కనిపిస్తుంది కదా ఎవరితో షేర్ చేసుకోకూడదు అని, మేబీ వాళ్ళు ఇంకా బెటర్గా ఆన్సర్ చేస్తారేమో. అండ్ పుట్టపాక నుంచి భవానీ వెంకట్, అలాగే అంకుశాపురం నుంచి దోర్నాల సుదర్శన్, వీళ్ళు కూడా బిర్యానీయే అని వాళ్ళ ఫేవరెట్ అని చెప్తున్నారు. దోసకాయ చట్నీ వావ్. కొండాపూర్ నుంచి హైదరాబాద్, కొండాపూర్ హైదరాబాద్ నుంచి రాహుల్ మెసేజ్ చేస్తున్నారు. ఇంకా పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి కూడా మెసేజ్ చేస్తున్నారు. తిరుపతి లడ్డు వావ్, తిరుపతి లడ్డు ఎవరితో షేర్ చేసుకోరంట, యాక్చువల్లీ నేను కూడా అంతే. హైదరాబాద్ నుంచి

ఏకనాథం మెసేజ్ చేస్తున్నారు, గులాబ్ జామున్ కూడా పంచుకోరు. అవునవును, నేను ఇది కూడా ఎవరితో షేర్ చేసుకోను. గులాబ్ జామున్ అంటున్నారు కడప నుంచి సాహిత్య. ఇంకా వంకాయ మసాలా టొమాటో పప్పు బగారా రైస్, వావ్ మంచిగా లాగించాలనిపిస్తుందంట. ఎవరికి? డి బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్, కరెక్ట్. చాలామందికి అది ఫేవరెట్. బీట్రూట్ ఆర్మూర్ నుంచి, ఐఎమ్ హ్యాపీ. బీట్రూట్ కూడా ఎవరో ఒకళ్ళు ఇష్టపడుతున్నారు. ఆర్మూర్ నుండి ఎం రాధా మెసేజ్ చేస్తున్నారు. నైట్ మిగిలిపోయిన రైస్ని మరుసటి రోజు ఫ్రై చేస్తే అది మొత్తం నాకే తినాలనిపిస్తుంది. ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ ఆదిలాబాద్ నుంచి జి పూర్ణచంద్రరావు మెసేజ్ చేస్తున్నారు. ఇదేదో ఎప్పుడు ట్రై చేయలేదు, ట్రై చేయాలనుకుంటా. డ్రై ఫ్రూట్ లడ్డు, బొబ్బట్లు, మడత కాజా, వావ్. రత్నం పెద్దరాము పాప అండ్ సాయి మెసేజ్ చేస్తున్నారు మచ్చబొలారం నుంచి. జాంగ్రీ అంటున్నారు కృష్ణకుమారి ఫ్రమ్ ఖమ్మం. అగైన్ స్వీట్స్ అయిపోయాయి ఇప్పుడు. మటన్ బిర్యానీకి వచ్చేసారు మళ్ళీ. పులిపాటి వెంకటేష్, సత్యవతి, మహబూబ్ నగర్ నుంచి. అండ్ ఆవకాయ, వావ్. సమ్మర్లో ముద్దపప్పు, ఆవకాయ, మామిడి పండు, వావ్ ఎంత బాగుంటుంది కదా. ఇంటికి వెళ్ళి నేను అదే తింటా. బుజ్జి హుడా కాలనీ నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఇంకా ఇంకా లిక్విడ్ డైట్ కూడా చాలామంది ఇష్టపడుతున్నారు. ఓ ఫేవరెట్ లేదు, ఏది పడితే అది తింటాను నేను అంటున్నారు. నిజాంపేట్ నుంచి గణేష్ అండ్ వేదవతి. ఈతపళ్ళు అంటే ఇష్టపడుతున్నారు ఎవరు వీళ్ళు? వరంగల్ నుంచి పాషా మెసేజ్ చేస్తున్నారు. ఎండాకాలంలో తాటి ముంజలు అంటే ఇష్టం. మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మెడ నుంచి మెసేజ్ చేస్తున్నారు. చికెన్ బిర్యానీకి అయితే చాలామంది ఆన్సర్స్ పంపిస్తున్నారు, నాకు అర్థమవుతుంది. అంకుశాపురం నుంచి దోర్నాల సుదర్శన్. ఎస్, ఓ వా, ఆత్రేయపురం పూతరేకులట, అవి కూడా ఇష్టంట. పద్మజ నాగకుమార్ మల్లాపూర్కి. ఎస్, సో ఇది మరి మీ ఫేవరెట్ ఫుడ్ ఎవరితో షేర్ చేసుకోకుండా తింటారు ఏంటి అంటే, ఇవి మనకి ఇవాళ షో టైంలో వచ్చినటువంటి ఆన్సర్స్. వింటూనే ఉండండి ఆకాశవాణి, వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 2:15 దాటి 45 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో శక్తిశీలి.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
0: తల్లిదండ్రులు పిల్లల కోసం ఏదైనా చేయడానికి సిద్ధం అవుతారు, అండ్ అందులో అమ్మ ఒక అడుగు ముందే ఉంటుంది. అవునా, పిల్లలకి హోంవర్క్ చేయించాలంటే ఫస్ట్ అమ్మ ప్రిపేర్ అవుతుంది. కథ చెప్పాలంటే ఆ కథ ముందుగానే చదివి ఏదైనా తెలియని పదాలు అలాంటివి ఉంటే తెలుసుకుని మరీ చెప్తుంది. ఇలా మొదటి గురువు అమ్మ, కానీ కాన్స్టెంట్ స్టూడెంట్ కూడా అమ్మే. మరి అలా ఒక పిల్లవాడి ఇంట్రెస్ట్ని చూసి తన పిల్లవాడికి మంచి హెల్తీ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్, అంటే పోషకాలు చాలా ఉన్నటువంటి ఆహారం మాత్రమే పెట్టాలి అని ఏకంగా ఆర్గానిక్ ఫార్మింగ్లోకి దిగి 50 లక్షలకి పైగా సంపాదిస్తున్నారు ఈ సూపర్ ఉమెన్. ఆవిడెవరో తెలుసా? చెప్తా, ఇవాళ శక్తిశీలిలో చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జన

0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
1: 2324.
0: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగా

మౌనికా మోహితే ఇంగ్లీష్ లిటరేచర్లో మాస్టర్స్, కంప్యూటర్ సైన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, క్రియేటివ్ రైటింగ్లో డిప్లొమా చేశారు ఆవిడ. మరి ఎన్ని డిగ్రీలు సంపాదించినా ఫ్యామిలీకే ప్రయారిటీ ఇచ్చారు ఆవిడ. మరి ఆ ఫ్యామిలీకి ఇచ్చిన ఆ ప్రయారిటీ అండ్ తన పిల్లలపై ఉన్న ప్రేమ తనని ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు అడుగులు వేసేలా చేశాయట. మౌనికా కుమారుడు ప్రొఫెషనల్ రేసింగ్ కెరియర్ని ఐ మీన్ ప్రొఫెషనల్ రేసింగ్ని తన కెరియర్గా తీసుకున్నప్పుడు తన ట్రైనర్ ఒక మాట అన్నారట, రేసింగ్ ఫీల్డ్లో ఉండాలంటే పోషకాహారం ముఖ్యం అండ్ అందులోనూ ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్న ఫుడ్ కావాలి, అప్పుడే రేసింగ్కి కావాల్సిన స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్ ఇవన్నీ వస్తాయి అని. మరి ఆ మాటలే మోనికాకి ఇన్స్పిరేషన్ అయ్యాయి. తను చిన్నప్పుడు తీసుకున్న ఫుడ్కి ప్రస్తుతం ఉన్న ఫుడ్కి చాలా డిఫరెన్స్ ఉంది అని గ్రహించి తన కుమారుడికి కావాల్సినటువంటి పల్సెస్, ప్రోటీన్ బార్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ తనే స్వయంగా పండించాలి అని డిసైడ్ అయ్యారు. అలా మొదలైంది పారఖి ఆర్గానిక్స్ వైపు తన ప్రయాణం. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

మోనికా మోహితే ఆర్గానిక్ ఫార్మింగ్ లో దూసుకుపోతున్న మహిళ గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాల్టి శక్తిశీలిలో. ఫార్మింగ్ లోకి పూర్తిగా రాకముందే కొంత ఐడియా ఉంది దాని గురించి మోనికాకి. 2010 నుండి ఎన్నో వర్క్ షాప్స్ అటెండ్ అయ్యారు, ఎంతో మంది ఎక్స్పర్ట్స్తో మాట్లాడారు ఫార్మింగ్ గురించి, టెక్నిక్స్ గురించి, అండ్ ఎన్నో బుక్స్ కూడా చదివారు ఆర్గానిక్ ఫార్మింగ్ అర్థం అవ్వడానికి. మరి సొంతంగా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి ఫుడ్లోని న్యూట్రియన్స్ గురించి చదువుతూ ఇప్పటికే ప్రతిరోజు ఏదో కొత్త విషయం నేర్చుకుని తన నాలెడ్జ్ను అప్డేట్ చేసుకుంటూ ఉంటారు మోనిక. అయితే ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేయడానికి కారణం ఒకటే అని అంటారు, హెల్తీ అండ్ క్లీన్ ఫుడ్ తిన్నప్పుడే మన దేశంలోని పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, శారీరకంగా మాత్రమే కాదు మానసికంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటారని నమ్ముతారు మోనిక. మరి ఏం పండిస్తారు ఆర్గానిక్ ఫార్మింగ్లో? తన కుమారుడి కోసం స్టార్ట్ చేసిన ఈ ఫార్మింగ్ ఇప్పుడు ఒక పెద్ద కంపెనీగా ఎదిగి ఎలా రన్ అవుతోంది, ఈ విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. అండ్ మనం మాట్లాడుకుంటున్నాం మోనికా మోహితే ఆర్గానిక్ ఫార్మింగ్ లో దూసుకుపోతున్న సూపర్ ఉమెన్ గురించి. నలభై ఎకరాల్లో ఉంది పారఖి ఆర్గానిక్ ఫార్మ్స్. పప్పులు అంటే పల్సెస్, ఇంకా వెజిటబుల్స్, ఫ్రూట్స్, సోయాబీన్స్, బెల్లం పొడి అంటే చెరుకుతో చేస్తారు కదా బెల్లం పొడి, ఇవన్నీ వీళ్ళ ఫామ్ నుంచి వచ్చే ప్రోడక్ట్స్లో బెస్ట్ సెల్లర్స్ అనమాట. ఇంకా ఇవి కాకుండా బియ్యం, జొన్నలు, సపోటా పళ్ళు, మామిడి పళ్ళు కూడా పండిస్తారు. ఇంకా ఇవి రొటీన్గా పండించగా కొత్తగా ఇక్కడ ఇంకో ప్రోడక్ట్ ఏంటంటే గోమయంతో అగరబత్తిని తయారు చేస్తారు. ఇది మోనికా ఐడియానే, కానీ మొదట్లో ఇది వర్కౌట్ అవ్వదు, ఎక్కువ మంది జనాలు కొనుక్కోరు అని హేళన చేసినా మోనికా ఎక్కడా ఆగలేదు, ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఆఖరికి అది ఒక పెద్ద సక్సెస్ అయింది. మరి అలా కష్టపడి తన టైం అంతా ఆ ఆర్గానిక్ ఫార్మింగ్కి ఇచ్చి ఇవాళ సుమారు 1 కోటి రూపాయల వరకు ఆదాయం ఇస్తోంది ఈ ఫార్మింగ్. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. పదవ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230కు సంప్రదించండి.

ఏ బిజినెస్ లో అయినా మరికొన్ని ఛాలెంజెస్ ఉంటాయి, అవునా? చాలా మంది జనాలు ఉన్నారంటేనే చాలా మైండ్ సెట్స్, అండ్ చాలా మైండ్ సెట్స్ ఉన్న చోటు ఒక కన్క్లూజన్ కి రావడం అంటే ఒక ఛాలెంజ్ అనే చెప్పాలి. మరి అలాంటి ఛాలెంజెస్ లో మోనికా ఫేస్ చేసిన ఒక ఛాలెంజ్ ఏంటో తెలుసా? అసలు ఆర్గానిక్ ప్రాక్టీస్ ని అడాప్ట్ చేసుకోమని చెప్పడమే. ఎందుకంటే ఆర్గానిక్ ఫార్మింగ్లో రిజల్ట్స్ లేట్గా వస్తాయి, కానీ క్వాలిటీ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి రైతులు ఇమ్మీడియట్ రిజల్ట్స్ కావాలి అనుకుని మొదట్లో మోనికా చెప్పిన ఐడియాస్ని పెడచెవిన పెట్టారట. ఎరువులు, మొక్కలకి మందులు ఇవన్నీ న్యాచురల్గా వాడాలి అంటే కొంత నిర్లక్ష్యమే చూపించారు రైతులు. మరి ఆ టైంలో మోనికా చాలా ఓపికతో న్యాచురల్ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం వల్ల వచ్చే ఉపయోగాలని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మళ్ళీ తన బిజినెస్ని ముందుకు తీసుకెళ్లారు.

మోనికా మోహితే గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి శక్తిశీలిలో. గ్లోబల్ ఫార్మర్ బిజినెస్ నెట్వర్క్లో మెంబర్గా కూడా ఉన్నారు మోనికా. మరి ఈ నెట్వర్క్లో ప్రపంచవ్యాప్తంగా ఫార్మింగ్ని ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉంటారనమాట. సో మెంబర్స్ వాళ్ళ వ్యూస్ని షేర్ చేసుకుంటారు, ఫార్మింగ్లో వచ్చే కొత్త టెక్నిక్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుంటారు. కొలాబరేషన్కి మాత్రమే కాకుండా రైతులకి ఒక వాయిస్ లాగా నిలవాలి అనుకుంటున్న మోనికా మోహితే ఇంకా ఎంతోమంది రైతులకు సహాయం చేస్తూ దేశం కోసం మంచి ఫుడ్ని, హెల్దీ అండ్ క్లీన్ ఫుడ్ని అందించాలని కోరుకుంటూ ఇది మరి ఈనాటి శక్తిశీలి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఎస్, ఎండలు బాగా మండిపోతున్నాయి కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, నీళ్లు తాగండి, హైడ్రేటెడ్గా ఉండండి, కానీ వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. మరి స్టూడియో క్లాక్లో టైం సమయం 3 గంటలకు వస్తుంది. శ్రోతలు ఇప్పుడు ముంబై కేంద్రం నుండి ప్రసారాలు వింటారు. నేను మీ ఆర్జే భవానీ సైనింగ్ ఆఫ్.
1: ये है विविध भारती राष्ट्रीय सेवा. मन चाहे गीत, ये कार्यक्रम आप सुनेंगे बस कुछ ही पलों में.

कन्या सचमुच पराया धन होती है। शकुंतला को आज उसके पति गृह भेजकर

0: पिटारा में आज
1: उजाले उनकी यादों की। उजाले।

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ ఎప్సెట్ ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఇంజనీరింగ్ విభాగంలో 197,241 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 144,704 మంది అర్హత సాధించారు. అగ్రికల్చర్ ఫార్మసీ విభాగంలో 73,294 మంది అర్హత పొందారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని కేంద్ర భూగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్లోని రాష్ట బీజేపీ కార్యాలయంలో ఈవేళ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆరోపించారు. ఇంటర్నేషనల్ డే ఫర్ బయోడైవర్సిటీ గ్రీనథాన్ 2026 కార్యక్రమంలో భాగంగా గ్రీనథాన్ రన్ ఈరోజు ఉదయం నెక్లెస్ రోడ్లో జరిగింది. బయోడైవర్సిటీ బోర్డు సెక్రటరీ కళీచరణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా 21K, 10K, 5K, 3K మ్యారథాన్ పోటీలు జరిగాయి. తెలంగాణలో బక్రీద్ పండుగ వేళ గోరక్షకులపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయిస్తున్నారంటూ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంఐఎం ఒత్తిళ్లకు లొంగిపోయిన పోలీసులు స్వచ్ఛంద గోసేవకులను వేధిస్తున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. హిందువుల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న గోరక్షణ కోసం పనిచేసే వారిని నేరస్తుల్లా చూడడం సరికాదన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్లో భాగంగా నిర్వహించిన డ్రంక్ తనిఖీల్లో 300 మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. వీరిలో 253 ద్విచక్ర వాహనదారులు, 9 మంది ఆటో డ్రైవర్లు, 38 మంది కార్ల డ్రైవర్లపై కేసు నమోదయ్యాయి. అలాగే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 474 మంది డ్రైవర్లు పట్టుబడ్డారు. వారిలో 417 మంది టూ వీలర్ వాళ్లు, 24 మంది ఆటో డ్రైవర్లు, 33 మంది ఫోర్ వీలర్లు, ఇతర వాహనాల డ్రైవర్లు ఉన్నారు. ఈరోజు అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ సమాచార సమాజ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1865లో ప్యారిస్లో డిజిటల్ సాంకేతికతలకు సంబంధించిన యునైటెడ్ నేషన్స్ సంస్థ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ స్థాపించిన స్మృత్యర్థం ఈరోజు జరుపుకుంటారు. ఈవేళ రాష్ట్రంలోని 1-2 జిల్లాల్లో తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈవేళ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6:10 ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాయ్ తో హాయ్ కబుర్లో. సాయంత్రం 5 అవుతున్నా ఇంకా వేడి గాలులు ఉక్కపోత బయటకు రావాలంటేనే అమ్మ బాబోయ్ అనిపిస్తుంది. 4 రోజుల క్రితం ఇంత లేదు కానీ 2 రోజుల నుంచి మాత్రం ఒక పక్క భానుడి భగభగలు, ఇంకొక పక్క వాహనాల నుండి వచ్చే వేడితో బయటకు రావాలంటేనే చుక్కలు కనిపిస్తున్నాయి. ఇలాంటి టైంలో మ్యాక్సిమం బయటికి రాకుండా ఉండటమే మంచిది. ఎంచక్కగా ఇంట్లో ఉండి హ్యాపీగా వివిధ భారతిలో వచ్చి ఛాయ్తో హాయ్ కబుర్లో మంచి మంచి విషయాలతో పాటు మనసుని ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంచే పాటల్ని వింటూ చిల్ అయిపోండి.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనంద మలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జీ నాగమణి. అప్పుడెప్పుడు రాజుల కాలం నాడు సమాచారాన్ని ఎవరికైనా తెలపాలంటే బటుల సహాయంతో చేరవేసేవారు. ఏదైనా చిన్న సందేశాన్ని పంపించాలంటే పావురాల సహాయంతో పంపించేవారు. ఆ తర్వాత పోస్ట్ కార్డ్స్, ఎన్వలప్ కవర్లు అందుబాటులోకి వచ్చేసాయి. సమాచారం రోజుల తరబడి చేరవేయడానికి పట్టినప్పటికీ కొంచెం సులువైంది. వ్యక్తుల మధ్య క్షేమ సమాచారాలు తెలుసుకోవడానికి వెసులుబాటు అనేది వచ్చింది. ఇక తర్వాత ల్యాండ్ ఫోన్స్ వచ్చాయి, ఫ్యాక్స్ వచ్చింది, పేజర్స్ వచ్చాయి, సెల్ ఫోన్స్ వచ్చాయి, ఇప్పుడు మనందరికీ తెలిసి స్మార్ట్ ఫోన్స్ కూడా వచ్చేసాయి. ఇలా వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ అనేది రోజు రోజుకి ఆధునికతను సంతరించుకుంది. ఇంకా మాట్లాడుకుందాం కమ్యూనికేషన్ గురించి. ఈరోజు చాయ్తో హాయ్ కబుర్లో స్టే ట్యూన్డ్.

0: అపరిచితుడు చిత్రం నుంచి కునాల్ వసుంధరా దాస్ పాడిన పాట వినేశారు. భువనచంద్ర చంద్రబోస్ గీతానికి హారిస్ జీరాజ్ సంగీతం.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
0: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. మరి ఇలా ప్రతి విషయంలోనూ మన అవసరాలకు తగ్గట్టుగా సాంకేతికత అనేది పెరిగింది. మనుషుల మధ్య దూరాన్ని తగ్గించడంలో టెలికమ్యూనికేషన్ బాగా ఉపయోగపడింది, పడుతుంది, పడుతూనే ఉంటుంది. 1968 నుండి ప్రతి సంవత్సరం మే 17 వరల్డ్ టెలికమ్యూనికేషన్ డేగా జరుపుకుంటున్నారు. సుదూర ప్రాంతాల మధ్య దూరాన్ని తగ్గించేలా వ్యక్తుల మధ్య కమ్యూనికేషన్ సులభతరం చేయడమే, ఇంకా బలపరచడమే ఈ డే యొక్క ముఖ్య ఉద్దేశం. దీంతో లింకప్ అయి ఉన్న మరో డే గురించి కూడా మనం మాట్లాడుకుందాం. చాయ్తో హాయ్ కబుర్లో వింటూనే ఉండండి. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: परीक्षा एक ऐसा अवसर है और परीक्षा के लिए हेल्दी कंपटीशन की भावना हमारी तैयारी को और बेहतरीन बनाती है।
0: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉग इन करें।
2: చాయ్ తో హాయ్ కబుర్లు వింటున్నారు. నేను మీ ఆర్జే నాగమణి. మీరు ట్యూన్ చేసుకున్నారు ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. ఇంతకు ముందు మనం చాయ్తో హాయ్ కబుర్లో టెలికమ్యూనికేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా. అలాగే ఎక్కడెక్కడో జరిగే వింతలు విశేషాలని వార్తల రూపంలో జనవాణికి తెలియచేయటంలో మొదటిగా ఏర్పడ్డ ప్రసార సాధనం ఆకాశవాణి. మన ఆకాశవాణి ఎప్పుడు కూడా మొదటి స్థానంలోనే ఉంటుంది. 90 ఏళ్ల ఆకాశవాణి ప్రస్థానంలో ఎన్నో ప్రకృతి విపత్కర పరిస్థితులలో కూడా ప్రజలను అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించింది, అందిస్తుంది, అందిస్తూనే ఉంటుంది. ప్రసార సాధనాల్లో ఎన్ని మార్పులొచ్చినా కూడా నాటి నుండి నేటి వరకు ఆకాశవాణి స్థానం ఆకాశవాణిదే. మన మనసుల్లో

చిరస్థాయిగా నిలిచిపోతుంది ఆకాశవాణి. ఇంకా మాట్లాడుకుందాం చాయ్తో హాయ్ కబుర్లు. ఇప్పుడు ఇదంతా చెప్పడానికి మరి ఒక కారణం ఉంది, అదేంటి అనేది తెలుసుకోవాలి అంటే ఈ పాట తర్వాత వినాల్సిందే. అప్పటి వరకు స్టే ట్యూన్డ్.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. కేవలం వినడం ద్వారా పరిస్థితుల్ని ఊహించుకుని ఆనందింపజేసేలా చేసిన ప్రసార సాధనం రేడియో తర్వాత వీడియో ఆడియో రెండు కలిపి ఒకేసారి చూసేటువంటి వెసులుబాటు టెలివిజన్ ద్వారా వచ్చింది. ఇప్పుడు టెక్నాలజీ ఎంతగా పెరిగిందో మనందరికీ తెలిసిన విషయమే. అంతర్జాలాన్ని ఉపయోగించి అంతర్జాతీయ వార్తల వరకు కూడా ప్రతిదీ మనం ఉన్న చోటి నుండే తెలుసుకునే అంతగా మనం డెవలప్ అయ్యాం. ఇప్పుడు ఇదంతా చెప్పడానికి కారణం ఉంది. మరి అదేంటి అంటే ప్రపంచ సమాచార సొసైటీ దినోత్సవం ఈరోజు. 2005లో ట్యూనిస్లోని ఇన్ఫర్మేషన్ సొసైటీపై జరిగినటువంటి శిఖరాగ్ర సమావేశంలో మే 17న ప్రపంచ సమాచార సొసైటీ దినోత్సవం జరుపుకోవాలని తీర్మానించింది ఐక్యరాజ్యసమితి. సో అప్పటి నుండి ఈ డేని జరుపుకుంటున్నామన్నమాట. అలాగే మారుతున్న కాలానికి ఆధునిక సాంకేతికతకి తగ్గట్లుగా ఎప్పటికప్పుడు సమాచారం అందించే దిశగా అభివృద్ధి చేయడమే ఈ డే యొక్క ముఖ్య ఉద్దేశం.

0: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 5:45:40, 5:50 వరకు చాయ్తో హాయ్ కబుర్ల కార్యక్రమం కొనసాగుతుంది. పక్కవారు ఏదో అన్నారనో, పనిచేసే చోట ఏదో సమస్య వచ్చిందనో, లేదంటే ఇంకే కారణాలతోనో ఊరికే చిన్న చిన్న విషయాలకి, పెద్ద విషయానికి, అవసరమైన దానికి, అవసరం లేని దానికి, అన్నిట్లకి ఓ టెన్షన్ పడిపోతూ ఉంటారు చాలా మంది. దాంతో బ్లడ్ ప్రెషర్ అనేది పెరిగిపోయి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు అనేవి ఎదురవుతాయి. బీపీ పెరగటం వల్ల గుండె, కిడ్నీ, బ్రెయిన్ ఇలా బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ మీద ప్రభావం చూపిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా మన పెద్దలు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే అంటూ ప్రతిరోజు ప్రసారమయ్యే ఆరోగ్య జీవనం ద్వారా కూడా అవగాహన కల్పిస్తోంది మీ వివిధ భారతి మీ అందరి కోసం. ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటే చెప్తాను ఈ పాట తర్వాత, వింటూనే ఉండండి. చాయ్తో హాయ్ కవర్లు.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. నేను మీ ఆర్జే నాగమణి. ఇలా బీపీ పెరగటం వలన ఆరోగ్య సమస్యలు వస్తాయి అనుకున్నాం కదా, మరి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రశాంతంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. ప్రతి విషయాన్ని టెన్షన్ పెట్టుకోకుండా ఆలోచించాలి. టెన్షన్ పెట్టుకోవద్దంటే ఎలా అంటారా? ధ్యానం చేయటం అలవాటు చేసుకుంటే ప్రశాంతత అలవాటవుతుంది, అప్పుడు బీపీ కంట్రోల్లో ఉంటుంది. ఇంకా శారీరక శ్రమ కూడా చేయాలి. ఫ్రూట్స్, లీఫీ వెజిటేబుల్స్, మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం తీసుకుంటూ, ఆహారంలో ఉప్పుని తగ్గించుకుంటూ, బరువుని అదుపులో ఉంచుకుంటే, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంటే అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇదంతా చెప్పడానికి కారణం ఉంది అని చెప్పాను కదా, మరి ఆ కారణం ఏంటంటే ఈరోజు వరల్డ్ హైపర్ టెన్షన్ డే. సో సైలెంట్ కిల్లర్ అయినటువంటి ఈ అధిక రక్తపోటుపై అవగాహన కల్పించడమే ఈ డే యొక్క ఉద్దేశం.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 6:05.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
0: ఇప్పుడు ఒక పాట విందాం. నాయక్ చిత్రం నుండి ఈ టైటిల్ ట్రాక్ శ్రేయ ఘోషల్, నవీన్ మాధవ్ గానం చేశారు. చంద్రబోస్ గీతానికి ఎస్ఎస్ తమన్ సంగీతం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దుర్గా ఉషర్మణి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ ఉద్యోగులపై నమ్మకం లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. తెలంగాణలో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎపిసోడ్ ఫలితాలు ఈవేళ విడుదలయ్యాయి. ఈరోజు రాష్టంలోని 1-2 జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై తెలంగాణలో రాజకీయ పార్టీలు బురద జల్లే రాజకీయాలు మానుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హితవు పలికారు. చనిపోయిన వారి ఓట్లు, డూప్లికేట్ ఓట్లను తొలగించి జాబితాను శుద్ధి చేయవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్తో పాటు అన్ని పార్టీలపైనా ఉందన్నారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వ ఉద్యోగులపై నమ్మకం లేదని ఒక వర్గం ఓటర్లను ఆయన రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.
1: రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద విశ్వాసం లేదని ఒక ముఖ్యమంత్రి రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు. నీ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద రెచ్చగొడుతున్నాడు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు కాదు చేసి గ్రామంలో తహసీల్దార్, జిల్లాలో జిల్లా కలెక్టర్, అర్బన్ ఏరియాలో మున్సిపల్ కమిషనర్, హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ కమిషనర్ నేతృత్వంలో ఈ ఓటర్ లిస్టు ఎస్ఆర్ జరుగుతుంది. ఇది నరేంద్ర మోడీ గారు ప్రతి బూత్కు రాడు. కేంద్ర ప్రభుత్వ ఎలక్షన్ కమిషన్ బూత్లలో ఇంటింటికి తిరగాడు. బీజేపీ కార్యకర్తలు తిరగారు. ప్రభుత్వ అధికారులు తిరుగుతారు. అన్ని రాజకీయ పార్టీల యొక్క ఏజెంట్స్ అక్కడ ఉంటారు. ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద, వ్యవస్థ మీద బురదలేటువంటి ప్రయత్నం, తప్పుడు ప్రచారం చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది.
0: ముఖ్యమంత్రి బూత్ లెవెల్ అధికారులను కించపరచడం తగదన్నారు. హైదరాబాద్ లో రోహింగ్యాలు, బంగ్లాదేశ్ వలసదారుల అక్రమ ఓట్లు ఉంటే వెతికి మరీ తొలగించాలని అధికారులను కోరారు. బంగ్లాదేశీల ఓట్లు తొలగిస్తే కాంగ్రెస్ కిందికి ఇబ్బందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ఎన్ని ఇబ్బందులున్నా రైతులు పండించిన చివరి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అకాల వర్షాలతో కొల్లాపూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో తడిసిన వరి ధాన్యం, మొక్కజొన్న రాసులను ఆయన పరిశీలించారు. అనంతరం పిడుగుపాటుతో 30 పొట్టేళ్లు మృతి చెందిన రైతును పరామర్శించి 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
2: తడిసిన ధాన్యాన్ని కూడా మొక్కలైనా వరి అయినా కొనుగోలు చేసే ఏర్పాటు చేస్తా ఉన్నాం. ప్రధానంగా సమస్య ఎక్కడ వస్తా ఉందంటే అమాలిల కొరత, గోదాముల కొరత. ఉన్న గోదాములు పట్టక పత్తి మిల్లులు కూడా ప్రైవేటు గోదాములు, ఫంక్షన్ హాల్ కూడా తీసుకుని ఏర్పాటు చేస్తా ఉన్నాం. వడ్లైనా మొక్కలైనా అన్ని పంటలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తుంది, కానీ వాళ్ళు కొనడం లేదు. ఆ భారం మొత్తం రాష్ట్రం వైపున మోపుతా ఉన్నారు. సో ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతాంగానికి ఇబ్బంది కాకుండా ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసి ఏర్పాటు చేస్తున్నాం.
0: ధర్మపురి నియోజకవర్గంలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులను ఏడాదిలోపు పూర్తి చేస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. జగిత్యాల జిల్లాలోని అక్కేపల్లి చెరువును ఇరిగేషన్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
3: ధర్మపూర్ రైతాంగం ఇక్కడ సాగునీరు కోసం రైతులు అంతా కూడా తీవ్ర ఆందోళన పడే పరిస్థితి. ఇక్కడ అక్కపల్లి రిజర్వాయర్ సంబంధించిన విషయం కానీ, వెలగటూరు లిఫ్ట్ కానీ, ధర్మపురి, వెలగటూరు, గుల్లపల్లి, పిగడపల్లి, ధర్మారం ఈ 6 గ్రామాలకు సంబంధించినటువంటి సాగునీరు కోసం శాశ్వత పరిష్కారము ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్, ఇరిగేషన్ అధికారులు పిలిపించి నా నియోజకవర్గానికి సంబంధించిన ఏమేమి సాగునీరుకు సంబంధించిన పనులు అయిపోయినాయని చెప్తే, వారు ప్రధానమైనటువంటి ఇష్యూ ఈ అక్కపల్లి రిజర్వాయర్ గురించి చెప్పడం జరిగింది.
0: ఈరోజు హైదరాబాద్లోని ప్రజాభవన్లో మంత్రి సీతకను తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ గద్వాల విజయలక్ష్మి, ఇతర సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి

చేశారు. కొత్తగా నియమితులైన కమిషన్ చైర్పర్సన్ సభ్యులను మంత్రి సీతక్క అభినందించారు. ఇంటర్నేషనల్ డే ఫర్ బయోడైవర్సిటీ గ్రీనథాన్ 2026 కార్యక్రమంలో భాగంగా గ్రీనథాన్ రన్ను ఈరోజు ఉదయం నెక్లెస్ రోడ్లో నిర్వహించారు. బయోడైవర్సిటీ బోర్డు సెక్రటరీ కళ్ళిచరణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా 21K, 10K, 5K, 3K మ్యారథాన్ పోటీలు జరిగాయి. ప్రముఖ క్రీడాకారిణి సానా నెహ్వాల్, రెజ్లర్ షంకీ సింగ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మ్యారథాన్లో సుమారు 5,000 మంది రన్నర్స్ పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు, ముఖ్యంగా కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో చర్లపల్లి తిరుచానూరు మధ్య వీక్లీ ఎక్స్ప్రెస్ రైలుకు రైల్వే మంత్రిత్వ శాఖ అధికారికంగా ఆమోదం తెలిపింది. ప్రయాణికుల రద్దీ డిమాండ్ దృష్టిలో ఉంచుకుని ఈ రైలును మంజూరు చేసినందుకు రైల్వే శాఖ మంత్రికి, దక్షిణ మధ్య రైల్వే అధికారులకు కిషన్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ రైల్వే సర్వీస్ ఈ రోజు నుంచే ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. ఈ రాత్రి 9:30 కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చర్లపల్లి రైల్వే స్టేషన్లో

0: సందుకాను రైల్వే శాఖ మంత్రికి దక్షిణ మధ్య రైల్వే అధికారులకు కిషన్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కొత్త వీక్లీ ఎక్స్ప్రెస్ రైల్వే సర్వీస్ ఈ రోజు నుంచే ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. ఈ రాత్రి 9:30 కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చర్లపల్లి రైల్వే స్టేషన్లో కొత్త రైలు సేవను జెండా ఊపి ప్రారంభిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎప్సెట్ ఫలితాలు ఈవేళ విడుదలయ్యాయి. ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి సమక్షంలో హైదరాబాద్లోని జేఎన్టీయూలో ఫలితాలు విడుదల చేశారు. పరీక్షలు పూర్తయిన కేవలం 6 రోజే ఫలితాలను విడుదల చేస్తుండడం ఈసారి ప్రత్యేకత. ఈ ఏడాది పరీక్ష రాసిన వెంటనే ప్రాథమిక కీ ఆధారంగా కంప్యూటర్ స్క్రీన్పైనే మార్కులు కనిపించేలాగా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఇంజనీరింగ్ విభాగంలో 197241 మంది పరీక్ష రాయగా 144704 మంది అర్హత సాధించారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 73294 మంది అర్హత సాధించారు. తెలంగాణలో బక్రీద్ పండుగ వేళ గోరక్షకులపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయిస్తారన్నారంటూ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంఐఎం ఒత్తిళ్లకు లొంగిపోయిన పోలీసులు స్వచ్ఛంద గోసేవకులు వేధిస్తున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. హిందువుల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న గోరక్షణ కోసం పనిచేసేవారిని నేరస్తుల్లా చూడడం సరికాదన్నారు. దేశంలో అన్ని మతాల ఆచారాలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్న రామచంద్రరావు తక్షణమే గోరక్షకులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. గోసేవకులకు బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రామచంద్రరావు స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ తీరుపై భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు విమర్శలు చేశారు. హైదరాబాద్ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో నా బూత్ నా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా పీఆర్ఎస్ బీఎల్ఏలకు ఏర్పాటు చేసిన శిక్షణా తరగతుల్లో ఆయన మాట్లాడారు. ఒక బాలికకు అన్యాయం జరిగితే ప్రభుత్వం వెనుకుండిపోయిందని, కాంగ్రెస్ బీజేపీ కలిసి బాలికకు అన్యాయం చేయాలని చూశాయని కేటీఆర్ ఆరోపించారు. ఈరోజు రాష్ట్రంలోని 1-2 జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేస్తుంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాంట్లోని యూనిట్ 3 పరిధిలో ఉన్న టర్బైన్ డ్రివెన్ బాయిలర్ ఫీడ్ పంప్ ఏరియాలో అగ్ని ప్రమాదం సంభవించి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్లాంట్ ఆవరణలో దట్టంగా పొగలుముకోవడంతో సిబ్బంది భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో కంట్రోల్ కేబుల్స్, వాల్వ్లు దెబ్బతినగా ప్రధాన యంత్రాలకు ముప్పు తప్పినట్లు తెలుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నార్కోటిక్ జగిలాలతో గంజాయి, మత్తు పదార్థాల నివారణ లక్ష్యంగా పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. కిరాణా కొట్లు, పాన్ షాపులు, బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. అనుమానిత ప్రాంతాలపై నార్కోటిక్ డ్రగ్స్ సహాయంతో నిఘా ఉంచారు. ఉద్యాన శాఖ అందిస్తున్న ప్రోత్సాహక పథకాలను రైతులు సద్వినియోగం చేసుకుని పళ్ల తోటల విస్తీర్ణాన్ని పెంచుతూ అధిక ఆదాయం పొందాలని హార్టికల్చర్ శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సూచించారు. సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రంలో ఈరోజు నిర్వహించిన వజ్రోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మామిడి ప్రదర్శనను పరిశీలించారు. జనగామ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఈ రోజు పలు ప్రాంతాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. విద్యావారోత్సవాల ముగింపు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. విద్యాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్దతో ముందుకు సాగుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. విద్యావారోత్సవాల ముగింపు సందర్భంగా సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఆసిఫాబాద్ జిల్లాలోని మారుమూల మండల కేంద్రమైన బెజ్జూర్లో పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ నీతికా పంత్ ప్రారంభించారు. విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వోద్యోగులపై నమ్మకం లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. తెలంగాణలో ఎప్సెట్ ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి. ఈవేళ రాష్ట్రంలో 1-2 జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయం సమయం 6:20 నిరాజనం. ఈనాటి నీరాజనం కార్యక్రమంలో బండారు అచ్చమాంబ గారి గురించి సుజాత.

0: బండారు అచ్చమాంబ గురించి సుజాతా దీక్షిత్ గారి ప్రసంగాన్ని ఈనాటి మన నీరాజనం కార్యక్రమంలో విందాం. ఈ కార్యక్రమ సమర్పణ అక్షరయాన్ తెలుగు ఉమెన్ రైటర్స్ ఫౌండేషన్.
1: శ్రోతలకు నమస్కారం. ఈరోజు నేను బండారు అచ్చమాంబ రచనలను గురించి మీ అందరికీ తెలియజేస్తాను. బండారు అచ్చమాంబ తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి కథ రాసిన వనిత. తెలుగు, హిందీ, మరాఠీ, బెంగాలీ మరియు గుజరాతీ భాషల్లో ప్రావీణ్యం సంపాదించింది. సంస్కృత భాషతో కూడా పరిచయం ఏర్పరచుకుంది. ప్రత్యేకించి తెలుగు, హిందీ, మరాఠీ భాషల్లో ఈమెకు విశేషమైన పాండిత్యం ఉంది. మన దేశంలోని స్త్రీవాద చరిత్రకారులలో ఆమెదే ప్రథమస్థానం. స్త్రీ విద్య కోసం ఆమె పడిన తపన అంతా ఇంతా కాదు. మన భారతదేశంలో మహిళా విద్యకు మద్దతు పలికిన రాజా రామ్మోహన్ రాయ్, పండిత రమాబాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, సావిత్రీబాయి పూలే, జ్యోతిరావు పూలే, మహాత్మాగాంధీ వంటి వారు స్త్రీ విద్య కోసం మరియు స్త్రీ సాధికారత కల్పించడంలో ముఖ్య పాత్ర పోషించారు. వారి వరుసలోనే స్త్రీ విద్య అనే అంశంపై ఎన్నో వ్యాసాలు రాసింది. ఏ ఊరు వెళ్లినా ఆ ఊరు మహిళలందర్నీ కలిసి సమావేశాలు జరిపేది. స్త్రీ విద్య ఆవశ్యకతను గురించి మహాత్మాగాంధీ వంటివారు స్త్రీ విద్య కోసం మరియు వారికి సాధికారత కల్పించడంలో ముఖ్య పాత్ర పోషించారు. వారి వరుసలోనే స్త్రీ విద్య అనే అంశంపై ఎన్నో వ్యాసాలు రాసింది. ఏ ఊరు వెళ్లినా ఆ ఊరు మహిళలందర్నీ కలిసి సమావేశాలు జరిపేది. స్త్రీ విద్య ఆవశ్యకతను గురించి ఉపన్యాసాలు ఇచ్చింది. అంతేకాక స్త్రీల కోసం సంఘాలు ఏర్పాటు చేసింది. తనదైన పద్ధతిలో ప్రతిపాదిస్తూ స్త్రీల పట్ల ఎంతగానో పురోగామి దృక్పథంతో ఆలోచించేది. ఇంత గొప్ప సంఘ సంస్కర్త రచనలను తెలుసుకునే ముందు అచ్చమాంబకు సంబంధించిన విషయాలు, కాలమాన పరిస్థితులను కొన్నింటిని మీకోసం ప్రస్తావిస్తాను. అచ్చమాంబ పుట్టుక. ఈవిడ 1874 సంవత్సరంలో పుట్టింది. ఈమె కృష్ణా జిల్లాలోని నందిగామ గ్రామంలో ఆమె అమ్మమ్మ తాతయ్య గారింట జన్మించింది. ఇక ఆమె నానమ్మ తాతయ్యల సొంత గ్రామం పెనుగంచిప్రోలు. ఇది కృష్ణాజిల్లాలోని పెనుగంచిప్రోలు మునగాల సంస్థానంలో ఉండేది. అయితే తరువాత ఈ మునగాల నల్లగొండ జిల్లా దేవరకొండ ప్రాంతంలో కలిసింది. అచ్చమాంబ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ పుట్టి పెరిగింది. ఈమె 10 సంవత్సరాల వయసులో నుండి మహారాష్ట్రలోని నాగ్పూర్లో మరణించేంతవరకు ఉంది. అచ్చమాంబ తల్లి గంగమాంబ, తండ్రి కొమర్రాజు వెంకటప్పయ్య. విజ్ఞాన చంద్రిక మండలిని నడిపిన ప్రముఖ పరిశోధకులు, చరిత్రకారులు కొమర్రాజు లక్ష్మణరావు గారి సొంత అక్క అచ్చమాంబ. ఇక అచ్చమాంబ తండ్రి వెంకటప్పయ్య, మునగాల సంస్థానం దివాన్. 1880 ఆయన చనిపోయారు. దీనితో గంగమాంబ తన పిల్లలతో సహా నల్గొండ జిల్లా దేవరకొండలో ఉన్న సవతి కుమారుడు కొమర్రాజు శంకర్రావు ఇంటికి చేరింది. వీళ్లక్కడున్న సమయంలోనే గంగమాంబ అన్న బండారు మాధవరావు భార్య చనిపోయింది. అతనొక ఉన్నత ఉద్యోగి. అప్పటికే అతనికి మీనాక్షి అనే కూతురు కూడా ఉంది. భార్యను కోల్పోయిన తన అన్న మాధవరావుకు తన 10 సంవత్సరాల కూతుర్నిచ్చి పెళ్లి చేసింది గంగమాంబ. వీరి వివాహం 1884 జరిగింది. ఇక వీరి జీవనం చివరి వరకు మహారాష్ట్రలోని నాగ్పూర్లోనే గడిచింది. అచ్చమాంబ తన పెళ్లి జరిగేంతవరకు కూడా విద్యను అభ్యసించలేదు. తన పెళ్లి తరువాత కొమర్రాజు లక్ష్మణరావు కోసం ఉపాధ్యాయుణ్ణి ఇంటికి పిలిపించి చదువు చెప్పించిన సందర్భంలో అతనితో పాటే తానూ చదువుకోవడం ప్రారంభించింది. అచ్చమాంబను చదువుకోమని ప్రోత్సహించినవారూ ఎవరూ లేరు. కాని అచ్చమాంబ తమ్మునికన్నా తొందరగా ఏ విషయాన్నైనా నేర్చుకునేది. తెలుగు, హిందీ భాషలను తన తమ్ముడితోనే నేర్చుకున్నా అచ్చ

కుటుంబ తమ్ముడు ఇంగ్లీష్ చదవడం కోసం నాగ్పూర్ వెళ్లగా తాను మాత్రం స్వయం కృషితో నేర్చుకుంది. కొమర్రాజు లక్ష్మణరావు సెలవుల్లో బోధన చేస్తూ ఉండేవాడు. దాంతో అచ్చమాంబ తెలుగు, హిందీ, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ భాషల్లో కూడా ప్రావీణ్యం సంపాదించింది. అయితే మాధవరావు చాలా సాంప్రదాయవాది. స్త్రీలు చదువుకుంటే చెడిపోతారనే వర్గానికి చెందినవాడు. అందుకని భర్త క్యాంపులకు వెళ్లినప్పుడు విపరీతంగా చదివేది అచ్చమాంబ. భర్త ఈ విషయాన్ని కనిపెట్టి అభ్యంతరాన్ని లేవదీసినప్పుడు పాపం అతనితో పాటు కలిసి క్యాంపులకు కూడా వెళ్లేది. అతనికి సేవలు చేసి అతన్ని మెప్పించాలని తాపత్రయపడేది. అయితే ఆ సమయంలోనే అచ్చమాంబకు ఒక కుమారుడు, ఒక కుమార్తె జన్మించారు. కాని దురదృష్టవశాత్తు వారు చిన్నతనంలోనే కన్నుమూశారు. అయితే తరువాత కాలంలో క్రమంగా మాధవరావులో మార్పు తీసుకురాగలిగింది అచ్చమాంబ. తన ప్రవర్తనతో భర్తలో పరివర్తన తీసుకువచ్చింది. కనుకనే ఆ తరువాతి కాలంలో అచ్చమాంబ ఎన్నో కార్యక్రమాలను చేయగలిగింది. అతనితో కలిసి తెలుగు రాష్ట్రాలకు వచ్చిన సమయంలో ఎన్నో మీటింగులు, ఉపన్యాసాలు, ఎంతోమంది పండితులతో చర్చలు చేయగలిగింది. వీటితో పాటుగా అచ్చమాంబ కుట్లు, అల్లికలు, క్రోసియా దుస్తులు తయారు చేయడంలో నిష్ణాతురాలు. ఇటు తెలుగు రాష్ట్రాలు, అటు మహారాష్ట్ర వంటకాలు అద్భుతంగా చేయగలిగేది. ఇవన్నీ ఆమె పుస్తకాలే చెబుతాయి. అచ్చమాంబ ఎన్నో కథల్ని రాసింది. ముందుగా ఆప్తులైన పురుషులతోనే గృహమున నిర్బంధింపబడిన స్త్రీలు రక్షితురాండ్రు కాదు. ఏ స్త్రీలు తమ ఆత్మను కాపాడుకుంటారో వారే సురక్షితురాండ్రు అని అర్థం వచ్చే సంస్కృత పుస్తకాన్ని ప్రారంభించింది అచ్చమాంబ. బండారు అచ్చమాంబ దాదాపు 110 సంవత్సరాల క్రితం అబలా సచ్చరిత్ర రత్నమాల, భారత వీర నారీమణుల జీవిత సంగ్రహము అనే పుస్తకాన్ని రాసింది. ఈ పుస్తకం రాయడం వలన తెలుగు సాహిత్యంలో ప్రథమ స్త్రీ చరిత్రకారిణి అచ్చమాంబేనని నిరూపించింది. ఈ గ్రంథం ద్వారా స్త్రీ దృష్టికోణాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది. ఆనాటి గొప్పవారైన 100 మంది స్త్రీలలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు రాణి రుద్రమాదేవి, చానమ్మ, మొల్ల కవయిత్రి, తరిగొండ వెంగమాంబ, మదిన సుబ్బమ్మ, నాచి గణపాంబ, కుమర్రాజు జోగమాంబ, మహారాష్ట్రకు సంబంధించిన డాక్టర్ ఆనందీబాయి జోషి, జిజియాబాయి, రాణి అహల్యాబాయి, వింధ్యా ప్రాంతం నుండి సికిందర్ బేగం, భోపాల్ నుండి సుభద్ర, ఒరిస్సా నుండి సరస్వతి, మైసూర్ నుండి నానావతి, ఇలా ఎంతోమంది భారతీయ స్త్రీల చరిత్రలను దాదాపు 1000 సంవత్సరాలలోపు వారిని అబలా సచ్చరిత్ర రత్నమాలలో పొందుపరిచారు. తొలి తెలుగు కథను రాసింది కూడా బండారు అచ్చమాంబే. మనం మామూలుగా చదువుకునేది తొలి తెలుగు కథను రాసింది గురజాడ అప్పారావు గారు అని. వారు 1910 సంవత్సరంలో దిద్దుబాటు అనే తొలి తెలుగు కథను మనకు అందించారు అనే విషయం మనందరికీ తెలుసు కదా. మరి అచ్చమాంబ 1898లోనే జులై నెలలో జనానా పత్రికలో ప్రేమ పరీక్షణ అనే కథను రాసింది. అలాగే సెప్టెంబర్ నెలలో ఎరువు సొమ్ము బరువుచేటు అనే కథను చదివింది. అయితే అచ్చమాంబ 24వ ఏట నుండి, అంటే 1898 నుండి 1904 వరకు ఆమె రచనా వ్యాసంగం 6 సంవత్సరాలు మాత్రమే సాగింది. ఈమె 12 కథలు, అబలా సచ్చరిత్ర రత్నమాల గ్రంథం, క్రోషియా అల్లికల మీద 2 పుస్తకాలు, వంటలు, పిండి వంటల మీద 1 పుస్తకం రాశారు. ఎన్నో వ్యాసాలు, ఉపన్యాసాలు, ఆవిడ వ్రాసినవి, చదివినవి, వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి. ఈ విషయాలను విమెన్ రైటింగ్ ఇన్ ఇండియా 600 BC టు ద ప్రజెంట్ వాల్యూమ్, 1600 BC టు ద ఎర్లీ 20th సెంచరీ వాల్యూమ్ 2లలో సూచించారు. ఇక లలితా సంయుక్త సంపాదకత్వంలో వెలువడిన ఈ పుస్తకంలో తొలిసారి అచ్చమాంబ గురించి, ఆమె జీవితం గురించి, ఆమె ప్రజ్ఞా పాఠవాలను గురించి, ఆమె రచనలను గురించి విపులమైన వివరాలను పొందుపరిచారు. అచ్చమాంబ కథలను గురించి చర్చించే ముందు ఆమె రచనా శైలి గురించి తరచి చూస్తే ఆమె శైలి మిక్కిలిగా, సులభంగానూ, పఠనయోగ్యంగానూ ఉండేది. అంతేకాక ఆమె ఏ అంశం గురించి రాసినా పాఠకులకు మిక్కిలి లాభం చేకూర్చేదిగా ఉంటుంది. ఇక అచ్చమాంబ రాసిన 12 కథలలో ప్రేమ పరీక్షణ, ఎరువు సొమ్ము బరువుచేటు అనే 2 కథలు ప్రస్తుతం లభ్యంలో లేవు. ఆ కథలు లభించనూ లేదు. మిగతా 10 కథలను బండారు అచ్చమాంబ తొలి తెలుగు కథలు అనే పుస్తకాన్ని ఇటీవలే తెలంగాణ రీసెర్చ్ అండ్ రిఫరల్ సెంటర్ వారు సంగిశెట్టి శ్రీనివాస్ సంపాదకత్వంలో ముద్రించారు. అచ్చమాంబ స్త్రీ సమాజ స్థాపన కోసం ఎంతగానో కృషి చేశారు. ఎన్నో సేవా కార్యక్రమాలను కూడా చేశారు. అచ్చమాంబ మరణం పుట్టిన బిడ్డకు తల్లికి 10 రోజుల పాటు కావలసిన వస్తువులన్నీ సిద్ధం చేసి వారికి పురుడు పోసి ఆ తరువాత బొంబాయికి ప్రయాణమై వెళ్లి బొంబాయి నుండి తిరిగి రాగానే అదే గుడారంలో అచ్చమాంబ తీవ్రమైన జ్వరంతో మరణించింది. అచ్చమాంబ వయసును పరిగణలోకి తీసుకుంటే ఆనాటికి ఆమెకు 30 సంవత్సరాలు మాత్రమే. బాల్య వివాహం జరిగి

0: తెలుగు నేలకు అవతల నివసిస్తూ ఇద్దరు పిల్లల తల్లిగా సంసార బాధ్యతలతో నిండా మునిగి కూడా ఆమె తన సామాజిక స్పృహను కాపాడుకుంది. సమాజంలో ఉన్న సమస్యల మీద తన కలం ఎక్కుపెట్టింది. ఆమె కథలు, వ్యాసాలు, ప్రసంగాలు ఆనాటికీ ఈనాటికీ ఎప్పటికీ చిరస్మరణీయాలు. ఇది అచ్చమాంబ గురించి, ఆవిడ రచనలను గురించిన చిన్న విశ్లేషణ.
1: ఇంతవరకు మీరు బండారు అచ్చమాంబ గురించి సుజాతా దీక్షిత్ గారి ప్రసంగాన్ని

0: వచ్చేవారం మనం జయలక్ష్మి గారి గురించి రంగరాజు పద్మజ గారి ప్రసంగాన్ని విందాం. ఈ కార్యక్రమాన్ని మనకి సమర్పించిన వారు అక్షరయాన్ తెలుగు ఉమెన్ రైటర్స్ ఫౌండేషన్.
1: సుమారు 5.5 దశాబ్దాలుగా సిపెట్ చెర్లపల్లి భారత ప్రభుత్వ సంస్థ ప్లాస్టిక్స్ మరియు సంబంధిత రంగాలలో డిప్లొమా మరియు పోస్ట్ డిప్లొమా కోర్సులను అద్భుతమైన ప్లేస్మెంట్ మరియు స్టార్టప్ ట్రాక్ రికార్డుతో నిర్వహిస్తోంది. 10వ తరగతి మరియు బీఎస్సీ మరియు డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు లేదా ఈ సంవత్సరం హాజరవుతున్న అభ్యర్థులు అర్హులుగా ఉన్నారు. ఈ సంవత్సరం ప్రవేశానికి 8093140230 కు సంప్రదించండి.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:32:15. ఇప్పుడు సినీ గీతాలు విందాం. తులసి చిత్రం నుండి వేణు సునీత పాడినటువంటి ఈ పాట మీకోసం. చంద్రబోస్ గీతానికి దేవశ్రీ ప్రసాద్ సంగీతం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: నేనే రాజు, నేనే మంత్రి చిత్ర నుండి పాటను వినబోతున్నారు. శ్రావణి బృందం గానించేసరి పాటని సురేంద్ర కృష్ణ గీతానికి అనూప్ రూబెన్ సంగీతం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:40 దాటింది. లంహే ప్రాయోజిత కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు.

0: మీరింతవరకు లంహే ప్రహాషిత కార్యక్రమం విన్నారు.
1: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:51. ఇప్పుడు సినీ గీతాలు విందాం. ముందుగా రణరాజా రన్ చిత్రం నుండి గోల్ దేవరాజ్ గానం చేసిన పాట శ్రీమణి గీతానికి గిబ్రన్ సంగీతం.

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఇప్పుడు మీరు వినబోతున్న పాట బలే బలే మగాడు వై చిత్రంలోనిది. కార్తీక్ మోహన్ భోగరాజు గానం చేశారు. భాస్కర్ భట్ల గీతానికి గోపి సుందర్ సంగీతం.

0: మీరింతవరకు సినీగీతాలు విన్నారు.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: ಮನೋಜನರಂಜನ. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8.

నెదర్లాండ్స్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ చేరుకున్నారు. కేరళలో విడి సతీశన్ నేతృత్వంలోని మంత్రివర్గం రేపు ప్రమాణ స్వీకారం చేస్తుంది. శత్రుదేశాలు తనపై దాడి కోసం ఉద్దేశించిన సైనిక సామగ్రి రవాణాను హోర్మోజ్ జలసంధి నుంచి ఇకపై అనుమతించబోనని ఇరాన్ స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ పర్యటన ముగించుకుని 5 దేశాల పర్యటనలో భాగంగా 3వ విడతలో ఈ సాయంత్రం స్వీడన్లోని గోతెన్బర్గ్ చేరుకున్నారు. ప్రధానమంత్రి విమానం ఆ దేశ వైమానిక పరిధిలోకి ప్రవేశించగానే స్వీడన్కు చెందిన గ్రైపెన్ యుద్ద విమానాలు దానికి రక్షణగా తోడుగా వచ్చాయి. గోతెన్బర్గ్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానమంత్రి మోదీకి ఘన స్వాగతం లభించింది. స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్ స్వయంగా ఆయనకు స్వాగతం పలికారు. స్వీడన్లో తన 2 రోజుల పర్యటనలో భాగంగా మోదీ తన స్వీడన్ ప్రధానమంత్రితో కలిసి ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. అలాగే ద్వైపాక్షిక సంబంధాలన్నింటినీ సమీక్షిస్తారు. వాణిజ్యం, గ్రీన్ ట్రాన్సిషన్, కృత్రిమ మేధస్సు, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు, స్టార్టప్స్, సప్లై చైన్స్, రక్షణ, అంతరిక్షం, వాతావరణంలో మార్పుల కోసం తీసుకునే చర్యలు, ప్రజల మధ్య సంబంధాలు వంటి రంగాల్లో సహకారం కోసం కొత్త మార్గాలు అన్వేషించాలని ఇరు పక్షాలు భావిస్తున్నాయి. ఇద్దరు ప్రధానమంత్రులు కలిసి యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ అర్సులా ఫాండర్ లేన్తో కలిసి ప్రముఖ పాన్ యూరోపియన్ వ్యాపార వేదిక అయిన యూరోపియన్ రౌండ్ టేబుల్ ఫర్ ఇండస్ట్రీని ఉద్దేశించి ప్రసంగిస్తారు. గోతెన్బర్గ్ బయలుదేరే ముందు డచ్ ప్రధానమంత్రి రాబ్ చెటన్ స్వయంగా ఆమ్స్టర్డామ్ విమానాశ్రయానికి వచ్చి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వీడ్కోలు పలికారు. నెదర్లాండ్స్లో తన 2 రోజుల పర్యటనలో ప్రధానమంత్రి డచ్ ప్రధానమంత్రితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణ, కీలక క్రిటికల్ మినరల్స్, ఇతర ముఖ్య రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి ఇరు దేశాలు 17 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితి, ప్రపంచన ఇంధన సరఫరా, వాణిజ్య నెట్వర్క్లపై దాని ప్రభావాల పట్ల ఇద్దరు నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తన నెదర్లాండ్స్ పర్యటన ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఊపునిచ్చిందని ప్రధానమంత్రి మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. 2 దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చడం ద్వారా నీటి వనరులు, సెమీకండక్టర్లు, ఆవిష్కరణలు, రక్షణ, సస్టైనబిలిటీ, మొబిలిటీ రంగాల్లో సహకారాన్ని విస్తరించడం ద్వారా ఇరు దేశాలు భవిష్యత్తు కోసం ప్రతిష్టాత్మకమైన రోడ్ మ్యాప్ రూపొందించాయని మోదీ చెప్పారు. కాంగ్రెస్ నాయకుడు విడి సతీశన్ నేతృత్వంలోని కొత్త కేరళ ప్రభుత్వం రేపు తిరువనంతపురంలో ప్రమాణ స్వీకారం చేస్తుంది. 10 రోజుల పాటు కొనసాగిన తీవ్ర ఉత్కంఠ, హైడ్రామాకు తెరదించుతూ కాంగ్రెస్ పార్టీ ఈ 14వ తేదీన సతీశన్ను తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటించింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 3/2 వంతుల కంటే ఎక్కువ మెజార్టీని సాధించింది. అయితే వివిధ వర్గాల లాబియింగ్, క్షేత్రస్థాయిలో కార్యకర్తల నిరసనల కారణంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేయడంలో కూటమికి కొంత సమయం పట్టింది. కాంగ్రెస్ సీనియర్ నేత అయిన విడి సతీశన్ రేపు ఉదయం కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. మరో 20 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న విడి సతీశన్ ఈ సాయంత్రం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలిసి మంత్రుల జాబితాను అందజేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో దాదాపు 12,000 మంది కూర్చోవడానికి వీలుగా విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 25వ తేదీన ప్రదానం చేస్తారు. రాష్ట్రపతి భవన్లో జరిగే మొదటి పౌర పురస్కార ప్రదాన వేడుకలో రాష్ట్రపతి పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను అందజేస్తారని కేంద్ర కాంగ్రెస్ నాయకుడు విడి సతీశన్ నేతృత్వంలోని కొత్త కేరళ ప్రభుత్వం రేపు తిరువనంతపురంలో ప్రమాణ స్వీకారం చేస్తుంది. 10 రోజుల పాటు కొనసాగిన తీవ్ర ఉత్కంఠ, హైడ్రామాకు తెరదించుతూ కాంగ్రెస్ పార్టీ 14వ తేదీన సతీశన్ను తదుపరి ముఖ్యమంత్రిగా ప్రకటించింది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 3/2 వంతుల కంటే ఎక్కువ మెజార్టీని సాధించింది. అయితే వివిధ వర్గాల లాబియింగ్, క్షేత్రస్థాయిలో కార్యకర్తల నిరసనల కారణంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేయడంలో కూటమికి కొంత సమయం పట్టింది. కాంగ్రెస్ సీనియర్ నేత అయిన విడి సతీశన్ రేపు ఉదయం కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. మరో 20 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న విడి సతీశన్ ఈ సాయంత్రం గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ను కలిసి మంత్రుల జాబితాను అందజేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో దాదాపు 12,000 మంది కూర్చోవడానికి వీలుగా విస్తృతమైన ఏర్పాట్లు చేశారు.

2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 25వ తేదీన ప్రదానం చేస్తారు. రాష్ట్రపతి భవన్

రైళ్లు నడుస్తున్నాయని మంత్రి చెప్పారు. బెంగళూరును హైదరాబాద్ చెన్నైతో అనుసంధానించే బుల్లెట్ రైల్ కారిడార్లకు కూడా ఆమోదం లభించిందని ఆయన వెల్లడించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ రైల్వే శాఖ సహాయ మంత్రి వి సోమన్న, కనీసం ధర వద్ద 270 కోట్ల రూపాయల వ్యయంతో వందే భారత్ స్లీపర్ మెయింటెనెన్స్ డిపోను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద కర్ణాటకలో 61 రైల్వే స్టేషన్లను 2000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఖర్చుతో పునరాభివృద్ది చేస్తున్నామని, ఇప్పటికే 9 స్టేషన్లలో పనులు పూర్తయ్యాయని కూడా రైల్వే మంత్రిత్వ శాఖ ఈ సందర్భంగా తెలియజేసింది. మయన్మార్కు చెందిన డ్రగ్స్ ముఠా నాయకుడు థాన్చిన్ తువాంగ్ను ఢిల్లీలో అరెస్ట్ చేయడం ద్వారా భారత మయన్మార్ సరిహద్దులో పనిచేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ రవాణా నెట్వర్క్లపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్సీబీ ఒక పెద్ద విజయం సాధించింది. విస్తృతమైన నిఘా, ఇంటెలిజెన్స్ సమాచారం, అంతర్రాష్ట సమన్వయం, నిరంతరం తీసుకుంటున్న చర్యల ద్వారా ఈ అరెస్టు జరిగిందని ఎన్సీబీ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఎన్సీబీ నమోదు చేసిన 2 కేసులతో సహా పలు డ్రగ్స్ చట్టాల అమలు సంస్థల పరిధిలోని ఎన్డీపీఎస్ చట్టం కేసుల్లో థాన్చిన్ తువాంగ్ మోస్ట్ వాంటెడ్ నిందితుడిగా ఉన్నాడు. ఖోజార్లోని దుల్తే సమీపంలో 14 కిలోల మెథంపెటమైన్, 2.8 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్న 2024 ఎన్సీబీ కేసులో, అలాగే ఐజ్వాల్లో 49.1 కిలోల మెథంపెటమైన్ స్వాధీనం చేసుకున్న 2025 కేసులో తువాంగ్ ప్రధాన నిందితుడని బ్యూరో పేర్కొంది. మిజోరాం, మణిపూర్, అస్సాం, త్రిపురల మీదుగా దేశంలోని వివిధ ప్రాంతాలకు బంగ్లాదేశ్కు మాదక ద్రవ్యాల రవాణా నిర్వహించే సరిహద్దు నెట్వర్క్లతో తువాంగ్కు విస్తృతమైన సంబంధాలున్నట్లు విచారణలో తెలిందని బ్యూరో తెలియజేసింది. ప్రపంచ ఇంధన వాణిజ్యానికి అత్యంత కీలకమైన వ్యూహాత్మక జలసంధి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ గుండా తాము శత్రువుగా భావించే దేశాల సైనిక పరికరాల రవాణాను ఇకపై అనుమతించబోనని ఇరాన్ ప్రకటించింది. ఆ దేశ ప్రథమ ఉపాధ్యక్షుడు మొహమ్మద్ రజా ఆరిఫ్ మాట్లాడుతూ, గతంలో టెహ్రాన్ ఈ జలసంధిపై తన పూర్తి సార్వభౌమాధికారాన్ని ఉపయోగించకుండా సంయమనం పాటించిందని, ఇరాన్కు వ్యతిరేకంగా ఉపయోగించేందుకు ఉద్దేశించిన సైనిక కార్గోను కూడా ఈ జలసంధి గుండా వెళ్లడానికి అనుమతించిందని తెలియజేశారు. అయితే ఇకపై ఆ విధానం మారుతుందని ఆయన స్పష్టం చేశారు. స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్లో నిర్దేశిత మార్గం ద్వారా నౌకాదళం ట్రాఫిక్ను నియంత్రించేందుకు ఇరాన్ ఒక యంత్రాంగాన్ని అభివృద్ది చేసిందని ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రతా కమిటీ అధిపతి ఇబ్రహీం అజీజ్ నిన్న ప్రకటించారు. ఈరోజు అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ సమాచార సమాజ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1865లో ప్యారిస్లో డిజిటల్ సాంకేతికతలకు సంబంధించిన యునైటెడ్ నేషన్స్ సంస్థ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ను స్థాపించిన గుర్తుగా ఈరోజు జరుపుకుంటారు. ఇంటర్నెట్, ఇతర సమాచార సమాజ సాంకేతికతల ఉపయోగం వల్ల సమాజాలకు, ఆర్థిక వ్యవస్థలకు లభించే అవకాశాలపై అవగాహన పెంచడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ రక్తపోటు నివారణ దినోత్సవం కూడా జరుపుకుంటున్నారు. రక్తపోటు అవగాహన మాసంలో భాగంగా ఈరోజు జరుపుకుంటారు. అధిక రక్తపోటు వల్ల వచ్చే ప్రమాదాల గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడం, నివారణ, గుర్తింపు, నియంత్రణను ప్రోత్సహించడం ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఐపీఎల్ క్రికెట్లో ధర్మశాలలో పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 222 పరుగులు చేసింది. ఈరోజు జరిగే మరో మ్యాచ్లో 7:30 ఢిల్లీ క్యాపిటల్స్ అటు రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. నెదర్లాండ్స్లో పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వీడన్ చేరుకున్నారు. కేరళలో వీడీ సతీశన్ నేతృత్వంలోని మంత్రివర్గం రేపు ప్రమాణ స్వీకారం చేస్తుంది. శత్రుదేశాలు తనపై దాడి కోసం ఉద్దేశించిన సైనిక సామగ్రి రవాణాను హోర్ముజ్ జలసంధి నుంచి ఇకపై అనుమతించబోనని ఇరాన్ స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో జరిగే మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:15:37. కొద్ది క్షణాల్లో ఆరోగ్య జీవనం స్పాండిలైటిస్ డాక్టర్ నీలపట్ల సుధీర్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సింగ్సారి.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: కాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
1: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: స్పాండిలైటిస్, ఈ మెడనొప్పి గురించి ఆక్యుపంక్చర్ వైద్య విధానంలో ఏ రకమైన చికిత్స అందిస్తారో, ఏ రకమైన ఫలితాలు ఉంటాయో తెలియజేయడానికి డాక్టర్ నేలపట్ల సుధీర్ గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
1: నమస్తే సార్.
0: స్పాండిలైటిస్ అంటే మనం ఇప్పుడు బయటికి వెళ్ళి చూస్తే దాదాపుగా ఎవరో ఒకరు మెడకు పట్టి కట్టుకొని కనపడుతూ ఉంటారు. ఒక హాస్పిటల్కి వెళ్ళినా కానీ, లేదంటే బంధువులలో ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా కానీ, ఏంటంటే మెడనొప్పి, స్పాండిలైటిస్, ఆస్టియోఫైట్స్ ఫామ్ అయ్యాయి అని ఒకళ్ళు, బోన్ అరిగిపోయిందని ఒకళ్ళు ఇలా చెప్తూ ఉంటారు. ప్రస్తుత కాలంలో 20-25 ఏళ్ల వయసున్న పిల్లలకు కూడా ఈ సమస్యలు వస్తున్నాయి. ఇది జీవన విధానం మార్పు వల్ల వచ్చిందంటారా, లేదంటే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉంటాయా?
1: జీవన విధానం ఒక రీజన్ అండి. అప్పట్లో ఉన్నంత స్ట్రాంగ్ ఫుడ్ కానీ, మన ప్రాపర్ ఎక్సర్సైజ్ కానీ మనకి ఇప్పుడు లేదు. ఇప్పుడంతా సెడెంటరీ లైఫ్ అయిపోయింది మనకి. సెకండ్లీ, మనం తెచ్చిపెట్టుకున్న ఈ పరికరాలు అంటే టీవీ చూడడం, సెల్ ఫోన్, ఎస్పెషల్ సెల్ ఫోన్ చూడడం, వీటి వల్ల అండ్ మన ప్రొఫెషన్ కూడా ఒక రీజన్. ఇంజనీర్స్ ఉన్నారు, సాఫ్ట్వేర్ సైడ్ పోయే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంటర్మీడియట్ అప్పటి నుంచి కూడా వాళ్ళు ల్యాప్టాప్ మీద చాలా వర్క్ చేయాల్సి వస్తుంది. అట్లా అది కంటిన్యూ అవుతూ ఉంటుంది అండి వాళ్ళకి. ఇంజనీరింగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జాబ్లో ఎక్కడ పోయినా కానీ ఇంకా అది ఇంకా పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోతుంది.
0: మనం గమనిస్తుంటాం డాక్టర్ గారు, వాళ్ళు కూర్చునే విధానం కూడా, చైర్ కూడా సరిగ్గా ఉండదు. సెల్ ఫోన్ చూసేటప్పుడు ఒకవైపు ఒరిగి అలాగే ఉంటారు. వీళ్ళ దృష్టి అంతా ఆ సిస్టంలో, ఆ జరుగుతున్న కార్యక్రమము, జరుగుతున్న వర్క్ మీదే దృష్టి లగ్నమైపోయి వాళ్ళ శరీర ఆకృతిని ఏ రకంగా పెట్టుకున్నామనే విషయం కూడా ధ్యాసలో పెట్టుకోకుండా డ్యామేజ్ చేసుకునే అవకాశం ఉందంటారు.
1: అవును, వర్క్ మీద కాన్సన్ట్రేషన్తో వాళ్ళ పాస్చర్ కంప్లీట్గా డ్యామేజ్ చేస్తున్నారండి. పాస్చర్ మెయింటెనెన్స్ అనేది లేకుండా అయిపోతుంది. ఈ కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కామన్ అయిపోయింది కదా. వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నప్పుడు ఏంటంటే వాళ్ళ ఆఫీస్లో సెటప్ ఏదైతే చైర్ అది ఉంటుందో, టేబుల్ ఉంటుందో, ఆ సెటప్ కూడా లేకుండా మంచం మీద సోఫాల మీద కూర్చొని చేస్తూ ఉన్నారు. దాంతో ఇంకా నడుము నొప్పులు, మెడ నొప్పి ఇంకా పెరిగిపోయినాయండి. ఇన్సిడెన్స్ చాలా పెరిగిపోయింది.
0: అంటే వెన్నుపూస ఎఫెక్ట్ అవుతుంది.
1: ఇప్పుడు సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే కూడా మెడ భాగంలో ఆ 7 బోన్స్ ఉంటాయి మనకి. 7 బోన్స్లో మనకి డీజనరేటివ్ ప్రాసెస్, మనకి దాని మీద వేరియంట్ అయ్యే వల్ల డీజనరేటివ్ ప్రాసెస్ అయ్యి పైన బోన్కి కింద బోన్కి మధ్యలో ఆస్టియోఫైట్స్ ఫామ్ అయ్యి డిస్క్ మీద ప్రెషర్ పడుతుంది. డిస్క్ అంటే బోన్స్కి బోన్కి మధ్యలో డిస్క్ ఉంటుంది. ఆ డిస్క్ మీద ప్రెషర్ పడి సెంటర్ ఆఫ్ ద డిస్క్లో న్యూక్లియస్ పల్పోసస్ అంటాం. ఆ న్యూక్లియస్ పల్పోసస్ హెర్నియేట్ అయ్యి బయటకు వచ్చి నరాన్ని ప్రెస్ చేస్తుంది. ఇది ప్రాసెస్ జరుగుతుంది. సో అది జరిగేంత వరకు మనం మెడని ఇష్టానుసారంగా వాడుతూ ఉన్నాం. దాని ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ ఇట్లాంటి డ్యామేజెస్ చాలా జరుగుతున్నాయి. 21 ఇయర్స్లో కూడా మేము సర్వైకల్ స్పాండిలోసిస్ చూసాం.
0: ఈ మామూలుగా డాక్టర్ గారు, మనం గమనిస్తుంటాము ఏదైనా నొప్పి వచ్చింది, అది మెడ నొప్పే కావచ్చు, కడుపు నొప్పే కావచ్చు, నడుపు నొప్పే కావచ్చు, వెంటనే ఒక అలవాటు మనం గమనిస్తుంటాం, ఒక మెడికల్ షాప్కి వెళ్ళేసి ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటాం. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
1: అబ్సల్యూట్లీ రాంగ్ అండి. అట్లా మనం మెడిసిన్స్ మనం కౌంటర్ నుంచి తెచ్చుకొని మనకి ఇష్టానుసారంగా వాడడానికి అంటే తాత్కాలిక నివారణ వస్తే మన పని జరిగిపోతుందేమో అప్పుడు, కానీ మన లోపల ఉన్న బాడీ చాలా డ్యామేజ్ జరుగుతుంది. మనం కౌంటర్లో తీసుకునే మెడిసిన్స్ అంటే ఎట్లాంటివి ఇస్తాడు, మనకి ఏం మెడిసిన్స్ ఇస్తున్నామో కూడా తెలియదు మనకి, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలియదు. జనరలీ ఎనీ పెయిన్ కిల్లర్ వెన్ అంటే స్టమక్లోకి రిపీటెడ్గా పోతూ ఉంటే స్టమక్ని చాలా డ్యామేజ్ చేస్తుంది. స్టమక్ అల్సర్స్ ఫామ్ చేస్తుంది, బ్లీడింగ్ టెండెన్సీస్ పెంచుతుంది, మళ్ళీ తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ అట్లాగే ఎనీ డ్రగ్ ఫిల్టర్ అయ్యేది కిడ్నీలో కనుక మనకి కిడ్నీ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. ఇష్టానుసారంగా మనం పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం ఒక మేజర్ రీజన్ అండి ఇది. కాబట్టి ఈ మెడిసిన్స్ అనేది మనం చాలా జాగ్రత్తగా డాక్టర్ పర్యవేక్షణలో మనం వాడుకోవడం చాలా మంచిదండి. డాక్టర్ గారు

0: ఎనీ డాక్టర్ మనం ఈ ప్రాబ్లం కోసం వెళ్తే కనుక వాళ్ళు అంత ఈజీగా మనకు పెయిన్ కిల్లర్స్ ఇవ్వరు. దానికి సబ్స్టిట్యూట్స్ మనకి, అంటే దానికి అవసరం ఉన్న వేరే మెడిసిన్స్ మనకి ఇస్తూ మనకి బలాన్ని పెంచడానికి ట్రై చేస్తారు. తర్వాత దాని రీజన్ ఫైండ్ అవుట్ చేసి మనకు ట్రీట్ చేస్తారు. మినిమం పీరియడ్ మనకి పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, తర్వాత విత్డ్రా చేస్తారు. సో అట్లా జుడిషియస్గా వాడడమే ఉత్తమం. అదర్వైజ్ మనం మన హెల్త్ని చాలా దారుణంగా పాడు చేసుకునే వాళ్ళం అవుతామండి.
1: డాక్టర్ గారు, ఈ స్పాండిలైటిస్ ట్రీట్మెంట్తో ప్రజెంట్ అయిన వాళ్ళకి ఆక్యుపంక్చర్ వైద్య విధానంలో ఏ రకమైన చికిత్స ఉంది, ఎంతకాలం పడుతుంది?
0: ఆక్యుపంక్చర్ వైద్య విధానంలో సర్వైకల్ స్పాండిలోసిస్ చాలా చాలా చక్కటి రిజల్ట్స్ ఇస్తుందండి. ఎందుకంటే మనం అక్కడ లోకల్గా ఉన్న మెరిడియన్స్, జనరలీ అక్కడ లోకల్గా ఉన్న మెరిడియన్స్లో,
1: మెరిడియన్స్ అంటే ఏంటి డాక్టర్?
0: మెరిడియన్స్ అంటే ఎనర్జీ ఛానల్స్. మన బాడీ అంతా కూడా ఎనర్జీ ఛానల్స్, ఎనర్జీ మెరిడియన్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది. ఎట్లయితే మనకి నర్వస్ సిస్టమ్, ఆర్టీరియల్ సిస్టమ్, వెన సిస్టమ్ ఉందో బాడీలో, అట్లాగే ఎనర్జీ మెరిడియన్ సిస్టమ్ కూడా ఉంది. ఎనర్జీ కనిపించదు కనుక మనకు ఆ మెరిడియన్స్ మనకు డిసెక్ట్ చేసినప్పుడు కనిపించకపోవచ్చు. కానీ ఇప్పుడు సైంటిఫికల్లీ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ మెరిడియన్ హ్యాస్ బీన్ ట్రేస్డ్. ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్లో చూసారు, డై ఇంజెక్ట్ చేశారు, తర్వాత కొన్ని ప్రాపర్టీస్ తెలుసుకున్నారు దాని గురించి. సౌండ్ వేవ్స్ చాలా ఈజీగా పాస్ అవుతాయి అక్కడ నుంచి, అట్లాగే కరెంట్ ఈజీగా పాస్ అవుతుంది ఆ మెరిడియన్ సిస్టమ్ నుంచి. ఆ విధంగా మనకి మెరిడియన్ లక్షణాలు, మెరిడియన్ పూర్తిగా మన సిస్టమ్ అంతా కూడా మనకి సైంటిఫిక్గా ప్రూవ్ చేసుకున్నాం మనం.
1: శరీరంలో ఎన్ని మెరిడియన్స్ ఉంటాయండి?
0: ముఖ్యంగా మనకి 12 pairs ఆఫ్ మెరిడియన్స్ ఉంటాయి. 12 pairs అంటే ఇటు పక్కన 12 ముందర ఒక డ్రెయిన్ మెరిడియన్, తర్వాత వెనక బ్యాక్ సైడ్ డియు మెరిడియన్ ఉంటుంది. సో ఈ 12 meridians ప్లస్ 2 single meridians, ఇవన్నీ కలిపి మనకు 14 ఛానల్స్ ఉంటాయి ముఖ్యంగా. అండ్ 8 extra meridians ఉంటాయి. ఈ మెరిడియన్స్ ద్వారానే ఎనర్జీ పూర్తిగా
1: సర్క్యులేట్
0: అవుతుంటాయి. 12 pairs ఆఫ్ మెరిడియన్స్లో ఎనర్జీ మనకి 2 అవర్స్ ఉండి 24 అవర్స్ క్లాక్లో హోల్ బాడీని మనం సప్లై చేస్తూ ఉంటుంది ఎనర్జీ.
1: ఈ మెడ భాగంలో ఉండే మెరిడియన్స్ ఏమి, వాటి ఏ రకంగా ఆక్యుపంక్చర్ విధానంలో చికిత్స చేస్తారు?
0: మెడ నొప్పి వచ్చింది అంటే, మనకు స్పాండిలోసిస్ వచ్చింది అంటే కనుక మనకు అక్కడ చుట్టుపక్కల వాపు ఉంటుంది, స్టిఫ్నెస్ డెవలప్ అవుతుంది, రెస్ట్రిక్షన్ ఆఫ్ మూమెంట్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆ మెరిడియన్స్లో ఎనర్జీ మనకి ఎట్లయితే మనకు స్టిఫ్నెస్ డెవలప్ అవుతూ ఉంటుందో, మన మెరిడియన్లో కూడా ప్రవాహం ఆటంకం కలుగుతుంది. ప్రవాహం ఆటంకం కలుగుతుంది అంటే మనం ముఖ్యంగా నెక్ రీజన్లో మనకు సంబంధించిన మెరిడియన్స్ ఏవి ఉంటుంది, మధ్యలో డియు మెరిడియన్ అండి, బ్యాక్ సైడ్ మనం సెంటర్లో నుంచి డియు మెరిడియన్ ఉంటుంది. దాని పక్కన ఎక్స్ట్రా 21 meridian, హోటవ జిఆజీ పాయింట్స్ అంటాం వాటిని, రెండు సైడ్లో ఉంటుంది. టోటల్గా మనకి 7 meridians మనకి కవర్ చేస్తూ ఉంటుంది నెక్ రీజన్లో. సో ఈ మెరిడియన్స్లో ఎనర్జీ బ్లాక్సే మనకి అక్కడ మనకు ఆటంకాలు కలుస్తూ ఉంటుంది. కనుక ఆ మెరిడియన్స్ని మనం ఫస్ట్ లోకల్గా ఓపెన్ చేస్తాం. అట్లాగే మనకి నెక్ రీజన్ వరకు పోయే డిజిటల్ పాయింట్స్ ఉంటాయి, ఆ ఏరియా అంతా ఎనర్జైజ్ చేసి కవర్ చేసే పాయింట్ని డిజిటల్ పాయింట్ అంటాం. దాన్ని స్టిమ్యులేట్ చేస్తాం, సో దట్ మనకి ఆ ఏరియా అంతా మనకి నరిష్ అవుతూ ఉంటుంది ఎనర్జీ. అట్లాగే మనకి పెయిన్ కిల్లింగ్ పాయింట్స్ ఉంటాయి నొప్పి తగ్గడానికి. మళ్ళీ తర్వాత మనం లోకల్గా ఎట్లాగో మనం ఓపెన్ చేస్తాం అన్న మెరిడియన్స్, అక్కడ బోన్ అండ్ కార్టిలేజ్ ఇన్వాల్వ్ అవుతుంది కనుక మనకి బోన్స్, మనకి బోన్స్కి ఎనర్జీ సరిగా అందక మనకి ప్రాబ్లం క్రియేట్ అవుతుంది కనుక, బోన్స్కి ఎక్కువ ఎనర్జీ అక్కడ డిమాండ్ ఆ పర్టికులర్ పేషెంట్లో ఉంది కనుక మనం బోన్ అండ్ కార్టిలేజ్ నుంచి మనం దాని ఇన్ఫ్లెక్షన్ పాయింట్స్ తీసుకుంటాం, UV11, UV23 పాయింట్స్.
1: బోన్ అండ్ కార్టిలేజెస్కి సప్లై చేసే ఎనర్జీ మెరిడియన్ వేరు ఉంటుంది డాక్టర్ గారు?
0: బోన్ అండ్ కార్టిలేజెస్ సప్లై చేసే ఎనర్జీ యాక్చువల్లీ కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్, అకార్డింగ్ టు ఆక్యుపంక్చర్ కిడ్నీ మెరిడియన్ అండ్ యూరినరీ బ్లాడర్ ఎనర్జీ మనకి బోన్స్ అండ్ కార్టిలేజెస్ సప్లై చేస్తుంది. సో వాటిని మనం స్టిమ్యులేట్ చేస్తాం, స్టిమ్యులేట్ చేసి మనకు అక్కడ నుంచి ఎనర్జీ ఘషణ అయ్యేటట్టుగా చూస్తాం. ఓవరాల్గా ఎనర్జీ మనం లోకల్గా మనం ఎనర్జీని ఫ్రీ చేస్తూ ఉన్నాము, బోన్స్కి ఎనర్జీని పంపిస్తూ ఉన్నాము, మజిల్ అండ్ టెండన్స్కి ఎనర్జీ పంపిస్తూ ఉన్నాము, అట్లాగే డిజిటల్ ఏరియా నుంచి మనం ఎనర్జీని అడిషనల్గా సప్లై చేస్తూ ఉన్నాం. ఇన్ఫ్లుయెన్షియల్ పాయింట్స్, డిజిటల్ పాయింట్స్, లోకల్ పాయింట్స్, ఆషి పాయింట్స్ తోటి మనం ఎనర్జీని అక్కడ పునరావృతం చేస్తూ ఉన్నాం. ఎనర్జీ ప్రవాహం నార్మల్గా ఉన్నంతవరకు ఎటువంటి డిసీజ్ రాదండి బాడీలో. సో ఎనర్జీ ప్రవాహం లోపించింది కనుక మనకి ఎక్కడ అవసరం ఉన్నంత మేరకు కనుక ఎనర్జీ అక్కడ ప్రవహిస్తలేదు కనుక మనకు ఆ డిసీజ్ వస్తుంది. ఎప్పుడైతే మనం అవసరం ఉన్నంత మనం ఎనర్జీని మనం ప్రవహింపజేయగలుగుతామో డిసీజ్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో ఎనర్జీని మనం ఇంకా ఇంకా ఘర్షణ చేస్తూ ఉంటే డీజనరేషన్ పోయి రీజనరేట్ అవుతుంది అక్కడ. సో అందుకనే మనకి ఆక్యుపంక్చర్లో లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ ఇస్తాయి.
1: ఈ ఆక్యుపంక్చర్ వైద్య

0: డాక్టర్ గారు, ఏ రకమైన మెడిసిన్ వాడరు కదా?
1: ఎటువంటి మెడిసిన్ ఉండదండి ఆక్యుపంక్చర్?
0: కేవలం నీడిల్స్ పర్టికులర్ పాయింట్స్ లో పెట్టి స్టిమ్యులేట్ చేయడమే చేస్తుంటారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏదైతే హీలింగ్ జరుగుతుందో అది ప్రకృతి పరంగానే సహజ సిద్ధంగానే జరిగిపోతుంది.
1: అంతే అంతే, మన బాడీలో ఉన్న ఎనర్జీ ప్రవాహాన్ని మనం ఆటంకం ఏదైనా రీజన్ కానివ్వండి, ఇంజురీ అయినవ్వండి, ఇన్ఫెక్షన్ కానివ్వండి, ఇంకేదైనా రీజన్ అయినా ఆ బ్లాక్ని మనం ఓపెన్ చేస్తున్నాం. నీడిల్ పెట్టగానే మనకి ఆ బ్లాక్ క్లియర్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా బాడీనే తీసుకుంటుంది. ఇది మనం చేసిందల్లా అక్యుపంక్చర్ పాయింట్ని మనం సెలెక్ట్ చేసుకోవడం, చేసుకొని నీడిల్ ఇన్సర్ట్ చేస్తే ప్రాపర్ పద్ధతిలో ఎప్పుడైతే నీడిల్ అందులోకి వెళ్తుందో ఆ బ్లాక్ క్లియర్ అవుతూ ఉంటుంది. అక్యుపంక్చర్ పాయింట్ నుంచి మెరిడియన్ మనం చేరుకునే అవకాశం ఉంటుంది, ఆ మెరిడియన్లో ఉన్న బ్లాక్ని మనం క్లియర్ చేసే అవకాశం ఉంటుంది.
0: కాబట్టి ఆ పర్టికులర్ ఏరియాకి నూతన చైతన్య శక్తి అక్కడ చేరుకుని రిపేర్ అనేది సహజంగా జరిగింది.
1: ప్రోనేచర్ థెరపీ, దీంట్లో ఎటువంటి మందులు ఏం లేదు, బాడీనే హీల్ చేసుకుంటుంది. బాడీలో ఉన్న ఆటంకాన్ని మనం తొలగిస్తూ ఉన్నాం కనుక బాడీ ఆటోమేటిక్గా హీల్ అవుతుంది.
0: అంటే మనం గమనిస్తుంటాం డాక్టర్ గారు, చిన్నగా ఏదైనా గీరుకుపోయినప్పుడు బాడీ రిపేర్ చేసుకుంటుంది, చిన్నగా ఏదైనా కాలినా కానీ బాడీ రిపేర్ చేసుకుంటుంది. అయితే ఇలా సమస్య పెద్దదిగా ప్రజెంట్ అయినప్పుడు ఆక్యుపంక్చర్ వైద్య విధానంలో ఆ హీలింగ్ మెకానిజం ని యాక్టివేట్ చేస్తారు.
1: అంతే అంతే, ఆ హీలింగ్ పవర్ ని మనం పెంచుతూ ఉన్నాం, వాటికి దోహదపరుస్తున్నాం మనం. బాడీ ఎప్పటికీ ఎల్లప్పుడు మనకు బాడీలో ఉన్న డాక్టర్ ఎప్పుడు మనకు పనిచేస్తూనే ఉంటాడు.
0: అంటే బాడీలో ఉండే డాక్టర్ హీల్ చేసే ప్రయత్నానికి మనము
1: సపోర్ట్ చేస్తున్నాం. అంతే, మనం చేసింది అంతే అంతే.
0: డాక్టర్ గారు, ఆక్యుపంక్చరు సూది అనగానే ఒక బాధాకరమైన పరిస్థితి ఇబ్బందిగా ఉంటుందంటారు, అది ఎంతవరకు నిజమంటారు?
1: మేము ట్రీట్మెంట్ చేసే ఇప్పుడు కేసెస్లో చాలా మట్టుకు లైఫ్లో ఎప్పుడు ఇంజెక్షన్ తీసుకోవడానికి భయపడిన వాళ్ళు కూడా మా దగ్గర వచ్చి ఆక్యుపంక్చర్ చాలా కంఫర్టబుల్గా తీసుకుంటారు. దానికి రీజన్ ఏంటంటే, లైఫ్లో ఎప్పుడైనా తీసుకోవాలంటే నీడిల్ ఫోబియా ఉన్నవాళ్ళు కూడా మనకి అక్యుపంక్చర్కి వచ్చిన తర్వాత ఈజీగా పెట్టుకుంటారు నీడిల్స్. అంటే వాళ్ళకి ఆ స్టేజ్లో వస్తారు, జనరల్లీ అన్నీ అయిపోయిన తర్వాత అక్యుపంక్చర్కి వస్తారు కనుక ఇంకా అక్యుపంక్చర్లో రిలీఫ్ వస్తుంది అని చెప్పిన తర్వాత వాళ్ళు ఇనీషియల్గా భయపడినా కానీ ఒక్కసారి నీడిల్ పెట్టిన తర్వాత వాళ్ళు ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే మనం అక్యుపంక్చర్లో వాడే నీడిల్స్ చాలా సన్న నీడిల్స్ వాడతామండి, చాలా సన్నగా ఉంటాయి అండ్ ఎటువంటి మందు ఇవ్వము కనుక ఇక్కడ అడిషనల్గా పెయిన్ ఏం రాదు. అండ్ ఆ టెక్నిక్ ఏదైతే మనం ఈజీగా మనం నీడిల్ ఇన్సర్ట్ చేసే టెక్నిక్ నేర్చుకుంటే కనుక పేషెంట్కి తెలిసే లోపలికి వెళ్ళిపోతుంది నీడిల్, అది బాడీ లోపలికి. సో అంత డెఫినెట్గా అక్యుపంక్చర్ పెయిన్ఫుల్ ఏం కాదు. మీరు ఒక్కసారి ట్రీట్మెంట్కి వచ్చిన తర్వాత ఈ విషయం యాక్సెప్ట్ చేస్తారు. దూరం ఉన్నంత వరకే ఆలోచన నీడిల్ పెయిన్ ఉంటుందా లేకపోతే బ్లీడింగ్ అవుతుందా ఇన్ఫెక్షన్ వస్తుందా అట్లాంటివి ఇవన్నీ ఏవి జరగవండి. అక్యుపంక్చర్లో మనం ఎటువంటి మనం ఇన్ని ఇయర్స్లో పెద్ద పెద్ద క్యాంప్స్లలో కూడా చూసామేమో ఎక్కడ కూడా ఇక్కడ అంటే ఇన్ఫెక్షన్ కానీ హెవీ బ్లీడింగ్ అవ్వడం కానీ అట్లాంటిది ఏది జరగదు అక్యుపంక్చర్లో.
0: చాలా గారు, ఈ సమస్య అక్యుపంక్చర్ వైద్య విధానంలో ఎంత కాలంలో నయమవుతుందంటారు?
1: అక్యుపంక్చర్ వైద్య విధానంలో మనకి డీజనరేటివ్ ప్రాసెస్ ఎక్కడ జరుగుతున్నా కానీ 3 to 4 months పడుతుంది అండి కంప్లీట్గా మనం అంటే ఆ డీజనరేషన్ ప్రాసెస్ స్టాప్ చేసి రీజనరేషన్కి స్కోప్ ఇచ్చి వదిలిపెట్టేంతవరకు. అంత మంచి స్కోప్ ఉంది మనకి అక్యుపంక్చర్లో. ఒక డీజనరేషన్ ప్రాసెస్ 1 week స్టాప్ కావచ్చు, 1 day కూడా స్టాప్ కావచ్చు. కొంతమందికి day 1 నుంచి రిలీఫ్ అనిపిస్తుంది, కొంతమందికి 3-4 రోజులు పెట్టిన తర్వాత రిలీఫ్ అనిపిస్తుంది, కొంతమందికి ఒక కోర్స్ అయిపోయిన కోర్స్ అంటే 20 days, నెలలో 20 రోజులు చేస్తాము, ఆ 20 days అయిపోయినాక రిలీఫ్ అనిపిస్తుంది. సో డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ అండ్ ఒక్కొక్కసారి పేషెంట్స్ ఎంత సివియర్గా ఉన్నా చాలా తొందరగా రెస్పాండ్ అవుతారు. అక్యుపంక్చర్ కరెక్ట్గా మనకు పాయింట్ స్టిమ్యులేట్ అయ్యి చాలా కొంతమంది చాలా ఈజీగా తొందరగా రెస్పాండ్ అవుతారు అక్యుపంక్చర్కి, కొంతమంది లేట్గా రెస్పాండ్ అవుతారు. ఎనీవే మన మెరిడియన్ బ్లాక్ ఓపెన్ చేయడానికి మటుకు డెఫినెట్గా ఇంతవరకు ఇన్ని ఇయర్స్లో మేము 30-35 ఇయర్స్ నుంచి మేము అక్యుపంక్చర్ చేస్తూ ఉన్నాం. ఇన్ని ఇయర్స్లో ఎప్పుడు సర్వైకల్ స్పాండ్లోసిస్కి మేము ఫెయిల్ అయింది లేదండి, తగ్గలేదు అని ఒక పేషెంట్ కూడా మన దగ్గర చెప్పిన వాళ్ళు. అంటే డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది అక్యుపంక్చర్లో సర్వైకల్ స్పాండిలోసిస్కి. మనం ఎటువంటి మందులు ఇవ్వాల్సిన అవసరం లేదు, మందులన్నీ కంప్లీట్గా స్టాప్ చేయొచ్చు, మందులు వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మనం తప్పకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు, మందులు అవసరం లేకుండా అవసరం పడకుండా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు.
0: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు, నమస్కారం అండి.
1: నమస్తే అండి.

0: మీరింతవరకు ఆరోగ్య జీవనం స్పాండిలైటిస్ డాక్టర్ నేలపట్ల సుధీర్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీఎస్ రమేష్ శంకసారి.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
2: अल्टीमेट गोल एग्जाम के नंबर नहीं हो सकता है. अल्टीमेट गोल संपूर्ण जीवन के विकास का होना चाहिए.
1: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, నిలయముల సమయం 7:32. ఆల్ టైమ్ హిట్స్ కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు. ముందుగా వినబోతున్న పాట ఆవిడ మా ఆవిడే. చిత్రం నుండి SP బాలసుబ్రహ్మణ్యం, చిత్ర స్వర్ణలత గానం చేశారు. సిరివెన్నెల గీతానికి శ్రీ సంగీతం.

వెనపత్తిన పాట అభిషేకం చిత్ర నుండి ఉదిత్ నారాయణ్ చిత్ర గానం చేశారు. భువనచంద్ర గీతానికి ఎస్వి కృష్ణారెడ్డి సంగీతం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మీరు వింటున్న ఆ పాట బావగారు బాగున్నారా చిత్రం నుండి. హరిహరన్ సుజాత గానం చేశారు. సిరివెన్నెల గీతానికి మణిశర్మ సంగీతం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.

0: ఉంటాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
1: మీరు వింటున్న ఈ పాట పరదేశి చిత్ర నుడిది. చిత్ర ఉన్ని కృష్ణ గానం చేశారు. చంద్రబోస్ గీతానికి ఎంఎం కిరవాణి సంగీతం.

ఆల్టైమ్ హిట్స్ కార్యక్రమంలో చివరిగా రమణ గోగుల గంగా బృందం పాడిన పాట ప్రేమంటే ఇదేరా చిత్రానికి చంద్రబోస్ గీతం, రమణ గోగుల సంగీతం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ పర్యటన ముగించుకుని 3వ విడతలో ఈ సాయంత్రం స్వీడన్లోని గోతన్బర్గ్ చేరుకున్నారు. కేరళలో కాంగ్రెస్ నాయకుడు విడి సతీష్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం రేపు తిరువనంతపురంలో ప్రమాణ స్వీకారం చేస్తుంది. 2026 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 20వ తేదీన ప్రదానం చేస్తారు. తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు ముఖ్య

గా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తుల కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో చర్లపల్లి తిరుచానూరు మధ్య వీక్లీ ఎక్స్ప్రెస్ రైలుకు రైల్వే మంత్రిత్వ శాఖ అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ రాత్రి 9:30 కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చర్లపల్లి రైల్వే స్టేషన్లో కొత్త రైలును జెండా ఊపి ప్రారంభిస్తారు. ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, ఎన్ని ఇబ్బందులున్నా రైతులు పండించిన చివరి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. తెలంగాణలో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎప్సెట్ ఫలితాలు ఈవేళ విడుదలయ్యాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు నాంపల్లి నియోజకవర్గంలోని చింతల్ బస్తీ గ్రంథాలయం గ్రౌండ్ ఏరియాలో కొత్తగా నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. విజయనగర్ కాలనీలోని శ్రీ పొట్టి శ్రీరాముల నగర్ బస్తీలో కూడా నూతన కమ్యూనిటీ హాల్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్గా కొత్తగా నియమితురాలైన గద్వాల్ విజయలక్ష్మి ఈరోజు హైదరాబాద్లోని ప్రజాభవన్లో మంత్రి సీతక్కను కలిశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నెల నెల ఆకాశవాణి ద్వారా చేసే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 31వ తేదీ చివరి ఆదివారం 11:00 ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమం కోసం ప్రజలు తమ ఆలోచనలు సూచనలను టోల్ ఫ్రీ నెంబర్ 1800-117800 ద్వారా పంపించవచ్చు. నరేంద్ర మోదీ యాప్ లేదా మైగా ఓపెన్ ఫోరం ద్వారా కూడా ఆన్లైన్లో తమ అభిప్రాయాలు పంచుకోవచ్చు. 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే లింక్ను అనుసరించి నేరుగా ప్రధానమంత్రికి తమ సూచనలను రికార్డ్ చేయవచ్చు. ఈ నెల 29వ తేదీ వరకు మన్ కీ బాత్ కోసం సూచనలను స్వీకరిస్తారు. ప్రపంచ ఇంధన వాణిజ్యానికి అత్యంత కీలకమైన వ్యూహాత్మక జలసంధి అయిన స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ గుండా తాము శత్రువుగా భావించే దేశాల సైనిక పరికరాల రవాణాను ఇకపై అనుమతించబోమని ఇరాన్ ప్రకటించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు 17:05 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8:17. ఎక్కడెక్కడో జరిగే ఇంట్రెస్టింగ్ అండ్ వైరల్ న్యూస్ విశేషాల సమాహారం మస్తీ మజా కార్యక్రమానికి స్వాగతం.

0: మస్తి మజా వింటున్నారు. నేను మీ ఆర్జే నాగమణి. ఒక 20 ఏళ్ల వెనక్కి వెళితే మనం మెయిల్ చేయాలన్నా, ఏదైనా డౌన్లోడ్ చేసుకోవాలన్నా ఇంటర్నెట్ సేవల కోసం బయట నెట్ సెంటర్కి వెళ్లేవాళ్ళం. మరి ఇప్పుడు స్మార్ట్గా స్మార్ట్ ఫోన్లోనే ఉన్న చోటే వాడేసుకుంటున్నాం. అంత సులువైపోయింది అంతర్జాల అవసరాలు. కానీ ఇప్పటికీ ఒక దేశంలో మనకున్నంత అందుబాటులో లేకపోగా మొబైల్ నెట్వర్క్పై ఆధారపడ్డారు. మరి అదేంటో తెలుసుకోవాలనుందా? అయితే స్టే ట్యూన్డ్.
1: ఈ గాలి, ఆ ఊరు, ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
2: ఉండిపోదాం.
1: ఎలా? టైం అయిపోతుంది కదా.
2: ఆపేద్దాం.
1: అలా సినిమాల్లోనే అవుతుంది.
2: అయితే అక్కడికే వెళ్దాం.
1: ఏ హీరో, అలా ఎలా?
2: ఓ హీరోయిన్, ఇలా

తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు

0: ఈ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: కొంచెం మస్తి బౌలెడంత మజా, మస్తి మజా.
3: మస్తి మజా వింటున్నారు. నేను మీ ఆర్జే నాగమణి. మొబైల్ నెట్వర్క్ అంటుందేంటి, మొబైల్ నెట్వర్క్ అంటే ఫోనే కదా అనుకుంటున్నారా? కాదండి, మొబైల్ క్యాంటీన్ వెహికల్స్ ఎలా అయితే ఎక్కడ పడితే అక్కడ ఆగి వాళ్ళ సర్వీసులు మనకి అందజేస్తారో, అలాగే ఒక దేశం ఉంది, ఆ దేశం పేరే కెన్యా. కెన్యా లాంటి దేశంలో ఒక్క పూట కడుపు నిండా తినటమే కష్టం. అలాంటిది ఎక్కువ ఖర్చు చేసి నెలంతా ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకోలేక ఒక వినూత్నమైన దారిని వారెంచుకున్నారు. ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకున్నాడు వైఫై మ్యాన్. ఎవరా వైఫై మ్యాన్ అంటే, హెల్మెట్ లాగా నెత్తికి వైఫై రూటర్ తగిలించుకుని ఈ నైరోబి వ్యక్తి అవసరమైన వారికి ఇంటర్నెట్ సేవలు అందిస్తున్నాడు. ఈ వైఫై మ్యాన్ కూడా మరి ఈ ఇంటర్నెట్ సేవలు అందించడానికి చాలా కష్టపడ్డాడంట. ఏంటి ఆ కష్టం అంటే, మొక్కజొన్న పంట చేతికొచ్చిన తర్వాత ఆ పంట అమ్మి వచ్చిన డబ్బుతో వైఫై రూటర్ని ఏర్పాటు చేసుకుని ఎవరికైతే అవసరం ఉంటుందో నేరుగా వారి దగ్గరికే వెళ్లి ఇంటర్నెట్ సేవలు అందిస్తూ డబ్బు సంపాదిస్తున్నాడు. సో మొదట్లో ఈ వ్యక్తిని చూసిన వారంతా మన సమాచారాన్ని లాగేసే హ్యాకరేమో అనుకున్నారట. కానీ తర్వాత కాదు కాదు అని తెలుసుకుని డబ్బులిచ్చి మరీ అవసరమైన వారు నెట్ వాడుకుంటున్నారు. ఏమైనా ఈ వైఫై మ్యాన్ ఐడియా సూపర్ ఉంది కదా.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1444 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన

0: కొంచెం మస్తీ బౌలడంత మజా.
1: ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం మస్తీ మజా వింటున్నారు. ఎప్పుడైనా ఎవరికైనా అదృష్టం అనేది ఒక్కసారే తలుపు తడుతుంది, అప్పుడు మనం జాగరూకగా ఉండి వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి అంటారు మన పెద్దలు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో మాత్రం 18 సార్లు అదృష్టాన్ని అందిపుచ్చుకున్నారు ఒక వ్యక్తి. మరి అతని స్టోరీ ఏంటి, అతన్ని వరించిన ఆ అదృష్టం ఏంటో చెప్పుకుందాం మస్తీ మజాలో. స్టే ట్యూన్డ్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: కొంచెం మస్తి బౌలడంత మజా.
2: మస్తి మజా వింటున్నారు. మరి అసలు విషయం ఏంటంటే, ఒక్కసారి లాటరీ తగిలితేనే అబ్బా నక్కతో ఒక తొక్కాడ్రా వీడు అంటారు. కానీ ఇక్కడ ఏకంగా రాబర్ట్ బెవెన్ అనే వ్యక్తికి 18 సార్లు లాటరీ తగిలిందట. 1997లో కారుతో మొదలైనటువంటి జాక్పాట్ నిన్న మొన్న తగిలిన 41 లక్షల డాలర్ల వరకు అదృష్టం వరిస్తూనే ఉంది. అమెరికాలోని ఐడహో రాష్ట్రానికి చెందిన రాబర్ట్ మాత్రం ఈ అదృష్టానికి కారణం తన భార్య, తన భార్య తన జీవితంలోకి వచ్చిన తర్వాతే ఈ అదృష్టం కలిసొచ్చిందని క్రెడిట్ మొత్తం భార్యకిచ్చేశారు. అంతేకాదండో, అలా తగిలినటువంటి లాటరీ డబ్బుల్ని ఆ ఊర్లో పాఠశాలల అభివృద్ధికి, భవనాల నిర్మాణానికి కూడా మరి ఇచ్చేశారట. నిజంగా గ్రేట్ కదా.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: మీరింతవరకు మస్తీ మజా విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8:30:36. ఈరోజు వరల్డ్ టెలికమ్యూనికేషన్ ఇంకా ఇన్ఫర్మేషన్ సొసైటీ డే సందర్భంగా పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారి ప్రసంగం వింటారు. ఈ ప్రత్యేక కార్యక్రమం మీకోసం.
1: ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్స్ యూనియన్, ఇది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క స్పెషలిస్ట్ బాడీ. 1828లో టెలిగ్రాఫ్ కనిపెట్టబడింది. 1865లో ఇంటర్నేషనల్ టెలిగ్రాఫ్ యూనియన్ ITU అనేది స్థాపించబడింది. ITU ఎందుకు స్థాపించబడిందంటే, అంతకుముందు ఒక దేశం నుంచి టెలిగ్రామ్ రెండో దేశానికి వెళ్లాలంటే సరిహద్దుల్లో దానిని రాసి ఫిజికల్గా పంపించే ఉండాలి. ఇటువంటి జరగకుండా సూటిగా ఒక దేశం నుంచి మరో దేశానికి టెలిగ్రామ్లు వెళ్ళటం కోసం ఒడంబడిక చేసుకోవాలనే ఉద్దేశంతో 1865వ సంవత్సరంలో ప్యారిస్లో ఇంటర్నేషనల్ టెలిగ్రాఫ్ యూనియన్ అని స్థాపించబడింది. ఆ టెలిగ్రాఫ్ యూనియనే దరిమల ఇంటర్నేషనల్ టెలికామ్ యూనియన్గా

ప్రకటించింది. ప్రస్తుతం 194 మంది సదస్యులు దానికి మెంబర్స్. యునైటెడ్ నేషన్స్ 192 రాజ్యాలు మెంబర్స్, కానీ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ కి 194 సదస్యులు ఉన్నారు. ఇది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క స్పెషలిస్ట్ బాడీ. అది వరకు ఊరినే వరల్డ్ టెలికామ్ డే అనేవారు, కానీ ఇన్ఫర్మేషన్ యొక్క ప్రాముఖ్యత సమాజంలో ఎంత సంతరించుకుందో దాన్ని ప్రతిబింబించడానికి ఇది వరల్డ్ టెలికామ్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ, నాలెడ్జ్ బేస్డ్ సొసైటీ అని గట్టిగా చెప్పడం కోసమే వరల్డ్ టెలికామ్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే అన్నారు. 194 సదస్యులు ఇందులో ఉన్నారు. కొన్ని వేల మంది కంపెనీలు, బిజినెస్ కంపెనీలు టెలికామ్ ఎక్విప్మెంట్ తయారు చేసేటువంటివి, ఐటీ ఎక్విప్మెంట్ కంపెనీలు, అవి కూడా దీన్ని సపోర్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ఏడు ప్రపంచంలో భారతదేశంలో ఏ విధంగా ఈ టెలికమ్యూనికేషన్ వ్యవస్థ వ్యాపించింది, దీని యొక్క అవసరం, అది చేస్తున్నటువంటి మేలు, వీటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మొన్న ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నారు. అంటే ఏంటి, నేను ఇప్పుడు 1980లోనే ఏమని చెప్పానంటే కమ్యూట్ ఫర్ ప్లెజర్, కమ్యూనికేట్ ఫర్ వర్క్ అన్న. మనం కోవిడ్ వచ్చినప్పుడు ప్రతి వాళ్ళు ఇంటి నుంచే పనిచేశారు, చిన్న పిల్లలకు చదువుకోవడం కూడా ఇంటికాడే జరిగేది, అన్ని కూడా అంటే ట్రావెల్ని తగ్గించి పారేసేసి దాని కమ్యూనికేషన్, ఈ కమ్యూనికేషన్ అందరికీ అందరి ఇంట్లో ఇళ్లలోకి ఎలా వ్యాపించింది, అది ఒక గొప్ప పరిణామం భారతదేశంలో. అంతకుముందు 1980లో ఫస్ట్ నేషనల్ టెలికామ్ పాలసీ ఉన్నప్పుడు 100 కోట్ల జనాభాలో మనకి 1 కోటి టెలిఫోన్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు 145 కోట్ల జనాభాకి 125 కోట్ల టెలిఫోన్లు ఉన్నాయి. అంటే 85% ప్రజల్లో టెలిఫోన్లు, అంటే పిల్లలు పెద్దల వాళ్ళు కూడా టెలిఫోన్లు ఉన్నాయన్నమాట. ఈ టెలిఫోన్ ద్వారానే మనం అన్ని పనులు కూడా చేయగలుగుతున్నాం. ఉదాహరణకి కూరగాయలు కొనడానికి వెళుతున్నాం, వాళ్ళకి డబ్బు ఇవ్వాలి, డబ్బు ఇవ్వాలంటే అందరికి మనం క్యాష్ ఇచ్చేవాళ్ళం, ఇలాంటి మనం క్యాష్ ఇవ్వక్కర్లేదు. యూపీఐ యూనివర్సల్ ఇంటర్ఫేస్ అని ప్రయోగాన్ని ఉపయోగించుకుని మన బ్యాంకులో నుంచి మన డబ్బుని ఆ కూరగాయలు అమ్మే అమ్మ యొక్క బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ చేయగలుగుతున్నాం. ఈ విధంగా ఏప్రిల్లో మొన్న 52 లక్షల కోట్లు బ్యాంక్ ట్రాన్స్ఫర్ జరిగినాయి యూపీఐని ఉపయోగించుకుని. మన దేశం యొక్క బడ్జెట్ 42 లక్షల కోట్లు, కానీ ఒక్క నెలలో 52 లక్షల కోట్ల వినియోగం జరిగింది. బ్యాంక్ ట్రాన్స్ఫర్ జరిగినాయి, కూరగాయలు అమ్మేవాళ్ళు, ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు అందరూ కూడా యూపీఐని ఉపయోగించుకుని ఎక్కడెక్కడ వెళ్లకుండా కూడా అన్ని పనులు కూడా చేసుకుంటున్నారు అన్నమాట అండి. ప్రపంచం అంతటా కూడా ఇప్పుడు జనాభా 800 కోట్ల పైన ఉన్నారు. అందుట్లో దాదాపు 900 కోట్ల టెలిఫోన్లు ఉన్నాయి. అంటే టెలిఫోన్లే ఎక్కువ అన్నమాట, జనాభా కన్నా ఎక్కువగా ఉన్నాయి. అందులో రష్యా, ఈవెన్ సౌత్ ఆఫ్రికాలో కూడా జనాభా కన్నా ఎక్కువ టెలిఫోన్లు ఉన్నాయి. మన దేశం యొక్క జనాభా 145 కోట్లు, 125 కోట్ల టెలిఫోన్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ ప్రతి వారి చేతిలో ఒక టెలిఫోన్ ఉంటుంది. దీనివల్ల ఎన్నో ఉపయోగాలు చేస్తున్నాం. ఈ టెలికమ్యూనికేషన్ విస్తరించడానికి కారణం ఉత్తాధిపత్యం పోవటం, పోటీ పట్టడం, కొత్త టెక్నాలజీస్ రావటం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1G, 2G, 3G, 4G, 5G, అంటే జీ అంటే జనరేషన్ అన్నమాట అండి. ఒకప్పుడు కిలోబిట్స్లో ఉండేది, దాని తర్వాత మెగాబిట్స్లోకి వెళ్ళింది, ఇప్పుడు జిగాబిట్స్లోకి వెళ్ళిపోయింది. ఎంతో ఇన్ఫర్మేషన్ని తక్కువ సమయంలో తక్కువ ఖరీదుతో ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక్క స్పూన్ ఫుల్ ఆఫ్ పెట్రోల్లో ఉన్నటువంటి ఎనర్జీ 45 కిలోమీటర్లు ప్రయాణం చేసి మనం మాట్లాడుకోవడానికి కనుక వెళ్ళినట్టే అయితే ఎంత ఖర్చు అవుతుందో చూడండి. కానీ ఒక స్పూన్ ఫుల్లో ఉన్నటువంటి ఎనర్జీతో ఆ 45-50 కిలోమీటర్ని 5 నిమిషాలు మాట్లాడుకోవచ్చు. అందుకని ఎనర్జీని సేవ్ చేయాలంటే టెలికమ్యూనికేషన్, ఇంట్లో నుంచి పనిచేసుకోవాలంటే ఎక్కడికి వెళ్లకుండా. అది మన ప్రైమ్ మినిస్టర్ గారు ఏం చెప్పారు, వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్తున్నారు. మనం కోవిడ్ వచ్చినప్పుడు చిన్న పిల్లలు కూడా ఇంట్లోనే కూర్చుని పాఠాలు నేర్చుకున్నారు, వారి హోంవర్క్ కూడా దాని టెలిఫోన్ ద్వారా టీచర్ గారికి పంపిస్తూ ఉన్నారన్నమాట అండి. తక్కువ ఖర్చుతో ఎక్కువ పని చేయడానికి ఈ టెలికమ్యూనికేషన్ వ్యవస్థ ఉపయోగపడుతున్నది. దీన్ని ఇంకా తక్కువగా ఖర్చుతో చేయవచ్చు. ఎలాగంటే సూర్యరశ్మిని మనం ఉపయోగించి ఎలక్ట్రిసిటీని ఉపయోగిస్తున్నాం.
దాన్ని మనం

0: చెల్లిదే. కానీ రేడియో స్పెక్ట్రమ్ని కమ్యూనికేషన్ కోసం ఉపయోగించినట్లయితే ఆ స్పెక్ట్రాన్ని ఆక్షన్ చేసి ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు సంపాదించింది. అలా కాకుండా ఈ కంపెనీలే ఉత్పన్నం చేస్తున్నటువంటి రేడియో స్పెక్ట్రాన్ని వాళ్ళెందుకు వాళ్ళు ఉపయోగించవచ్చు, దాన్ని రెగ్యులేషన్కి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు మనం తీసుకుందామన్నట్టయితే ఈనాడు ఆర్పు అంటే యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ పర్ మంత్ 250 నుంచి 50 రూపాయలు పడిపోతుంది. అలా 50 రూపాయలకి పడిపోయినట్లయితే ఏ విధంగా అయితే మంచినీళ్ళు అందరికీ అందుతున్నాయో రేడియో స్పెక్ట్రం కూడా అందరికీ అందుతుంది, అందరూ కూడా ఇంకా ఎక్కువ ఉపయోగించుకోవచ్చు. ప్రయాణం చేయకుండా ఎక్కడి నుంచి అయినా ఏ పని అయినా చేసుకోవచ్చు. అందుకని ఈ వరల్డ్ టెలికమ్యూనికేషన్ డే దాన్ని ఇన్ఫర్మేషన్ సొసైటీ డేగా అంటే ప్రతి పనిని కూడాను టెలికమ్యూనికేషన్ ఉపయోగించేయండి. మీ యొక్క చేతుల్లో ఉన్నటువంటి సెల్ ఫోన్లో ప్రపంచంలో ఎక్కడ ఏ నాలెడ్జ్ కొత్తగా ఉత్పన్నమవుతుందో నిబిడమై ఉన్నదో వాటన్నింటి కూడా సేకరించవచ్చు, ఎక్కడికి వెళ్ళకుండా కూడా. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా అనే అందులోనటువంటి ఇన్ఫర్మేషన్ని అన్నీ కూడా కొన్ని సెకండ్లో మీ దగ్గరికి తీసుకోవచ్చు. ఈ విధంగా ఎక్కడ నాలెడ్జ్ ఉత్పన్నమవుతుందో ఎప్పుడు ఉత్పన్నమో తక్షణమే ప్రపంచాన్ని అందరికీ కూడా పంచబట్టడానికి అవకాశంగా ఉంటుంది. బిఎస్ఎన్ఎల్ని ఎంటీఎల్ని కలిపి మూడవ శక్తిగా తయారు చేయడానికి మనం ప్రయత్నించినట్టయితే ధరలు ఇంకా తక్కువ కావచ్చు, టెలిఫోన్ల యొక్క ఉపయోగం అందుబాటులో ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ మార్పులను కూడా తీసుకొచ్చినట్లయితే ఈ వరల్డ్ టెలికామ్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీని ప్రతి ఇన్ఫర్మేషన్ మీరు తక్షణమే గూగుల్కి కొట్టినట్టయితే ఏ విషయాన్ని గురించి అయినా ఎంత ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అప్పటి ముట్టిమే హై దునియాకి ఇన్ఫర్మేషన్. ఇటువంటి అవకాశాన్ని తీసుకురావడానికి ఈ వరల్డ్ టెలికమ్యూనికేషన్ అయినా ఇంకా ఏమేం పనులు చేసినట్లయితే ఇంకా అందరికీ కూడాను ఏ విధంగా అయితే నీళ్ల సరఫరా ఆల్మోస్ట్ విధంగా జరుగుతుందో, ఎలక్ట్రిసిటీ సరఫరా కూడా జరుగుతుందో, అదేవిధంగా టెలికమ్యూనికేషన్ వ్యవస్థ కూడా చాలా ఉచితంగా ఇవ్వడానికి తక్కువ ఖర్చు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి విషయాలను ఆలోచించుకోవాలి అనే ఉద్దేశంతోనే ఈ వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ. ఒకప్పుడు మనం అగ్రికల్చరల్ సొసైటీ, దాని తర్వాత ఇండస్ట్రియల్ సొసైటీ, దాని తర్వాత ఇన్ఫర్మేషన్ సొసైటీ. ఎక్కడైతే ఒక దేశం యొక్క సంపద 60% పైన పరిశ్రమల ద్వారా కాక వ్యవసాయం ద్వారా కాక సేవల ద్వారా వస్తుందో దాన్ని ఇన్ఫర్మేషన్ సొసైటీ అంటారు. కొన్ని రాష్ట్రాలు మన భారతదేశంలో తెలంగాణగా కర్ణాటక, కేరళ, ఢిల్లీ, మహారాష్ట్ర ఇటువంటి రాష్ట్రాల్లో, తమిళనాడులో 65% సేవల ద్వారానే స్థూల ఉత్పత్తి జరుగుతుంది. అవన్నీ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ సొసైటీలకు వెళ్ళినాయి. అందుకని మన రాష్ట్రాల నుంచి కూడాను ప్రపంచం అంతటిగా కూడాను సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఇస్తున్నాం. గ్లోబల్ డెలివరీ సెంటర్స్ తయారవుతున్నాయి భారతదేశంలో. వీటన్నిటి కూడా ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం చాలా ప్రయత్నం చేస్తుంది, కంపెనీలు చాలా ముందుకు వస్తున్నాయి. గూగుల్ అనేటువంటి కంపెనీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో అగ్రస్థానంలో ఉన్నది. మన తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నంలో దాని యొక్క సెంటర్ని, పెద్ద సంస్థని వాళ్ళు స్థాపించబోతున్నారు. అలాగే తెలంగాణ మన హైదరాబాద్లో ఎన్నో ఎన్నో కొత్త కంపెనీలు వస్తున్నాయి, ఫ్యూచర్ సిటీ అంటూ మనం ముఖ్యమంత్రి గారు అంటున్నారు. కాబట్టి మన దేశమంతటా కూడాను ఈ కొత్త ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించి ఇన్ఫర్మేషన్ సొసైటీలకు వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉన్నాయి.
1: మీరింతవరకు ఈరోజు వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే సందర్భంగా పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారి ప్రసంగం విన్నారు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1454 ద్వారా పొందవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8:41 దాటి 35 సెకండ్లు. ఏకచిత్ర గానం మీరు ఇప్పుడు వింటారు. ఈనాటి ఏకచిత్ర గానంలో డార్లింగ్ చిత్రం నుండి పాటల్ని వింటారు. డార్లింగ్ చిత్రంలో

0: స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863 ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఏప్రిల్ 23, 2010 విడుదలైనటువంటి డార్లింగ్ చిత్రం నుండి మనం పాటలు వింటున్నాం ఏకచిత్ర గానంలో. ఇప్పుడు వినబోతున్నటువంటి పాట బెన్నీ దయాల్ ఆలపించిన పాట.

0: దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఏకచిత్ర గానంలో ప్రభాస్, కాజల్ అగర్వాల్, శ్రద్ధా దాస్, ప్రభు, ఎంఎస్ నారాయణ నటించిన డార్లింగ్ చిత్రం నుండి పాటలను వింటున్నారు. ఏ కరుణాకరన్ డైరెక్షన్లో 2010లో వచ్చింది ఈ సినిమా. బివిఎన్ఎస్ ప్రసాద్ నిర్మించారు డార్లింగ్ చిత్రాన్ని.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే వేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: マヌジェネレンジェネ。
1: 2010లో రిలీజ్ అయిన డార్లింగ్ చిత్రం నుండి పాటలు వింటున్నారు. ఏక చిత్రగానంలో కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ సెంటిమెంట్ కలగలిసిన ప్రేమ కథా చిత్రం డార్లింగ్. ఏఆర్ రెహమాన్ మేనల్లుడు జీవి ప్రకాష్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు. ఇప్పుడు వచ్చేస్తుంది మల్లికార్జున ప్రియా హైమేష్ పాడిన పాట.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
3: మీట్ ద స్టార్
4: ఏకచిత్ర గానంలో 2010 విడుదలైన ప్రభాస్ నటించిన డార్లింగ్ చిత్రం నుండి పాటలను వింటున్నారు. 2010 రిలీజ్ అయిన సినిమాల్లో డార్లింగ్ సినిమా సక్సెస్ ని సాధించిందనే చెప్పాలి. ఇంకా ఈ సినిమాలో తారాగణానికి నంది అవార్డు అయితే రాలేదు, కానీ ఈ సినిమాలో ఒక ఇద్దరికి నంది అవార్డు అయితే దక్కింది. మరి ఆ ఇద్దరు ఎవరు అంటే, ముఖేష్ శిషి పాత్రకు డబ్బింగ్ చెప్పినందుకు ఆర్సిఎం రాజుకి ఉత్తమ డబ్బింగ్ కళాకారుడిగా నంది అవార్డు 2011 వరించింది. అలాగే ఈ సినిమాకి ఎడిటర్గా పనిచేసిన కోటగిరి వెంకటేశ్వరరావు గారికి బెస్ట్ ఎడిటర్గా నంది అవార్డు దక్కింది. రాహుల్ నెమ్మియార్ పాడిన పాట అనంత శ్రీరామ్ గీతం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: రెండు వేల 2010 విడుదలైన డార్లింగ్ చిత్రం నుండి పాటల్ని వింటున్నాం. ఏకచిత్ర గానంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి బ్యానర్పై కరుణాకరన్ డైరెక్షన్లో విడుదలైంది డార్లింగ్ చిత్రం. ఈ చిత్రంలో సూరజ్, సంతోష్, కేకే, లెస్లీ లేవిస్, ప్రశాంతిని, జీవి, ప్రకాష్ కుమార్, మల్లికార్జున్, ప్రియా హెమేష్, రాహుల్ నంబియార్, బెన్నీ దయాళ్, వీరంతా కూడా పాటలను పాడారు. ఇప్పుడు వినబోతున్న పాట సూరజ్, ప్రశాంతిని పాడిన పాట అనంత శ్రీరామ్ గీతం.

మీరింతవరకు ఏకచిత్ర గానంలో 2010లో విడుదలైన డార్లింగ్ చిత్రం నుండి పాటల్ని విన్నారు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 9:15 కొద్ది క్షణాల్లో హృదయలో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10:25 కొద్ది క్షణాల్లో నాటి మేటి సినీ గీతమాలిక మాధురిమ వింటారు.
1: అది యుగల గీతాల మాధుర్యం.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి నేటి సినీ గీతమాలిక మధురిమ.
1: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. నాటి మేటి సినీ గీతమాలిక మధురిమకు స్వాగతం. మహాభారతంలోని అజ్ఞాతవాస ఘట్టంతో నర్తనచాల చిత్రం రూపుదిద్దుకోగా వనవాస వృత్తాంతంతో నిర్మించిన చిత్రం 1965లో విడుదలైన పాండవ వనవాసం. ఈ రెండు చిత్రాలకు కమలాకర కామేశ్వరరావు దర్శకులు. పాండబేర్ బనవాస్ పేరుతో బెంగాలీలోకి అనువదించబడిన తొలి తెలుగు చిత్రం కూడా ఇదే. అనుకోకుండా దొరికిన ఏకాంత విడిదిని మనసులు మురిపించే స్థాయిలో పల్లవించి అందులోంచి ప్రణయ మానస భావవీచికలు చల్లగా తాకేలా పాట సాగుతుంది. ద్రౌపది ఉమామహేశ్వరులను గుర్తుచేస్తూ క్షేత్రమహిమలను ప్రస్తావిస్తూ ఉంటే భీముడు రతీమన్మధుల ప్రస్తావన తెస్తూ అక్కడికి వచ్చిన పనిలోని అంతరార్థాన్ని శృంగార భావాల్ని గుర్తుచేసేలా పాట సాగుతుంది. యోగులు మహాభోగులు మనసుపడే మనోగ్నిసీమ అని ఒకరి భావన, సురవరులు సరాగాల చెలులు కలసే సొలసే అనురాగసీమ అని మరొకరి భావన. భిన్నమైన భావాలతో రసప్లావితం కాబడిన మనసుతో ఊహాలోకంలో విహరిస్తూ ప్రకృతిని వర్ణిస్తూ సాగిపోయే ఈ మృదుమధురమైన గీతాన్ని ద్విజావంతి రాగంలో స్వరకల్పన చేసి పి సుశీలతో కలిసి ఆలపించారు ఘంటసాల. ఈ పాట రచన సముద్రాల.

విధి వంచన కారణంగా గత్యంతరం లేక నిర్బంధించిన ఓ అవలను తప్పించి ఆశ్రయమిస్తాడు ఒక పోలీస్ ఆఫీసర్. కానీ ఆ వృత్తికి పెద్దగా వ్యవహరిస్తున్న ఒక నయవంచకి మారువేషంలో ఆ గృహంలో ఆటపాటలతో కనువిందు చేయడానికి వచ్చి ఆ అవలను తిరిగి తన గృహానికి తీసుకువెళ్దామని ప్రయత్నిస్తుంది. ఇదంతా తెలుసుకున్న ఒక నవాబు ఆ వగలాడికి పాట రూపంలో ప్రతివాదిగా సమాధానమిస్తూ తన ఆటలింక చెల్లవని హెచ్చరిస్తాడు. కైకాల సత్యనారాయణ, జయమాలిని పోటీపడి అభినయించిన ఈ గీతం నా పేరే భగవాన్ చిత్రంలోనిది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. రచన సి నారాయణరెడ్డి. సంగీతం చక్రవర్తి.

ఎచ్చటి నుండి వీచిందో ఏమో గాని ఈ చల్లని గాలి మాత్రం అటు తీగలపై ఊగుతుంది, పువ్వులపై తూగుతుంది, జాబిలితో ఆడుతుంది, వెన్నెలతో పాడుతుంది, హృదయవీణనే మీటుతుంది. ఇన్ని రకాలుగా గిలిగింతలు పెట్టడం వల్ల అటు ప్రకృతి ఇటు మనసు ఈ రెండింటికీ ఓ తీయని పారవశ్యం కలుగుతుందన్నది ఈ పాటభావం. గాలికి ఉండే వ్యాపించే గుణాన్ని దృష్టిలో ఉంచుకుని పింగళివారు సాహిత్యాన్ని తేలిక పదాలతో ఎలా అందించారో దానికి సరిసమానంగా మోహనరాగంలో స్వరపరిచారు సాలూరివారు. ఘంటసాల లీల సమ్మోహనంగా ఆలపించిన ఈ గీతానికి తెరపై ఎన్టీ రామారావు సావిత్రి అభినయించారు.

ఋతువుల రాణి వసంతం. విరబూసిన చిరునవ్వుల పూలతో, శృతిచేసిన మదాలపుల పాటతో, మదినిమీటే మలయపవనపు మంద్రమైన మాటతో, పురివిప్పిన వనమయూరాల నాట్య నివేదనతో, పరమాత్మ స్వహస్తాలతో గీసిన చిత్రలేఖనా ప్రభతో, వర్ణశోభిత ధగతో సుమనస్సును పరవశింపజేస్తుంది. కాంచువారికి కనువిందు, కవులకు కవనవిందు. విహారానికొచ్చిన భ్రమరం మధువుద్రోలి మత్తుగా సోలిన ఆ కమనీయ దృశ్యాన్ని కవితాత్మకంగా మలిచిన ఈ పాట మల్లెపువ్వు చిత్రంలోనిది. గానం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రచన వేటూరు సుందర్రామ్మూర్తి, సంగీతం చక్రవర్తి.

కలయో నిజమో వైష్ణవమాయో అని ఏమీ తేల్చుకోలేనివో అయోమయ స్థితి అభిమన్యుడిది. నిలువెల్లా ప్రేమలో తడిసిపోయిన ముగ్ధ శశిరేఖ. సంగీత సాహిత్య గానమాధుర్యాల సంగమానికి నిదర్శనం ఈ గీతం. నీవేనా నన్ను తలిచినది, హృదయాన్ని కలవరపరిచినదని యువప్రేమికులు పాడుకునే ఈ పాట భీంపలాస్ రాగంలో స్వరపరిచారు సాలూరి రాజేశ్వరరావు. కన్నుల వెన్నెల కాయించడం వంటి భావ కవితాపద చిత్రాలను ఎంతో రమణీయంగా ప్రయోగించారు పింగలివారు. ప్రారంభంలోని వీణానాదం హృదయాలను అలరిస్తుంది. కోరుకున్నవారిని చూపించే ప్రియదర్శిని పేటికలో శశిరేఖకు అభిమన్యుడు కనిపించి, పాడిన తర్వాత శశిరేఖ ఆ పేటికను మూసేయబోతూ మరొక్కసారి తెరిచిచూస్తే అంతవరకు పాడిన అభిమన్యుడు వెళ్లబోతూ మళ్లీ వెనుదిరిగి చూడడం వంటి చిత్రీకరణ ఆ పాట ఉన్నంతకాలం ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుంది. ఘంటసాల పీలీల సుమధురంగా ఆలపించిన ఈ పాట 1957లో విడుదలైన మాయబజార్ చిత్రంలోనిది.

0: పిల్ల చిన్నది నీవేలే నా మదిలో నిలచి హృదయం కొలవర పరచినది నీవేలే.
1: ఏమీ చేయకుండానే రాజయోగం పడుతుందనే వ్యక్తిత్వమున్న ఒక యువకుడు పరుల మాటలు నమ్మి హాయిగా పగటి కలలు కంటున్నాడు. ఒకానొక సందర్భంలో కష్టపడకుండా ఏదీ రాదనే పిల్లాడి మాటను విని దేవుడేం కష్టపడుతున్నాడని అడుగుతాడు. రాజయోగం పట్టినా దేవుడు రాయేగా, ఆయనేం రాజభోగాలనుభవిస్తాడన్న మాటలకు ఇలా ఓ పాట రూపంలో సమాధానమిస్తున్నాడు. పాట పల్లవిలోనే పరమాత్మ యొక్క అంతరార్థాన్ని తెలియజేశారు వేటూరివారు. శుభోదయం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, సంగీతం కేవీ మహాదేవన్.
2: పిచ్చివాడా.

సువాసనకు అందానికి స్వచ్ఛమైన తెల్లని కాంతులీనే మల్లెపూలు నిర్మలత్వానికి ప్రతీక. అలా తెల్లని చీర మల్లెపూలు పెట్టుకున్న ఓ అమ్మాయి కల్లాకపటం ఎరుగని మనసు కోసం ఆ మనసులోని మమత తనను తాను సింగారించుకున్నానని చెబుతోంది. ఆ మమత ఎవరికోసమని ఆ ప్రియుడు అడిగితే దాపరికమెరుగని మనిషి కోసమని తన భావాన్ని ప్రకటిస్తుంది. నేలమీద ఒక్కటై సాగుతూ నింగిలో తారల్లా నిలిచిపోదామని ఇద్దరూ కలిసి పాడుకుంటున్న ఈ గీతం 1965 విడుదలైన అంతస్తులు చిత్రం కోసం ఘంటసాల పీసుశీల ఆలపించారు. రచన ఆత్రేయ, సంగీతం కెవి మహదేవన్.

ప్రియుడిపై తనకు కలిగిన ఇష్టం ప్రేమగా మారి అతనితో ఉన్నంతకాలం తనకి అంతులేని సౌఖ్యం కలుగుతుందని నిర్ధారించుకుంటుంది ప్రేయసి. ప్రేమలో పడనంతకాలం ఒక విధంగా, పడిన తర్వాత మరో విధంగా ఉంటుంది జీవితం. అందుకే సరికొత్త సరదాలు సరసాలు తనలో కలిగించిన అతన్ని తలుచుకుని మురుస్తుంది. ఇలా అమ్మాయి తనను ప్రేమిస్తోందని అర్థం చేసుకున్న ఆ ప్రియుడు తన రూపం, వ్యక్తిత్వం అన్నీ ఆమెకు నచ్చాయని తెలుసుకుని ఉప్పొంగిపోతాడు. చిగురించిన ఆ ప్రేమను అది అని, ఇది అని పదప్రయోగంతో నాయికా నాయకుల మధ్య ప్రణయభావాన్ని ఎంతో వైవిధ్యంగా వ్యక్తం చేసిన సాహిత్యాన్ని మనసు కవి ఆత్రేయ మాటల్లో చూస్తాం. ప్రేమించి చూడు చిత్రం కోసం పి సుశీల, పివి శ్రీనివాస్ పాడిన పాట, సంగీతం మాస్టర్ వేణు.

అవునా కాదా అనే మీమాంస జీవితంలో చాలా సందర్భాలలో ఎదురవుతూ ఉంటుంది. అవును అంటే ఉండే ఫలితం, కాదు అంటే వచ్చే ఫలితం ఊహించగలిగితేనే గాని నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో ఉంటాం. సరిగ్గా ఇక్కడ ఉన్న యువతీ యువకులు వారి మధ్య ప్రేమభావం ఉన్నా పరస్పరం తెలుపుకోలేదు. ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ఎంత అభిమానం ఉందో అంతకు మించిన ఆత్మాభిమానం కూడా ఉంది. వారు భాషలోని వ్యంగ్యం, చమత్కారం, మాటల పదును తెలిసినవారు. మరి ఇటువంటి చక్కని మాటకారుల మధ్య నడిచిన ప్రేమ సంభాషణ ద్వారా ఒకరిని ఒకరు ఎలా తెలుసుకున్నారో సూటిగా చెప్పకుండానే ఎలా తమ గురించి చెప్పుకున్నారో ఈ పాటలో విందాం. రేచుక్క పగటి చుక్క చిత్రం కోసం పీసుశీల ఘంటసాల పాడిన పాట, రచన సముద్రాల జూనియర్, సంగీతం టీవీ రాజు.

1984లో జంధ్యాల దర్శకత్వం వహించగా నరేష్ పూర్ణిమ జంటగా నటించిన చిత్రం శ్రీవారికి ప్రేమలేఖ. ఒక అమ్మాయి తన మనసులో ఉన్న సున్నితమైన భావాన్ని విప్పి ఒక లేఖగా తన ప్రియుడికి పంపిస్తుంది. అతడు అది చదివి ఆ అమ్మాయి ప్రేమలో పడతాడు. వాళ్ళిద్దరి హృదయాల నడుమ సాగే ప్రణయాన్ని చక్కని భావుకతతో వివరించారు గీతరచయిత వేటూరి సుందర్రామూర్తి. మనసులో నుండి భావతరంగాలు ఉబికి వస్తుండగా ఆ అమ్మాయి తారలెన్నున్నా చంద్రుడి కోసం ఆకాశం వెతుకుతున్నట్లు తన చెంతకు చేరుకొమ్మని ప్రియుడిని కోరుతూ ఆ విరహాన్ని తాళలేనని పాడుకుంటోంది. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, సంగీతం రమేష్ నాయుడు.

తొలి సన్నివేశంతోనే ప్రేమ పెళ్లి, పెద్దలు కుదిర్చిన పెళ్లికి భేదం చెబుతూ ప్రారంభమవుతుంది ఈ చిత్రం. సంప్రదాయబద్ధంగా పెద్దలు కుదిర్చిన పెళ్లిని సమర్థించే యువకుడోవైపు, ప్రేమించి పెళ్లి చేసుకుంటేనే ఆ బంధం కలకాలం నిలిచిపోతుందనే జంట మరోవైపు. పెళ్లి చేసుకున్నవారిని ప్రేమించవచ్చు అనే భావనతో ఆ జంట ఇలా కలిసి హాయిగా దూరతీరాలకు ప్రయాణం చేసి విరిసిన మనసులతో తనువులు మరచి ఇరువురు ఒకటై ఆనందంతో ఇలా పాడుకుంటున్నారు. అక్కినేని నాగేశ్వరరావు, జయలలిత అభినయించిన ప్రేమలు పెళ్లిళ్ళు చిత్రం కోసం రామకృష్ణ, పి సుశీల ఆలపించిన గీతం, రచన దాశరథి, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

కథా సన్నివేశానికనుగుణంగా సరైన పదాలతో పాటను రాయడానికి కవులకు ఒక్కోసారి చాలా సమయం పడుతుంది. మరోవైపు అలా క్షణాల్లో అలవోకగా రాయడం కూడా పూర్తవుతుంది. అలా అప్పటికప్పుడు రాసిన పాటే ఇప్పుడు వినబోయే గీతం. ఒకరోజు సినీ దిగ్గజ రచయితలు ఆత్రేయ, దాశరథి, అలాగే కెవి మహాదేవన్, పొహలేంది, ఆదుర్తి సుబ్బారావు అందరూ ఒక హోటల్లో కూర్చుని మూగమనసులు చిత్రంలోని ఓ సన్నివేశానికి సంబంధించిన పాట ఎలా ఉండాలా అని మాట్లాడుకుంటున్న సమయంలో ఆదుర్తివారికి కావేరీ కరయిరిక్కి అనే తమిళ పాట గుర్తొచ్చి పాడితే దానికి దాశరథిగారు గోదారీ గట్టుంది అన్నారట. కరై మేలే మరమిరిక్కి అని ఆదుర్తిగారంటే గట్టుమీద చెట్టుంది అని అన్నారట దాశరథిగారు. అద్భుతంగా ఉందని మెచ్చుకున్న ఆదుర్తివారికి తరువాతి తమిళ వరుసలు గుర్తుకు రాకపోవడంతో దాశరథిగారు స్వంతంగానే పల్లవీ చరణాలు పూర్తి చేశారట. పి సుశీల పాడగా జమున అభినయించిన ఈ గీతం అప్పట్లో యువత అందరి నోటా వినిపించేదట. ఇప్పుడు విన్నా ఎప్పుడు విన్నా ఈ పాట నిత్య నూతనంగా ఉంటుంది.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11:01 దాటి 15 సెకండ్లు. రేపటి కార్యక్రమాల వివరాలు విందాం. జరోకాలో రేపు ఉదయం 5:53 మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. 6:00 అర్చన, 7:15 ఆరోగ్య జీవనం శీర్షికన డిప్రెషన్ డాక్టర్ మధుసూదన్ జోషి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీఎస్ రమేష్ సుంకసారి. 7:30 శ్రోతల వాట్సాప్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం జనరంజని వింటారు. 8:15 శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం జనరంజని ప్రసారమవుతుంది. 10:00 ఎవర్ గ్రీన్ హిట్స్, 11:00 గుర్తుకొస్తున్నాయి, 12:00 చైతన్య స్ఫూర్తి, 12:30 లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ వినవచ్చు, 1:20 షో టైం, 2:15 శక్తిశీలి, 5:00 ఛాయ్తో హాయ్ కబుర్లు, 6:20 సినీ గీతాలు వింటారు, 6:40 వెన్నెల ప్రాయచిత కార్యక్రమం ప్రసారమవుతుంది. రాత్రి 7:15 ఇది మన చట్టం శీర్షికన ముద్ర రుణాలు, సీనియర్ బ్యాంక్ మేనేజర్

శ్రీ బివి రవికుమార్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త డాక్టర్ భుక్య వీరన్న. రాత్రి 7:30 పాటతో ప్రయాణం వినవచ్చు. 8 గంటలకు మస్తి మజా, ఎప్పటిలాగే రాత్రి 10 గంటలకు మధురిమ. ఇవి రేపటి కార్యక్రమాలు వివరాలు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11:03 ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 FM 102.8 MHz పై మా ప్రభాత ప్రసారాల్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.